శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 29వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:50 దాటి 45 సెకండ్లు. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ అయ్యప్ప స్వామివారి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కర్మ విముక్తి గురించి శ్రీ ఆర్ కామేశ్వరరావు గారి వ్యాఖ్యానం వింటారు.
1: జీవితం యొక్క అనేక పరిధులు మన చేతుల్లో లేవు. మనం పూర్తి అచేతనంగా ఉన్నాం. మనం ఎన్నో సాధనలు చేస్తాం కానీ జ్ఞానోదయం సంభవించదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తాం అయినా గాని ధ్యానం సంభవించదు. జపిస్తూ కూర్చుంటాం, అతి బాధాకరమైన సాధనలలో కూర్చుంటాం, కానీ మనసు అవిశ్రాంతంగానే ఉంటుంది. అందుకే ఆనందంగా ఉండు, ఈ క్షణమే ఆనందంగా ఉండు, విముక్తుడవై ఉండు. సరిగ్గా ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే స్వతంత్రుడవై ఉండు. మరి గతకర్మల యొక్క ఫలాలు ఏమవుతాయి? జన్మజన్మల పాపాలు ఏమవుతాయి? వాటి నుండి విడుదల కావటం ఎలా అనే సందేహం మీకు కలగవచ్చు. కానీ మీరు ఎప్పుడూ వాటిని చేయలేదు. ఆకలి వలన శరీరం ఏదైనా చేసి ఉండవచ్చు. ప్రాణశక్తి వలన జీవం ఏదైనా చేసి ఉండవచ్చు. తన అవసరాల వలన మనస్సు ఏదైనా చేసి ఉండవచ్చు. మీరు ఎన్నడూ ఏదీ చెయ్యలేదు. మీరు ఎల్లప్పుడూ ఉన్నారు కర్మరహిత్యంలో. కర్మ ఎన్నడూ విడిగా మీ ద్వారా సంభవించలేదు. మీరు అన్ని కర్మలను గమనించేవారు. విముక్తి అనేది ఈ క్షణమే సాధ్యమవుతుంది. పండితులు, ఆచార్యులు మిమ్మల్ని పాపాత్ముని చేశారు. మీరు చెడ్డవారని పదే పదే మీకు బోధించారు. వాళ్ళు మిమ్మల్ని అవమానపరిచి అపరాధ భావనలతో నింపేశారు. వినండి, మీరు నిష్కపటమైన వారు. మీరు ఏ తప్పు చెయ్యలేదు. ఒక సన్యాసి ఎప్పుడూ స్వతంత్రుడు కాడు. ఎందుకంటే స్వతంత్రుడుగా అవ్వటానికి మొదట తాను నియమాలను అంగీకరించాలని సన్యాసి అనుకుంటాడు. అది ఒక హాస్యాస్పదమైన భావన. విముక్తి కోసం మొదట నిర్బంధాలను అంగీకరించాలి. వాస్తవం ఏమిటంటే స్వతంత్రులు కావటానికి ఏ నిర్బంధాలు అవసరం లేదు. మీ కోరికలే మీ జీవితానికి ఆకృతినిస్తాయి. కోరిక అనేది విత్తనం, జీవితం దాని ఫలసాయం. అందుకే విజయం కోసం ఆరాటపడకండి, మీరు విఫలమవుతారు. మీరు నిజంగా విజయాన్ని కోరుకుంటే గనక ఎన్నడూ దాన్ని కాంక్షించకండి. అప్పుడు ఎవరూ మిమ్మల్ని విఫలం చెయ్యలేరు. గెలుపొందాలి అని కోరుకుంటున్న వారిని మాత్రమే ఎవరైనా ఓడించగలరు. గమనించేవారుగా ఉండండి. ఏది జరిగినా దాన్ని జరగనివ్వండి. దానిలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదు. ఈ శరీరం పృథ్వీ, అగ్ని, జలం మరియు ఆకాశం యొక్క మేళనం, దేనివలన అయితే ఇవి అన్నీ ప్రకాశిస్తున్నాయో ఆ అంతరంగంలోని జ్యోతే మీరు. మీరు గమనించేవారు. దీనిలోకి లోతుగా వెళ్ళండి.

సాక్షిగా ఉండండి. దాని ద్వారా ప్రజ్ఞ సంభవిస్తుంది, నిస్సంగం సంభవిస్తుంది, విముక్తి సంభవిస్తుంది. చెయ్యటానికి ఏమీ లేదు, ఎందుకంటే మీరు అన్వేషిస్తున్నది మీరు ఇప్పటికే కలిగి ఉన్నారు. ఎందుకంటే మీరు అన్వేషిస్తున్నది మీరు ఎన్నడూ పోగొట్టుకోలేదు కనుక దాన్ని పోగొట్టుకోవటం సాధ్యం కాదు. అది మీ మూల స్వభావం. ఆగండి, విశ్రమించండి. పరిగెత్తడం ద్వారా దైవత్వం సిద్ధించదు, ఎందుకంటే అది పరిగెత్తేవాడి అంతరంగంలో దాగి ఉంటుంది కనుక. గమనించబడేవాడి నుంచి గమనించేవాడి దిశగా కొద్దిగా కదలండి. ప్రతిదాన్ని చూడండి, కానీ ఆ చూసేవాణ్ణి మర్చిపోకండి. అన్నిటినీ వినండి, కానీ ఆ వినేవాణ్ణి మర్చిపోకండి. అన్నీ చెయ్యండి, కానీ మీరు కర్త కాదని గుర్తుంచుకోండి. ఆనందం ఉంది, కేవలం ఆనందాన్ని సాక్షాత్కరించనివ్వండి. ఈ భౌతిక శరీరం నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోగలిగితే, మీరు చైతన్యంలో విశ్రమించగలిగితే, ఈ క్షణమే మీరు సంతోషంతో శాంతితో ఉంటారు, అన్ని బంధాల నుంచి స్వతంత్రులవుతారు. నాకు తెలియదు అనేది తెలిసి ఉండటమే తెలుసుకునే దిశగా మొదటి అడుగు. మిమ్మల్ని మీరు కోల్పోవడం ద్వారానే మీరు ఈ గమ్యం చేరుకుంటారు. మీరు ఉన్నంతకాలము ఇది సాధ్యం కాదు. మీరు మాయమైపోయినప్పుడు మాత్రమే మీరు దీన్ని పొందుతారు. పుణ్యం ద్వారా, ప్రార్థన ద్వారా దివ్యత్వం సిద్ధిస్తుందా? అలా జరిగితే అది ఒక వ్యాపార లావాదేవీగా మాత్రమే ఉంటుంది. ఒక కారణం ద్వారా ఏదైనా పొందబడితే కనుక ఆ కారణం మాయమైపోయినప్పుడు అది కూడా మాయమైపోతుంది. జ్ఞానోదయం అనేది కారణరహితంగా సిద్ధిస్తుంది.

వర్షపునీటిని విడిచిపెడదాం, పంటలను రక్షించుకుందాం. సంభాషణ వింటారు సంభాషకులు శ్రీ పివి నరసింహారావు, శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.

0: పెద్దయా, ఓ పెద్దయా.
1: చిన్నయ్యా.
0: ఏం పెద్దయా, మరి నేనేమో నీతో చిన్న పని ఉండొచ్చినా, నువ్వేమో ఎక్కడికో తయారైపోతున్నట్టుంది.
1: అవును, పొలానికి పోయిద్దామని అట్లా బయలుదేరుతా ఉన్నా. మరి నీ ఇంత లోపల ఏదో పని మీద వస్తున్నట్టుగా ఉంది. అర్రారా, ఏంటి అసలు విషయం ఏంటి?
0: కొంత సమయం నాకు కేటాయించు పెద్దయా.
1: ఖచ్చితంగా కూర్చోమంటే ఈరోజంతా నీకోసం కూర్చుంటారా చిన్నయ్యా. ఏదో చెప్పు మరి విషయం.
0: ఏం లేదు పెద్దయా, మామూలుగా రైతులు అనుకుంటూనే ఉంటున్నారు. అంతకుముందు కూడా మనం ఒకసారి కూడా ఈ విషయం మీద మాట్లాడుకున్నాము.
1: ఏందది?
0: వర్షపు నీటిని ఒడిసిపడదాం, పంటలను రక్షించుకుందాం అనే దాని గురించి చెప్పు పెద్దయ్యా. వర్షాలేమో పడకపోతుండే.
1: అవును, మరి ఈ సంవత్సరం చాలా లేటుగా వర్షాలని అంటున్నారు చిన్నయ్యా.
0: అదే, మరి వర్షాలు సకాలంలో పడకపోతున్నాయి, మరి ఇంతవరకు ఏమో కొన్ని దున్నిపెట్టినారు. మరి కొంత నేను అక్కడక్కడ కొంచెం చూస్తూనే ఉన్నా. నేను కూడా కొంత మరి పొలము
1: సాగు
0: వేసి
1: చేసావు?
0: సాగు చేశాను. మరి వర్షాలు మరి కనుమరుగైపోతున్న ఈ సందర్భంలో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? మరి ఈ వర్షము ఎప్పుడు పడుతుందో తెలియదు. మరి పంటలు వేసినాయేమో ఎండిపోతున్నాయి. వీటి గురించిన విషయాలు మరి కొంత వివరంగా చెప్పు పెద్దయ్యా.
1: ఏం లేదు చిన్నయ్య, ఈ సంవత్సరం మనం అనుకున్నాం గతంలో కూడా. ఈ సంవత్సరము ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రము ఉంది కదా, ఆ సముద్రంలో నీటిపై ఉపరితలము అంత వేడికి పోతుంది. ఆ వేడెక్కడం వల్ల, ఆ వేడి పవనాలు భూమి మీదకి రావడం వల్ల భూమి అంతా కూడా వేడెక్కి భూమి యొక్క ఉష్ణోగ్రత పెరిగి వర్షాలు పడడానికి అనుకూలంగా ఉండదంట ఈ సంవత్సరం. ఎల్నినో అంటే వర్షాలు చాలా వరకు పడకపోవచ్చు. అదేవిధంగా వర్షాలు పూర్తిగా పడవు అని చెప్పలేము వచ్చినాయి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, నిన్న మొన్న ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో విపరీతంగా, ఢిల్లీతో సహా విపరీతంగా వర్షం పడుతుంది. అక్కడ జనజీవనం కూడా స్తంభించేటువంటి వర్షం పడింది. మనకైతే ఈ దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ ఒక పొటుకు కూడా బల్లే. భూమి అయితే నోరు తెరుచుకొని ఉంది వర్షం కోసం ఎదురు చూస్తుంది. మరి వేసిన పంటలు కూడా ఇవాళ రేపా వర్షం కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ వరుణ దేవుడు మాత్రం కరుణించడం లేదు. ఈ వర్షం కోసం అందరు చూస్తున్నారు. అయితే మనం ఒక చిన్న పొరపాటు చేస్తున్నాం చిన్నయ్య.
0: ఏంటి పెద్దయ్యా అది?
1: ఇప్పటి నుంచైనా మనం మేల్కోవాలి. ఏమంటారంటే, మనము జోబుల డబ్బులున్నప్పుడు, లేదా ఇంట్లో గింజలున్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నం తయారు చేసుకొని తినొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు

0: మన జోబులో వాడుకోవచ్చు. మనం అన్ని విషయాల్లో కూడా అదే విధానాన్ని పాటించాలి.
1: అంటే అర్థం కాలేదు పెద్ద, వివరంగా చెప్పు మరి.
0: ఏమి లేదు, ఏదైనా దాచుకుంటే దాన్ని పొదుపు చేసుకుంటే నిదానంగా వాడుకోవచ్చు అనేటువంటి సిద్ధాంతం చిన్నయ్య, నీకు విశదంగా చెప్తాను. మనము పూర్వం పెద్దోళ్ళంతా కూడా బావులు, చెరువులు, ఇట్లాంటి వాగులు, వంకలు ఎక్కడికక్కడ నీళ్లు నిలేసుకొని ఆ నీటితోటి పంట బెట్టకొచ్చినప్పుడు కీలక దశల్లో బెట్టకు రాకుండా ఆ నీటిని వాడుకొని పంట పండించుకునేవారు. అయితే ఇలా ఆధునిక వ్యవసాయం పేరుతో అంతా సాగు చేస్తున్నారు, ఒక అంగుళం

0: మాత్రం అవకాశం లేదు ఏ ఒక్కరికి కూడా. ఇప్పటికైనా రైతాంగం అంతా వర్షాభావ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వేయబోయే పంట బెట్టకు రాకుండా ఉండాలి అంటే ఎక్కడ పల్ల ప్రాంతం ఉందో అక్కడ, పల్ల ప్రాంతం లేని ప్రాంతాల్లో కూడా చేలో ఒక వైపున ఈ నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాల్సినయా.
1: అంటే పెద్ద మీరు చెప్పేది ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు వాటిని మనం కాపాడుకోవాలంటావు.
0: అవును.
1: సరే మరి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం వారు మనకేమన్నా మరి సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుందా?
0: ఖచ్చితంగా చిన్నయ్య, ఇవాళ ప్రభుత్వం కూడా వ్యవసాయానికి పెద్దపీట వేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ అన్నదాత సుఖీభావైతేనేమి, కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అయితేనేమి, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఉద్దేశంతో రైతు అభ్యున్నతికి పాటుపడాలని ప్రభుత్వాలు కూడా సంకల్పిస్తున్నాయి. అదేవిధంగా మరి నీటి కుంటలకైతేనేమి, సూక్ష్మ నీటి సాగుకైతేనేమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ పొలంలో నీటి కుంటను ఏర్పాటు చేసుకుంటే ఆ నీటి కుంటకు ప్రభుత్వము ఖర్చంతా భరించే పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పొలములో కొంత పొలాన్ని కేటాయించుకొని, సాగు లేకపోయినా ఇబ్బంది లేదు, కొంత పొలాన్ని కేటాయించుకొని ఆ పొలంలో నీటి నిల్వ చేసుకొని పంట వేసుకున్నట్లయితే మనకు జోబులో డబ్బులుంటే ఎప్పుడైనా ఏదైనా తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మన చేలో నీళ్లుంటే పంట బెట్టకరాగానే మనము దాన్ని నీటితో తడుపుకోవచ్చు. కాబట్టి ఆరుదడి పంటలు వేసుకోవాలి ముఖ్యంగా, దాంతోపాటుగా ఈ నీటి నిల్వలు చేసుకుంటే చాలా వరకు మంచిది చిన్నయ్య. ఈ పడ్డ వర్షాన్ని మనం ఏటిపాలు కాకుండా ఆ నీటిని అంతా కూడా ఒడిసి పట్టుకొని భూగర్భ జలాలు పెంచుకోవడమే కాకుండా ఉన్న నీటితోటి మనము ఎక్కువ పొలాన్ని తడుపుకునే దానికి అవకాశం ఉంటుంది చిన్నయ్య. ప్రతి ఒక్కరూ చేయాలి, ముఖ్యంగా మన ఇద్దరం మాత్రం ఈ సంవత్సరం నుంచే నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తే మంచిది చిన్నయ్య.
1: ఓకే పెద్ద, ఇప్పుడు అర్థమైంది. అంటే వర్షపు నీటిని మనం ఒడిసి పడదాం, మన పంటలను మనము రక్షించుకోవాలన్నమాట.
0: అది వర్షపు నీటిని ఒడిసి పడదాం, పంటలని రక్షించుకుందాం.
1: ఓకే, దీనికి సంబంధించి మరి ఇంకా మరిన్ని విషయాలు చెప్పు పెద్దయ్య.
0: ఇప్పుడు ప్రభుత్వము మనకు అన్ని విధాలుగా గిట్టుబాటు ధరలు కల్పిస్తూ వస్తుంది అన్ని పంటలకు కూడా. ముఖ్యంగా ఈ చిరుధాన్య పంటలకు ఎక్కువగా గిట్టుబాటు ధరలు ఎక్కువగా ఇస్తున్నాము, కాబట్టి చిరుధాన్య పంటలు వేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఆరుదడి పంటల్లో ముఖ్యంగా వర్షాధార పంటలు అంటే ఏకవర్షంతో పండే పంటలు ఈ చిరుధాన్య పంటలు. 3 నెలల పంటలు కాబట్టి ఈ చిరుధాన్య పంటలు వేసుకుంటే స్వల్పకాలంలో 100 రోజుల్లో మనం పంట తీసుకోవచ్చు. ఈ లోపల పంట వేసేటప్పుడు అదునులో పదును చూసుకొని వేసుకుంటే మధ్యలో అరకొరగా చెడున మంచివన పడకపోదు, ఆ పడ్డ వర్షంతోనే పంట పండిపోతుంది. ఒకవేళ నీళ్ళు మనకు నీలిగిన ఉంటే కీలక దశల్లో ఒక తడిగిన నీళ్లు పెట్టుకున్నట్టయితే అంటే పూత పిందె ఈ కంకి సమయంలో సుంకు సమయంలో మనము పరిస్థితిని బట్టి పంటను బట్టి నీళ్లు పెట్టుకుంటే మంచి నాణ్యమైన గణనీయమైన దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది చిన్నయ్య. కాబట్టి స్వల్పకాలిక పంటలు వేసుకుంటే, పూర్వం మన పెద్దోళ్ళు అనేవాళ్ళు చిరుధాన్య పంటలు వేసుకుంటే చింతలు ఉండేవి కావు, ఇవి సిరుల పంటలు, సిరిధాన్యాలు సిరుల పంటలు అని చెప్పేసి అనేవాళ్ళు. ఆ సిరుల పంటలు మళ్ళా ఇప్పుడు మనం వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చూస్తే పాడి అనేది కనుమరుగైపోతుంది. ఎందువల్ల అంటే కేవలం వాణిజ్య పంటలు వేస్తున్నారు కాబట్టి పశుగ్రాసము చాలా వరకు అందుబాటులో లేకుండా పోతుంది. దీంతో పాడి చాలా వరకు కూడా, పశుపోషణ చాలా వరకు కూడా రైతుకు భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ చిరుధాన్య పంటలు వేసుకుంటే అటు పాడి ఉంటుంది, ఇటు పంట ఉంటుంది. పాడి పంట రెండు ఉంటే అంటే తిండి గింజలు, పశువులకు మేత ఇవి ఉన్నప్పుడు రైతు ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా పాడి ఉంటే నిరంతరం మనకు ఆదాయం వస్తూ ఉంటుంది, అది మన పెట్టుబడికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఒక ఆవును గాని 2 గేదెలను గాని పెంచుకోవాలి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కు వస్తుంది. వాణిజ్య ప్రకటనల అనంతరం ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం శ్రీలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సీఆర్డీఏపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణ పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనంపై పెంపుపైన ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయంలో నిలిచిపోయిన 8,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయని పేర్కొన్నారు. రియంబర్స్మెంట్ నిధులను దుర్వినియోగం చేసే సంస్థలపై విచారణ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
1: ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది.
0: ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయనగరంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన, రోడ్లు, పార్కింగ్, రవాణా, వేదిక, వైద్య, భోజన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. దేశంలోనే తొలిసారిగా చౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్డ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: కాకినాడ జిల్లాలో దాదాపు ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మేము ప్రస్తుతం వినియోగిస్తున్నామో అక్కడ ఉన్న ప్రతి రైస్ కార్డు దారు హోల్డర్ కి కుటుంబానికి, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ వీళ్ళందరికీ కూడా

0: త్వరితగతిన మొట్టమొదటిసారి భారతదేశంలో స్టీమ్ రైస్ ని ప్రవేశపెట్టేటట్టు ముందడుగు వేస్తున్నాం. మరొక 20,000 మెట్రిక్ టన్లు పార్బాయిల్డ్ రైస్ వెరైటీ సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనుమతి ఇచ్చారు. దాన్ని కూడా మన రైతాంగం సద్వినియోగం చేసుకోవచ్చు.
1: అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దివ్యాంగులకు ఉచిత మోటరైజ్డ్ స్కూటీలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,800 కోనసీమ జిల్లాలో 70 మోటరైజ్డ్ స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన సంఘాల నాయకులు, న్యాయ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి వి అనితతో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, గిరిజనుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని చెప్పారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూబదిలీ నిబంధనలకు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించి చట్టపరంగా గిరిజనులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్ర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో కలిసి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి పరీక్షలు, శుక్లాల శస్త్రచికిత్సలు, ఇతర నేత్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవజాత శిశువుల కంటి పరీక్షల పైలట్ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భారతీయులు అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను పూజించి వారి ఆశీస్సులను అందుకునే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నిరసనలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ పలు జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హులను పక్కన పెట్టి నియామకాలు చేపట్టారని పార్టీ నాయకులు, మాజీ మంత్రులు ఆర్కే రోజా, పేర్ని వెంకట్రామయ్య విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలుపుతూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గుతున్న జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గుతున్న జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తగ్గుతున్న మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం, క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

సరే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు మార్కప్రం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం. ఇక 7:00 మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. 7:40 భావలహరి మృదుమధుర గీతమంజరి. మరి ఈరోజు ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణరెడ్డి జయంతి విశేషాలు కూడా వింటారు. ఇంకా 8:00 వ్యాస పూర్ణిమ మరియు గురు పూర్ణిమల సందర్భంగా శ్రీమతి గోనుగుంట్ల మహాలక్ష్మి గారి ప్రసంగం మొదలైన అంశాలు ఉంటాయి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ డి ప్రతిమ. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

ఈ ఉదయం 8:30 హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటల కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి శ్రీమతి ఎం దేవకరుణ గారి ప్రసంగం, సినిమా పాటలు వింటారు. ఇక 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. ఇక ఈ సాయంత్రం 6:30 ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రము, రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. 6:30 కలకాని నిజం నాటిక వింటారు, రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి. అనంతరం సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఈ రాత్రి ఎడింబావుకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. వర్షపు నీటిని విడిచిపెడదాం, మన పంటలను కాపాడుకుందాం గురించి బేస్తవారిపేట మండలం వంగపాడు గ్రామ రైతు ఎస్కే కాసిం బాషా గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం శ్రీ వింటారు. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, తెలుసుకుందాం రండి కార్యక్రమంలో ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవ విశేషాలు వింటారు.

రాత్రి 8:30 పార్లమెంటు కార్యక్రమాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:00 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. అనంతరం మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 11:10 మా ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపైన చర్చను లోక్సభలో ఇవాళ కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ మంత్రిత్వ శాఖల ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిన్న తన నివాసంలో నిర్వహించారు. ఆర్థిక వాణిజ్య పరిశ్రమ సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు విభాగాల భవిష్య కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధన వేగవంతం చేయడంపై ప్రధానంగా ఈ సమావేశంలో దృష్టి సారించారు. మంత్రిత్వ శాఖలు విభాగాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని, ఒక టీంగా అధికారులు ఉమ్మడి లక్ష్యంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్రమైన ఫలితాలను సాధించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించవలసిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా సాగే పాలన ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి నిర్ణయ విధానానికి కేంద్ర బిందువుగా ప్రజలే ఉండాలని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దేశంలో మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ స్వదేశీ సాంకేతికతలను అభివృద్ది చేయడంపైన, కీలక రంగాల్లో దేశీయ సామర్థ్యాలు పెంపొందించడంపై సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం పౌరుల సంక్షేమంతో ముడిపడి ఉందని పేర్కొన్న ప్రధానమంత్రి, ఆవిష్కరణలు వేగవంతమైన సామర్థ్యాల పెంపుదల ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ది సాధించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఆవిర్భవిస్తున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, దేశవ్యాప్తంగా ఇదొక ఉద్యమంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, నిరాధారమైన భయాలు ఆందోళనలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక రంగాల్లో ముఖ్యంగా ముందుగానే స్పందించేలాగా సమాచార ప్రసరణ ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. కొత్త సవాళ్లను చురుకుదనంతో ఆవిష్కరణలతో ఎదుర్కొంటూ ప్రభుత్వం ఎప్పుడూ చైతన్యవంతంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేలాగా ఉండాలని ప్రధానమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. కేబినెట్ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖలు విభాగానికి చెందిన కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలను చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. బిల్లును సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను

0: కొత్త చట్టం పునరుద్ఘాటిస్తుందన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి లాంటి చట్టమని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: ఇటీవలి పేపర్ లీక్ సంఘటనలు పరిగణనలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్వయంగా నిర్ణయించారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ, విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటి తుడుపు చర్య అని ఆయన విమర్శించారు.
2: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.
0: बीजेपी एमपी बांसुरी स्वराज, समाजवादी पार्टी एमपी अखिलेश यादव మొదలైన వారు కూడా చర్చలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సశస్త్ర సీమా బల్ కాంబాటిస్ట్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలు 2026ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల కోసం 2011లో జారీ చేసిన నియామక నిబంధనలను రద్దు చేసి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 27వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకం ప్రత్యక్ష నియామకం, డెప్యుటేషన్, రీఎంప్లాయ్మెంట్, రెమ్యునరేషన్ ద్వారా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై 7వ ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారంలో ఊహాగానాలు లేకుండా నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలు ప్రకటించాలని ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతివారం తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలు అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రభుత్వ అణచివేతలో గత 2 రోజుల్లో మరణాల సంఖ్య 30కి పెరిగింది. అనేక మంది గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సైన్యం వేలాది మంది శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరపడంతో గత సోమవారం 25 మంది, మంగళవారం నాడు మరో 5 ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ అధికారులు సైన్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో జరుగుతున్న తీవ్రమైన ప్రాణాంతక బలప్రయోగానికి పాల్పడిన వార్తలపై స్వతంత్ర పారదర్శక విచారణ జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్ చేసింది. ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, మీడియాకు, స్వతంత్ర పరిశీలకులకు ఆ ప్రాంతంలోకి ప్రవేశం కల్పించాలని పాకిస్తాన్ అధికారులకు అమ్నెస్టీ విజ్ఞప్తి చేసింది. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, కోళికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో ఈరోజు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి 10 జిల్లాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మక రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 27:49 సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న గుల్వీర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కే రాబిన్సన్ స్వర్ణ పతకం సాధించారు. 2026 క్రీడల్లో పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన మాందింగ్ బామ్ జడోమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం ఉండేలాగా తన విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశం

చెందిన హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరొక పతకాన్ని చేర్చారు. ఇప్పటివరకు ఒక బంగారు పతకం, 5 వెండి పతకాలు, 1 కాంస్యం భారత్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను ఈరోజు లోక్సభలో కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం? మరి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావచ్చని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే జాబ్ క్యాలెండర్ను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ కూడా ఈ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నీ లక్ష్యం ఉద్యోగమైతే నీ ఆయుధం క్రమశిక్షణ, నీ బలం నిరంతర శ్రమ. ఈరోజు నువ్వు చదివే ప్రతి పేజీ కూడా రేపు నీ విజయానికి ఒక మెట్టు అవుతుంది. నువ్వు కష్టపడుతున్నప్పుడు ఎవరికీ కనిపించకపోవచ్చు, కానీ విజయం సాధించినప్పుడు అందరూ గుర్తిస్తారు. నీ కళను నిజం చేసుకోవడానికి చదువుకోవాలి. సమయం తక్కువగా ఉందని బాధపడే కంటే ఉన్న సమయాన్ని ఎంత సమర్థవంతంగా ఉపయోగించామన్నదే ముఖ్యం. ఇక ఒక్కరోజు చదవకపోవడం చిన్న విషయమే అనిపిస్తుంది, కానీ అదే అలవాటైతే లక్ష్యానికి దూరం చేస్తుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, నిన్నటి నీ స్థాయిని ఈరోజు అధిగమించు. రేపటి నీ విజయానికి నువ్వే కారణమవుతావు. వెనక్కి చూసి ఎంత చదివానని లెక్క పెట్టుకోవద్దు, ముందుకు చూసి ఇంకా ఎంత సాధించాలో ఆలోచించాలి. ఒకటే, ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక 10 నుంచి 12 గంటల వరకు చదువుకోండి. రోజువారీ టైం టేబుల్ తయారు చేసుకోండి. చదివే సమయము, రివిజను, టెస్టులకు ప్రత్యేక సమయం కేటాయించుకోండి. సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకోండి. సిలబస్కు బయట ఎక్కువ సమయం వెచ్చించకుండా ముందుగా నిర్దేశిత అంశాలను పూర్తి చేసుకోండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవండి. ముఖ్యంగా రాష్ట్రము, దేశము, అంతర్జాతీయ అంశాలు, ఆర్థికము, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు, క్రీడలు, పథకాలు ఇలాంటివన్నీ కూడా ప్రామాణిక పుస్తకాలని అనుసరించండి. సో ఇలా చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారనడంలో ఎలాంటి సందేహము లేదు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా, గజ్జా బబలా, మడుగులు కామరా, సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్.
0: సో మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా ప్రశ్నలు, లైవ్లో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఒకటో ప్రశ్న, వింగ్స్ ఇండియా ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ప్రశ్న మరోసారి, వింగ్స్ ఇండియా ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఏ బెంగళూరు, బి హైదరాబాద్, సి ముంబై, డి చెన్నై. ప్రశ్న మరోసారి, వింగ్స్ ఇండియా ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఏ బెంగళూరు, బి హైదరాబాద్, సి ముంబై, డి చెన్నై. ఇక రెండో ప్రశ్న, పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన కింద ఉచిత సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని అందించడానికి ఎన్ని యూనిట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు? పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన కింద ఉచిత సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని అందించడానికి ఎన్ని యూనిట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు? ఏ 50 లక్షలు, బి 1

ఓటీసీ 2 కోట్లు, డి 75 లక్షలు. రెండో ప్రశ్న మరోసారి, పీఎం సూర్యగర్ మఫ్త్ బిజిలీ యోజన కింద ఉచిత సోలార్ విద్యుత్ సౌకర్యాలు అందించడానికి ఎన్ని ఇళ్లను లక్ష్యంగా పెట్టుకున్నారు? ఏ 50 లక్షలు, బి 1 కోటి, సి 2 కోట్లు, డి 75 లక్షలు. ఇక మూడో ప్రశ్న, ప్రతి సంవత్సరము ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏ జూన్ 5, బి జూలై 11, సి ఆగస్టు 15, డి డిసెంబర్ 1. మూడో ప్రశ్న మరోసారి, ప్రతి సంవత్సరము ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏ జూన్ 5, బి జూలై 11, సి ఆగస్టు 15, డి డిసెంబర్ 1. ఇక నాలుగో ప్రశ్న, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రగ్రహ పరిశోధన కోసం ప్రతిపాదించిన మిషన్ పేరేమిటి? ఏ చంద్రయాన్ 4, బి గగనయాన్, సి వీనస్ ఆర్బిటర్ మిషన్, డి ఆదిత్య 1. నాలుగో ప్రశ్న మరోసారి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రగ్రహ పరిశోధన కోసం ప్రతిపాదించిన మిషన్ పేరేమిటి? ఏ చంద్రయాన్ 4, బి గగనయాన్, సి వీనస్ ఆర్బిటర్ మిషన్, డి ఆదిత్య 1. ఇక ఐదో ప్రశ్న, రాష్ట్ర స్థాయిలో పక్షుల అట్లాస్ను ప్రచురించిన 2వ భారతీయ రాష్ట్రం ఏది? ఏ గోవా, బి తమిళనాడు, సి కర్ణాటక, డి ఆంధ్రప్రదేశ్. ఐదో ప్రశ్న మరోసారి రిపీట్ చేస్తున్నాం, రాష్ట్ర స్థాయిలో పక్షుల అట్లాస్ను ప్రచురించిన 2వ భారతీయ రాష్ట్రం ఏది? ఏ గోవా, బి తమిళనాడు, సి కర్ణాటక, డి ఆంధ్రప్రదేశ్. ఇక ఆరో ప్రశ్న, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఏ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, బి డాక్టర్ ఎన్ కలైసెల్వి, సి డాక్టర్ టెస్సి థామస్, డి డాక్టర్ గీతా మంజునాథ్. ఆరో ప్రశ్న మరోసారి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఏ డాక్టర్ స్వామినాథన్, బి డాక్టర్ ఎన్ కలైసెల్వి, సి డాక్టర్ టెస్సి థామస్, డి డాక్టర్ గీతా మంజునాథ్. ఇక ఏడో ప్రశ్న, పిఎం కిసాన్ లబ్ధిదారుల సందేహాలను తీర్చడానికి కేంద్రం ప్రవేశపెట్టిన ఏఐ చాట్బాట్ పేరేమిటి? ఏ రైతు మిత్ర, బి కిసాన్ ఈ మిత్ర, సి పిఎం సహాయ్, డి అగ్రిబోట్. ఏడో ప్రశ్న మరోసారి, పిఎం కిసాన్ లబ్ధిదారుల సందేహాలను తీర్చడానికి కేంద్రం ప్రవేశపెట్టిన ఏఐ చాట్బాట్ పేరేమిటి? ఏ రైతు మిత్ర, బి కిసాన్ ఈ మిత్ర, సి పిఎం సహాయ్, డి అగ్రిబోట్. ఇక ఎనిమిదో ప్రశ్న, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ న్యూఢిల్లీ, బి చెన్నై, సి కోల్కతా, డి ముంబై. ప్రశ్న మరోసారి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ న్యూఢిల్లీ, బి చెన్నై, సి కోల్కతా, డి ముంబై. ఇక తొమ్మిదో ప్రశ్న, పెన్సిలిన్ అనే మొదటి యాంటీబయాటిక్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఏ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, బి లూయిస్ పాచర్, సి ఎడ్వర్డ్ జెన్నర్, డి రాబర్ట్ కోచ్. తొమ్మిదో ప్రశ్న మరోసారి, ఏ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, బి లూయిస్ పాచర్, సి ఎడ్వర్డ్ జెన్నర్, డి రాబర్ట్ కోచ్. పదో ప్రశ్న, 2026 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ నిర్వహించబడుతున్నాయి? ఏ మెల్బోర్న్, బి గ్లాస్గో స్కాట్లాండ్, సి బర్మింగ్హామ్, డి న్యూఢిల్లీ. 2026 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఏ మెల్బోర్న్ ఆస్ట్రేలియా, బి గ్లాస్గో స్కాట్లాండ్, సి బర్మింగ్హామ్ ఇంగ్లాండ్, డి న్యూఢిల్లీ భారత్. ఈ 10 ప్రశ్నలకు మీరు లైవ్లో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. We wish all the best.

0: సర్దుబాటైంది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం

0: ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
1: ఆర్బీఐ చెబుతుంది
0: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
2: ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223239.

0: మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223393.
1: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है।

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: హలో
2: సార్, నమస్తే. నరసింహారావు సార్, నమస్తే.
1: నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు?
2: మల్లికార్జున్ నంద్యాల.
1: మల్లికార్జున్ గారు, చెప్పండి.
2: మీరు ఆకాశవాణికి శుభోదయం.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: మీ రీడింగ్ ఇండక్షన్ క్లాస్ అంతా వెరీ గుడ్, సూపర్ సార్.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: ఓకే సార్, ఆన్సర్లు చెప్తాను.
1: చెప్పండి.
2: మిమ్స్ ఇండియా ఆసియాలోనే అతిపెద్ద సిలికాన్ దానికి సంబంధించి బెంగళూరు సార్.
1: బెంగళూరు.
2: పిఎం సూర్య ఘర్ ఉచిత, దానికి సంబంధించి టార్గెట్ ఎంత? టార్గెట్ 140 సార్. తర్వాత ప్రపంచ జనాభా దినోత్సవం.
1: అవునండి, వెరీ గుడ్.
2: జూలై 11 నే కూడా అడిగారు ఈసారి. తర్వాత భారత్ ఇస్రో శుక్ర ఉపగ్రహానికి సంబంధించి రూపొందించినటువంటి గ్రహము చంద్రయాన్ 4 సార్. రాష్ట్ర స్థాయిలో పక్షుల అట్లాసును ప్రకటించినటువంటి మొదటి రాష్ట్రం ఏది?
1: రెండవ రాష్ట్రం.
2: దీంట్లో కర్ణాటక సార్. తర్వాత కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంబంధించి సైంటిఫిక్ మొదటి మహిళా డైరెక్టర్ సౌమ్యనాథ, డాక్టర్ సౌమ్యనాథ స్వామినాథన్ చెప్తాను సార్. పిఎం కిసాన్ లబ్ధిదారుల సంజయకానికి సంబంధించి వచ్చేసి పిఎం సహాయ్. ఆర్బిఐ ప్రధాన కార్యాలయం ముంబై
1: కదా?
2: అవునవును సార్. 1935 లో ఏర్పాటు చేశారు. తర్వాత పెన్సిలిన్ కనుగొన్నటువంటి మొదటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. తర్వాత లూయి పాశ్చర్ పిచ్చుకుప్పకు అది మందు సార్. తర్వాత 2026 కామన్ వెల్త్ క్రీడలు స్కాట్లాండ్ సార్.
1: థ్యాంక్ యూ అండి మల్లికార్జున్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చక్కగా చెప్పారు, సమాధానాలు.
2: త్రిమూర్తుల గుప్తా గారికి అభినందనలు, మీకు అందరికీ కూడా సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ అండి.
2: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.
1: నమస్తే అండి.

0: హలో,
1: హలో
0: గుడ్ మార్నింగ్ అండి.
1: సార్, శుభోదయం సార్.
0: చెప్పండి సార్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్.
1: సార్, నా పేరు బొప్పరాజు శ్రీనివాస్ సార్
0: శ్రీనివాస్ గారు, చెప్పండి.
1: సార్, నేను తల్లుబాడు మండలం మీచేపేట గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: వెరీ గుడ్ సార్, వెల్కమ్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈనాటి మీకు తెలిసాలు 10వ ప్రశ్నకు సమాధానం. ఆస్ట్రేలియాలో జరగాల్సినటువంటి

0: ఈవెంట్స్ విక్టోరియా అనే నగరంలో జరగాలి. ఇదే జరిగి ఉంటే ఆరవసారి నిర్వహించినటువంటి దేశంగా ఆస్ట్రేలియా రికార్డ్స్ సృష్టించేది. ఎందుకంటే ఆస్ట్రేలియానే ఎక్కువ పథకాలు గెలిచింది కామన్వెల్త్ క్రీడలు ఇప్పటిదాకా. అనివార్య కారణాల వల్ల జరగకుండా స్కాట్లాండ్ లోని గ్లాస్కోలో జరగడం జరిగింది. ప్రస్తుతం జరుగుతుంది. మన వాళ్ళు కూడా 126 మంది వెళ్లారు. అందులో ఒకళ్ళు డోపింగ్ తో పట్టుబట్టడంతో 125 మంది వెళ్లారు. సో ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఎన్నో యాంటీబయాటిక్స్ కి మూల కారణము పెన్సిలిన్. ఆ రోజులలో ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం. ఈ పెన్సిలిన్ కు మందు కనుకున్నాయన అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అదే విధంగా ఆర్బిఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. మరి పిఎం కిసాన్ లో భాగంగా మనం ఒక చాట్బాట్ తయారు చేశాం. దాని పేరే పిఎం కిసాన్. సిఎస్ఐఆర్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ గా కలై సెల్వి గారు పనిచేస్తున్నారు. భారతదేశంలో పక్షుల అట్లాస్ ను ముద్రించడం మొదటి రాష్ట్రం కేరళ అయితే రెండవ రాష్ట్రం కర్ణాటక. ఇస్రో మరి మిషన్ లో భాగంగా శుక్రయాన్ అనేటువంటి ఒక గ్రహాన్ని ప్రయోగించింది. అయితే మీరు దాన్ని ఇంగ్లీష్ లో చెప్పారు, వీనస్ ఆర్బిటర్ మిషన్ అని.
1: అవునండి.
0: శుక్ర గ్రహాన్ని కోసం దాన్ని 2019 నుంచి ప్రయోగంలో ఉంది సార్. ఇది ఈ మధ్య కాలంలో ఫైనలైజ్ అయింది శుక్ర గ్రహం పైకి. సో ఎందుకు అని అంటే వేడి ఎక్కువగా ఉంటది, అది దానికోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశారు. అది ఎక్కువగా వేడి ఉండే గ్రహం శుక్ర గ్రహం, బుధుడు కాదనమాట. చాలా మంది బుధుడు దగ్గరగా ఉంటుంది కాబట్టి బుధుడు వేడిగా అనుకుంటారు. అత్యంత వేడి గ్రహం ఈ శుక్రుడు. ఇప్పటికే దానిపైకి ప్రయోగం చేస్తున్నారు సార్. ఈ రోజున ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11వ తేదీ. మరి ఎందుకనంటే 1987 మన ప్రపంచ జనాభా 500 కోట్లకు 5 బిలియన్లు అయింది. దాన్ని పురస్కరించుకొని జూలై 11వ తేదీని జనాభా దినంగా 1989 నుంచి జరుపుకుంటున్నాం. అదేవిధంగా పిఎం సూర్య గారి పథకం కింద మరి మన భారతదేశంలో 1 కోటి ఇళ్లకు ఉచితంగా కనెక్షన్ ఇవ్వబోతా ఉన్నారు. భారతదేశంలో వింగ్స్ ఇండియా ఏషియాలోని అతి పెద్ద ఈ సివిల్ ఏవియేషన్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది సార్.
1: చక్కటి అనాలిసిస్ తో చక్కటి సమాధానాలు చెప్పారు శ్రీనివాస్ గారు.
0: ధన్యవాదాలు సార్ మీకు మరియు మార్కాపూర్ రేడియో ప్రసార నిర్వాహకులకి అందరికీ కూడా. మంచి ప్రశ్నలు చక్కగా అడుగుతూ ఉన్నారు.
1: థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రోత్సాహమే మాకు బలం.
0: ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మా ప్రోత్సాహం మీకు ఇలానే ఎప్పుడు ఉంటుంది. ఇలానే మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ శ్రోతలందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాం.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ అండి.

0: గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే నరసింహం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం బండారు తిరుమూర్తి మాట్లాడుతున్నాను సార్. నేను వరుసగా చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. నరసింహం గారు
0: చెప్పండి.
1: మొదటి ప్రశ్న ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరు అండి. రెండవ ప్రశ్న ఆన్సర్ బి కోటి మంది అండి. మూడవ ప్రశ్న ఆన్సర్ జూలై 11 బి అండి. నాలుగో ప్రశ్న ఆన్సర్ ఏ చంద్రయాన 4 అండి. ఐదో ప్రశ్న ఆన్సర్ మాత్రం నేను గోవా అనుకుంటున్నానండి. ఆప్షన్ ఏ గోవా అనుకుంటున్నాను నేను. ఏడో ప్రశ్న ఆన్సర్ పిఎం సహాయ అండి, ఆప్షన్ సి. నాలుగో సారీ ఎనిమిదో ప్రశ్న ఆన్సర్ బొంబాయి అండి. తొమ్మిదో ప్రశ్న ఆన్సర్ కూడా నేను బి అని గెస్ చేస్తున్నాను అండి, ఇది కూడా నాకు పూర్తిగా ఐడియా లేదు. పదో ప్రశ్న ఆన్సర్ మాత్రం సౌమ్యనాథన్ గారు, శ్రీమతి సౌమ్యనాథన్ గారు, ఆప్షన్ డి. కార్యక్రమం చాలా బాగుంది, మీకు మన స్టేషన్ డైరెక్టర్ గారు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గారు అయిన జీవన్ సార్కి, మంత్రి గారు గొల్పండి ఆరెస్పూర్ గారికి, మల్లికార్జున సార్కి, రామకృష్ణ గారికి నమస్కారం తెలియపరచుకుంటే నేను త్వరగా ముగించేస్తున్నాను.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ అండి, శ్రీహరి అండి, నంద్యాల నుంచి.
0: శ్రీహరి గారు చెప్పండి.
1: గుడ్ మార్నింగ్ సార్, ఇందాక చెప్పిన సార్

0: చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాకపోతే టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నా.
1: పర్లేదండి, తెలుస్తాయిలేండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. చాలా మంది వింటూ ఉంటారు కదా, కొన్ని లక్షల మంది శ్రోతలు.
0: అవునవును, కాకపోతే అదే టైం మీరు ఇచ్చిన స్లాట్
1: పర్లేదు,
0: చాలా షార్ట్ పీరియడ్ కాబట్టి.
1: పర్లేదు, చెప్పండి.
0: నేను ఊకే ఆన్సర్లు ఒకటి చెప్తానండి.
1: చెప్పండి.
0: ఫస్ట్ బి,
1: సెకండ్
0: బి, థర్డ్ బి, ఫోర్త్ సి, ఫిఫ్త్ బి, సిక్స్త్ ఏ, సెవెన్ బి, ఎయిట్ డి, నైన్ ఏ, టెన్ బి.
1: థ్యాంక్ యూ అండి.
0: ఓకేనండి,
1: చాలా ఫాస్ట్ చెప్పారు సార్ గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
0: ఓకే ఓకేనండి, ఓకే.

0: కార్యక్రమానికి నాన్ స్టాప్గా మన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి, ఏం పేరు మీ పేరు?
1: ఇక్కడ నా పేరు నరసింహాచారి.
0: చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఇక్కడ గజ్వేల్, గజ్వేల్ నుండి అండి.
0: గజ్వేల్, చెప్పండి.
1: గజ్వేల్, గజ్వేల్.
0: అవును, మెదక్ జిల్లా.
1: మెదక్, ఏ సార్?
0: చెప్పండి, ఏం చేస్తుంటారు?
1: నేను టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్.
0: వెరీ గుడ్, వెరీ గుడ్ అండి.
1: ఫస్ట్ ఏ,
0: ఒకటి ఏ,
1: రెండు బి, మూడు మూడు బి, నాలుగు సి, ఐదు ఏ, ఆరు డి, ఏడు బి, ఎనిమిది డి, తొమ్మిది ఏ, పది బి.
0: ఓకే నరసింహాచారి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.

0: గుడ్ మార్నింగ్ అండి. హలో.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి, ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నవీన్ సార్.
0: నవీన్ నవీన్ నవీన్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండల్ సాల్వా విలేజ్.
0: ఓకే, చెప్పండి
1: సార్. ఒకటి బి సార్.
0: ఒకటి బి.
1: రెండోది రెండో కూడా బి. మూడోది బి. నాలుగు సి. ఐదోది ఏ సార్. సిక్స్ సి. సెవెంత్ ఏ. ఎయిత్ సి. నైన్త్ బి సార్. టెన్త్ కూడా బి.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి నవీన్ గారు.
1: ఓకే సార్, మంచి ప్రశ్న అడిగింది సార్.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వింటున్నారు 101.8 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఏం పేరు మీ పేరు?
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరేం
1: నా పేరు
0: పేరు?
1: బసవరాజ్ అండి. యుఎస్ నుంచి మాట్లాడుతున్నా.
0: ఓ,
1: నా పేరు
0: బసవరాజు గారు.
1: బసవరాజ్.
0: వెరీ వెరీ గుడ్ అండి. లాస్ట్ లాస్ట్ వీక్ చేశారు.
1: యుఎస్ నుంచి అండి.
0: చెప్పండి చెప్పండి బసవరాజు గారు.
1: సార్, ఫస్ట్ జాతకి హైదరాబాద్ అండి. సెకండ్ బి అండి. థర్డ్ జూలై 11.
0: థర్డ్ జూలై 11.
1: ఫోర్త్ ఫోర్త్

0: ఫిఫ్త్ గోవా, సిక్స్త్ సౌమ్య డిజి జనరల్ ఆఫ్
1: ఇండస్ట్రియల్ రీసెర్చ్.
0: అవునండి
1: చెప్పండి. సెవెంత్ క్వశ్చన్ చెప్పండి.
0: సెవెంత్ పిఎం సహాయ్, ఎయిత్ బొంబాయి ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్, నైన్త్ ఏ అండి, టెన్త్ గ్లాస్గో స్కాట్లాండ్.
1: ఓకే, థ్యాంక్ యూ బసవరాజ్ గారు. అమెరికా నుంచి మా ప్రత్యేకంగా మీరు కాల్ చేస్తున్నారు, మీకు ప్రత్యేక అభినందనలు, మీకు ప్రత్యేక వెల్కమ్ అండి.
0: థ్యాంక్ యూ.
1: సో ప్రతివారం ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
0: ఓకే సార్.

ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అయితే సమయాభావం వల్ల ఆ కాల్స్ను రిసీవ్ చేసుకోలేకపోతున్నందుకు మన్నించండి. మరి ప్రశ్నలు, ఆ తర్వాత సమాధానాలు చూద్దాం. ఒకటో ప్రశ్న, వింగ్స్ ఇండియా ఆసియాలోని అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? సమాధానం బి, హైదరాబాద్. ఇక రెండో ప్రశ్న, పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన కింద ఉచిత సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని అందించడానికి ఎన్ని ఇళ్లను లక్ష్యంగా పెట్టుకున్నారంటే? సమాధానం బి, 1 కోటి. ఇక మూడో ప్రశ్న, ప్రతి సంవత్సరము ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారంటే? సమాధానం బి, జూలై 11. ఇక నాలుగో ప్రశ్న, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రగ్రహ పరిశోధన కోసం ప్రతిపాదించిన మిషన్ పేరు ఏంటంటే? సమాధానం సి, వీనస్ ఆర్బిటర్ మిషన్. ఇక ఐదో ప్రశ్న, రాష్ట్ర స్థాయిలో పక్షుల అట్లాస్ను ప్రచురించిన రెండవ భారతీయ రాష్ట్రం ఏదంటే? సమాధానం ఏ, గోవా. ఇక ఆరో ప్రశ్న, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారంటే? సమాధానం బి, డాక్టర్ ఎన్ కలై సెల్వి. ఇక ఏడో ప్రశ్న, పిఎం కిసాన్ లబ్ధిదారుల సందేహాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏఐ చాట్బాట్ పేరు ఏమిటంటే? బి, కిసాన్ ఈ మిత్ర. ఇక ఎనిమిదో ప్రశ్న, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే? సమాధానం డి, ముంబై. ఇక తొమ్మిదో ప్రశ్న, పెన్సిలిన్ అనే మొదటి యాంటీబయాటిక్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే? సమాధానం ఏ, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇక పదో ప్రశ్న, 2026 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ నిర్వహించబడుతున్నాయంటే? సమాధానం బి, గ్లాస్గో, స్కాట్లాండ్. ఇవి ఈనాటి 10 ప్రశ్నలకు సమాధానాలు. ఇక నంద్యాల నుంచి మల్లికార్జున గారు, మీర్జీపేట నుంచి శ్రీనివాస్ గారు, పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, నంద్యాల నుంచి శ్రీహరి గారు, గజ్వేల్ నుంచి నరసింహాచారి గారు, నిర్మల్ నుంచి నవీన్ గారు, అమెరికా నుంచి బసవరాజు గారు ఫోన్ చేశారు. ఒకసారి మీ సమాధానాలు సరి చూసుకోండి. మరి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.

మీరు ఇంతవరకు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం విన్నారు. నేటి మాట శీర్షికన ఈరోజు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. తెలుగు సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన మహాకవి, గేయకవి, సినీ గీత రచయిత, అధ్యాపకుడు, వక్త, సాహితీవేత్త డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు అంటే మనందరికీ సుపరిచితమైన సీనారేగా అందరికీ ఆయన గుర్తుండిపోతారు. 1931 జూలై 29 తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజ్పేట గ్రామంలో మల్లారెడ్డి బుచ్చమ్మ దంపతులకు ఆయన జన్మించారు. గ్రామీణ వాతావరణంలో పెరిగారు. అప్పటి నిజాం పాలనలో ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ ఉర్దూ భాషపై వచ్చిన పట్టు, ఆ తర్వాత ఆయన రచనలో గజల్ ప్రక్రియను తెలుగులో సుసన్నంపం చేయడానికి ఎంతో దోహదపడింది. ఇక చిన్ననాటి నుంచే జానపద గీతాలు, హరికథలు, వీధి భాగవతాలు ఆయన మనసును ఆకట్టుకున్నాయి. అదే ఆసక్తి ఆయనను కవిత్వం వైపు మళ్లించింది. ఆ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఉన్నత పట్టాలు సాధించారు. అధ్యాపకుడిగా తన సేవలను ప్రారంభించి వేలాది మంది విద్యార్థులకు తెలుగు భాషా సౌందర్యాన్ని పరిచయం చేశారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి కేవలం కవి మాత్రమే కాదు, ఆయన గొప్ప విమర్శకుడు, గేయ రచయిత, నాటక రచయిత, పరిశోధకుడు, గొప్ప వక్త కూడా. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సాహిత్య ప్రస్థానంలో 80కి పైగా గ్రంథాలను

రచించారు. ఇంకా పద్యాలు, వచన కవితలు, గేయనాటికలు, గజల్స్, వ్యాసాలు, విమర్శ గ్రంథాలు, ఇలా అనేక ప్రక్రియలో తనదైన ముద్ర వేశారు. ఇక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనల్లో విశ్వంభర ఒక మహోన్నత కావ్యం. మానవ పరిణామం, నాగరికత, విజ్ఞానం, ఆధ్యాత్మికత, మానవతా విలువలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ రచనకు 1988 భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు లభించింది. తెలుగు సాహిత్యానికి ఇది ఒక గర్వకారణం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సినీ గేయ రచయితగా కూడా అపూర్వమైన కీర్తిని సంపాదించారు. 1962 విడుదలైన గులేబా కావాలి కదా చిత్రంతో సినీ రంగంలో ఆయన అడుగుపెట్టారు. అనంతరం సుమారు 3500 పైగా తెలుగు సినీ గీతాలను రచించి శాశ్వతమైన స్థానం సంపాదించారు. ప్రేమ, ప్రకృతి, భక్తి, దేశభక్తి, తాత్వికత, ఏ భావమైనా ఆయన కలం నుంచి మధురమైన గీతంగా వెలువడుతుంది. డాక్టర్ సీనారాయ గారు అనేక కీలక పదవులను కూడా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షునిగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ ఉపకులపతిగా సేవలందించారు. అనంతరం రాజ్యసభ సభ్యునిగా కూడా దేశ సేవలో భాగస్వాములయ్యారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పురస్కారాలతో సత్కరించింది. సాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ ఫెలోషిప్తో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు ఆయన వరించాయి. 2017 జూన్ 12 డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు భౌతికంగా మనల్ని విడిచిపోయిన ఆయన సాహిత్యము, ఆయన గీతాలు, ఆయన ఆలోచనలు తెలుగు జాతికి చిరస్థాయిగా మార్గదర్శకంగా నిలిచాయి. పాటలో భావం ఉంటే అది కాలాన్ని దాటుతుంది, కవిత్వంలో మానవత్వం ఉంటే అది తరాలను దాటుతుంది అనే విషయాన్ని తన జీవితమంతా నిరూపించిన మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంత్రి కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి కలం నుంచి జారబారిన గులేబా కావాలి కదా చిత్రం కోసం ఘంటసాల పి సుశీల కలిసి పాడిన పాట వింటారు.

డాక్టర్ సి నారాయణ రెడ్డి కాలం నుంచి జారువాలిన మరో పాట కొలగోత్రాల చిత్రం కోసం ఘంటసాల పి సుశీల కలిసి పాడిన పాట.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు వ్యాస పూర్ణిమ మరియు గురు పూర్ణిమల సందర్భంగా శ్రీమతి గోనుకుంట్ల మహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు. పరిచయకర్త రెంటాల మౌనిక.
1: గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుత్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నేడు వ్యాసపూర్ణిమ గురుపూర్ణిమల పర్వదినంను పురస్కరించుకుని మార్కాపురం పట్టణంకు చెందిన గోనుగుంట్ల మహాలక్ష్మి గారు అందిస్తున్న వివరాలు.
2: ఆకాశవాణి మార్కాపురం శ్రోతలకు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు. సకల మానవాళికి మహోత్కృష్టమైన మహోన్నతమైన చతుర్విధ పురుషార్థ సాధనకు అవసరమైన దిక్సూచైనటువంటి శ్రీ మహాభారతం, భగవద్గీత, భాగవతాది గ్రంథాలను అందించి తరింపజేసిన మహనీయుడు శ్రీ వ్యాసదేవులు, అంటే వేదవ్యాసుడు. ఈ రోజున అనగా ఆషాఢ పూర్ణిమ రోజున శ్రీ వ్యాసుల వారు జన్మించారు. ఈ పవిత్రమైన రోజుని వ్యాస పూర్ణిమగా, గురు పూర్ణిమగా ఎంతో వైభవంగా, వాడవాడల ఆనందంగా జరుపుకుంటున్నాము. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. మన జీవితాలను ఉన్నత పదం వైపు నడిపే త్రిమూర్తి స్వరూపుడైన ఆ గురువును పూజించే రోజే గురు పూర్ణిమ. గురువులను ఉపాధ్యాయులు, అధ్యాపకులు, దేశికులు, ఆచార్యులు ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం. భౌతిక జ్ఞానాన్ని అందించేది గురువైతే దాంతోపాటు ఆధ్యాత్మిక సాధన గురించి తెలియజెప్పేవారు మహోన్నత గురువు. గురు శబ్దానికి గౌరవించదగిన వారు అనే అర్థము ఉంది. అంతేగాక అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశానికి తీసుకుని వెళ్లేవాడే గురువు అనే అర్థం కూడా ఉన్నది. మన జీవితంలో తల్లి, తండ్రి, ఆచార్యుడు అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. తల్లిదండ్రులు దైవ సమానులు. అదే విధంగా మనకు బుద్ధులు నేర్పినటువంటి గురువును కూడా దైవ సమానుడిగా చేర్చాం. గురువు తన బోధనల ద్వారా ధర్మోపదేశం, మంత్రోపదేశం, జ్ఞానోపదేశం చేస్తాడు. ఇవి మనలో ఈశ్వర చైతన్యాన్ని పెంపొందించి దివ్యత్వాన్ని కలిగిస్తాయి. గురువులు 7 రకాలన్నది శాస్త్రవచనం. చదువు చెప్తే సూచక గురువని, కుల ఆశ్రమ ధర్మాన్ని బోధిస్తే వాచక గురువని, మంత్రోపదేశం చేస్తే బోధక గురువని, వశీకరణాది క్షుద్ర విద్యలు నేర్పితే నిషిద్ధ గురువని, భోగాల మీద విరక్తి కలిగిస్తే విహిత గురువు, బ్రహ్మతత్వాన్ని ఉపదేశించేవారు కారణ గురువు, పరమాత్మ తత్వాన్ని గ్రహించగలిగేలా చేసేవారు పరమ గురువని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మన జీవన గమనంలో గురువుకి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తూ ఉంది. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే త్రిమూర్త్యాత్మకమైనటువంటి లేదా త్రిమూర్తులైన సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా గురువుకి సముచిత స్థానాన్ని మన పురాణ గ్రంథాలు ఇచ్చాయి. సాక్షాత్తు అవతార పురుషులైనటువంటి శ్రీరామచంద్రుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుల వద్ద, అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు సాందీపని మహర్షి వద్ద విద్యాభ్యాసము చేసి మనకు మార్గదర్శకులయ్యారు. ఇలా వేదవ్యాసుల వారి జన్మదినాన్ని మనం గురు పూర్ణిమగా జరుపుకోవడానికి ఎంతో చరిత్ర ఉంది. వేదవ్యాసుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని 17వ అవతారం, జ్ఞానావతారం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః అనే శ్లోకము దీన్ని రుజువు చేస్తుంది. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. ఈ శ్లోకాన్ని గాని మనం గమనించినట్టయితే వ్యాస మహర్షి సప్తర్షుల్లో శ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క మునిమనుమడు. వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు శక్తి అంటే శక్తి యొక్క మనుమడు. శక్తి కుమారుడు పరాశరుడు, పరాశరుని కుమారుడే ఈ మన వ్యాస మహర్షి. అంతేగాక మృత్యుముఖంలో ఉన్న పరీక్షిత్ మహారాజుకు 7 రోజులలో శ్రీమద్ భాగవతాన్ని వినిపించి కైవల్యాన్ని అందింపజేసిన సుఖదేవ గోస్వామికి తండ్రి గారు. వ్యాసమునీంద్రుల జననమే ఒక విచిత్రమైనది. వ్యాస మహర్షి సత్యవతి పరాశరుల కుమారుడు. పరాశరుడనగా మరణించిన వారికి ప్రాణం పోసేవాడు అనే అర్థము ఉన్నది. పరాశరుడు తల్లిదండ్రులు అదృశ్యంతి శక్తి అన్నమాట. పరాశరుడు విష్ణు పురాణ రచయిత కూడా. కలియుగ ధర్మాలను వివరించే పరా

పరాశర స్మృతిని జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన పరాశర హోర అను గ్రంథాలను రచించిన డిశాలి. అటువంటి పరాశరుడు ఒకరోజు యమునను దాటవలసి వచ్చి ఒక పడవను అధిరోహించాడు. ఆ పడవ నడిపే యువతి నామధేయము సత్యవతి. ఈమె దాశరాజు కుమార్తె. వాస్తవంగా ఉపరిచర వసువు వలన అద్రిక అనే అప్సరసుకు జన్మించిన కుమార్తె. అయితే దాశరాజు వద్దకు చేరడం వలన దాశరాజు పెంపకంలో పెరుగుతుంది. సత్యవతిని చూడగానే పరాశరుని మనస్సు చలించినది. పరాశరుడు ఆత్మవిశ్లేషణ చేసుకోగా ఇందు తన ప్రేమేమి ఏమీ లేదని, ఇది అంతా కూడా దైవ ప్రేరణే అని అర్థం చేసుకున్నాడు. సత్యవతితో నీకొక కుమారుని ప్రసాదిస్తానని అనగా పరాశరుని కోరిక మేరకు సత్యవతి కన్యగానే ఒకే రోజులో బిడ్డకు జన్మనిస్తుంది. ఆ సమయంలో పరాశరుడు చుట్టూ చీకటిని సృష్టిస్తాడు. నల్లని శరీరంతో జన్మించినందున కృష్ణుడు అని, చీకటి ద్వీపంలో జన్మించినందున కృష్ణ ద్వైపాయనుడని, తల్లిదండ్రుల నామాలతో సాత్యవతేయుడు, పరాశరాత్మజుడు అనే నామధేయాలు ఉన్నాయి. వేదవ్యాసునికి బాదరాయణ మహర్షి అనే నామాంతరము ఉన్నది. జన్మించిన వెంటనే యువకుడై తల్లితో, అమ్మా నీవు తలుచుకున్నప్పుడు ప్రత్యక్షమవుతాను అని మాట ఇచ్చి తపస్సు చేసుకోవటానికి హిమాలయాలకు వెళ్తారు. ఆ తర్వాత తన కుమారుని ప్రసాదించినందుకు, తన కోరికను మన్నించినందుకు పరాశర మహర్షి సత్యవతికి ఒక వరాన్ని ఇస్తాడు. ఇక్కడ నుంచి అంటే ఇప్పటి నుంచి నీవు యోజనగంధి అని కూడా పిలువబడతావు. నీవు ఎక్కడ ఉంటావో అక్కడ, దాదాపు యోజనం అంటే 8 మైళ్ళ దూరం అనమాట, 8 మైళ్ళ దూరంలో చుట్టుపక్కల సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది నీ శరీరము అని ఆమెకు పరవిమ్మడం జరుగుతుంది. ఇక అప్పటి నుంచి సత్యవతిని యోజనగంధి అని కూడా అంటారు. తదనంతరం హస్తినాపుర చక్రవర్తి అయినటువంటి శంతన మహారాజు సత్యవతిని వివాహం చేసుకుంటాడు. వారి పుత్రులే విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు. వారి భార్యలు అంబిక, అంబాలికలు. సంతానం లేకుండానే వారి భర్తలు గతిస్తారు. వంశాన్ని నిలపడం కోసం సత్యవతి తన పుత్రుడైన వ్యాసుల వారిని అర్థిస్తుంది. ఆ విధంగా అతను వ్యాస మహర్షి వలన ధృతరాష్ట్రుడు, పాండురాజు, పితృడు జన్మిస్తారు. వారి అంటే ధృతరాష్ట్రుని కుమారులే దుర్యోధనాది కౌరవులు, అలాగే పాండురాజ తనయులే ధర్మరాజాది పాండవులు. వీరిద్దరి మధ్య రాజ్యం కోసం జరిగిన సంగ్రామగాదే శ్రీమద్ మహాభారతం. అంటే తన వంశీయుల మధ్య జరిగినటువంటి సంఘర్షణని ప్రపంచంలోని గొప్ప గ్రంథమైనటువంటి 100,000 శ్లోకాలతో కూడిన మహాభారతాన్ని జయం అనే పేరుతో రచిస్తారు వ్యాస మహర్షి. మహాభారతంలో లేని విషయమంటూ లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సమస్యకు మహాభారతంలో మనకు పరిష్కారం దొరుకుతుంది. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే నానుడి కూడా ఉన్నది. ఈ మహాభారతంలోనే అంతర్భాగమైనటువంటి భగవద్గీత ఇప్పటికీ కుల, మత, జాతి, భాషలకు అతీతంగా సకల జనులకు సదా మార్గదర్శనమిస్తుంది. సాక్షాత్తు గాంధీ గారే ఒకసారి చెప్పారు, నాకేదైనా సమస్య వస్తే భగవద్గీతను ఆశ్రయిస్తాను, వెంటనే నాకు పరిష్కారం దొరుకుతుంది అని. ఇలా ఎందరో మహనీయులు భగవద్గీతను పఠించి తమ సమస్యలకు పరిష్కారం తీసుకున్న అనేక మంది ఉన్నారు. మన దేశీయులే కాక బ్రిటన్ ప్రధాని అయినటువంటి మార్గరెట్ థాచర్ ఎన్నోసార్లు భగవద్గీతను చదివారట. ఒక్కోసారి ఒక్కో రకమైనటువంటి అర్థం వస్తుంది. ఇలా ఎన్నిసార్లు చదివినా తనివి తీరడం లేదు అని ఆవిడ ఒక సమయంలో చెప్పడం జరిగింది. ఇలా వ్యాస మహర్షి భగవద్గీతను కూడినటువంటి మహాభారతాన్నే కాక అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు రాశారు. అంతేగాక కలగాపులగంగా ఉన్నటువంటి వేదాలను 4 వేదాలుగా, అంటే ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదము, యజుర్వేదము అను 4 విధాలుగా 4 భాగాలుగా విభజించి వేదవ్యాసుడు అయ్యారు. ఇలా ఎన్ని గ్రంథాలను రచించిన మానసిక ప్రశాంతత అనేది ఆయనకు లభించల. ఒకరోజు అవిధం కలత చెంది ఉన్న సమయంలో నారద మహర్షి వస్తారు. నారద మహర్షి, నీ కలతకు కారణమేంది వ్యాస మహర్షి? ఎన్నో గ్రంథాలను రాశావు, ఇంకా నువ్వు కలతతో ఉన్నావు ఏందంటే, అప్పుడు చెప్తాడు, ఎన్ని రాసినా నాకు ప్రశాంతత దొరకటం లేదు మహర్షి, తరుణోపాయం చెప్పండి అనగా నారద మహర్షి ఉన్న విషయం చెప్తాడు. చతురార్థాలు అంటే చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మార్థ కామాలను లభింపజేసే గ్రంథాలను రాశావు గాని మోక్ష సాధనకు అవసరమైనటువంటి గ్రంథాన్ని నీవు రాయలేదు.

కొరతే నీ కలతకు కారణం అని చెప్తారు. ఆ విధంగా నారద మహర్షి వ్యాసదేవులకు గురువుగారు అయ్యారన్నమాట. గురువుగారు ఉపదేశం మేరకు మోక్ష సాధనకు అవసరమైన శ్రీ మహావిష్ణువును గురించిన, శ్రీకృష్ణ భగవానును గురించిన లీలలను, అలాగే భగవద్భక్తులకు చెందినటువంటి వారికి సంబంధించినటువంటి చరిత్రలను కూడినటువంటి అమల పురాణమైన శ్రీమద్ భాగవతాన్ని గ్రంథస్థం చేసి తాను తరించటమే కాక మనలను కూడా తరింపజేశారు. ఈ విధంగా మానవాళికి అవసరమైనటువంటి మహోన్నతమైనటువంటి అనేక గ్రంథాలను మనకు అందుబాటులో ఉంచారు. ఈ వ్యాసుల వారి భార్య పించల, ఆమెకు వాటిక అనే పేరు కూడా ఉన్నది. ఆమె గొప్ప మహర్షి అయినటువంటి జావాల కుమార్తె. వీరి కుమారుడే సుఖదేవ గోస్వామి. ఈ వ్యాస మహర్షుల వారు హిమాలయాలలో ఉంటూ, అంటే బద్రీనాథ్ సమీపంలో వ్యాస గుహ అనేటటువంటి ఒక చిన్న కుటీరం ఉంటుంది. కొంచెం దూరంలో గణేష గుహ అనే ఒక కుటీరము ఉంటుంది. వ్యాస గుహలో కూర్చొని వ్యాసుల వారు చెప్తూ ఉంటే, గణేష గుహలో కూర్చొని గణేశుడు అంటే ఆ వినాయకుడు మహాభారతాన్ని గ్రంథస్థం చేస్తాడు. ఇప్పటికీ మనం బద్రీనాథ్ వెళ్ళినట్టయితే వ్యాస గుహను అలాగే గణేష గుహను మనం సందర్శించవచ్చు. అంటే అప్పటి రోజుల్లోనే వ్యాస మహర్షి ఎంతో దూరంలో ఉండి చెప్తూ ఉంటే ఆ శబ్దజాలాన్ని అనుసరించి వినాయకుడు మనకి మహాభారత గ్రంథాన్ని అందిస్తాడు. ఈ మహాభారతంలోనే ఉన్నతమైనటువంటి, అంటే విష్ణు సహస్రనామాలను భీష్ముని ముఖత మనకు తెలియజేస్తారు. ఈ విధంగా మనం ఏ పండుగను జరుపుకున్నా, ఏ పురాణాన్ని తీసుకున్నా, అవన్నీ కూడా వ్యాస మహర్షి గ్రంథస్థాలే. ఆయన రచించిన గ్రంథాలే మన మహోన్నత మార్గానికి దిక్సూచిగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా వ్యాస మహర్షి మానవాళికి మహోపకారం చేశారు. వ్యాసపీఠం మీద కూర్చున్న వారు, అంటే గురుస్థానంలో ఉన్నవారుకి కొన్ని అర్హతలు ఉండాలి. నిష్పక్షపాత వైఖరి, అలాగే సహనాన్ని కలిగి ఉండటం, సకల శాస్త్ర పారంగతుడే ఉండాలి. ఇలా వ్యాస మహర్షి వీటన్నిటికీ కూడా నిదర్శనంగా లేదా రుజువుగా అంతటి గొప్ప గురువై ఉన్నాడు. ఇలాంటి గొప్ప గురువైనటువంటి వేదవ్యాసుల వారికి సాదర ప్రణామాలు అర్పించడమే మన కర్తవ్యం. కాబట్టి గురుభ్యో నమః. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మార్కాపురం ఆకాశవాణి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

0: non-aligned groups in Iraq, and Gulveer Singh becomes the first Indian to win silver medal in the men's 10,000 meter race at the Commonwealth Games. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి శ్రీ సచ్చిసా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీమతి డి ప్రతిమ.
2: పెనుకొండలో 100.69 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 పనులకు శంకుస్థాపన, రాంపురంలో వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి సవిత, ధర్మవరంలో జనతా వారధి ద్వారా వినతులు స్వీకరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, ధర్మవరంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ వంటి అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పెనుకొండ పురపాలక సంఘంలో 100.69 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 జలకల పనులకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్ సవిత, పార్లమెంట్ సభ్యులు పార్థసారథి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. పెరిగిన జనాభా, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 14,500 కోట్ల రూపాయలతో అమృత్ పనులను వేగవంతం చేసిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుతూ పెనుకొండను స్వచ్ఛ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా రాంపురంలో వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించి కాలువ పూడికతీత పనులను మంత్రి ఎస్ సవిత, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పనిదినాలను 100 నుండి 125 రోజులకు పెంచి రోజుకు 312 రూపాయల వేతనం కల్పిస్తున్నామని చెప్పారు. పథకం అమలులో పారదర్శకత కోసం ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని విధిగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త చెరువు మండలం మైలేపల్లిలో లబ్దిదారులకు శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింధూరారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ది వేగంగా సాగుతున్నాయని, 2 ఏళ్లలో పింఛన్లకే 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రానికి 23,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని, పుట్టపర్తి నియోజకవర్గంలో 1.51 లక్షల కోట్ల అభివృద్ది పనులు చేపట్టినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో పెట్టుబడుల రాజధానిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కదిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివేకానంద యూత్ డిస్టిక్ స్టడీ సర్కిల్ను శాసనసభ్యురాలు కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత లక్ష్యాలపై స్పష్టత, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. స్టడీ సర్కిల్తో పాటు ఉచిత మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నామని, త్వరలో మండల స్థాయిలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన జనతావారధి కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, తాగునీరు, రోడ్లు, పింఛన్లు వంటి పలు అంశాలపై వచ్చిన వినతులను స్వీకరించిన మంత్రి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నేరుగా సమస్యలు పరిష్కరించడానికే ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. పుట్టపర్తిలోని ఎంజేపీ పాఠశాలలో విద్యామిత్ర ద్వారా 248 మంది విద్యార్థులకు శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి కిట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని, డొక్కా సీతమ్మ పథకంతో నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ధర్మవరంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. యువతకు నిశ వ్యసనం కాకుండా ఇష జ్ఞానోదయం కావాలని, సమాజంలోని చెడుపై పోరాడే సామాజిక యోధులుగా మారాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎస్పీ కోరారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకం లేదా విక్రయాలపై సమాచారం ఉంటే 1972 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని ఎస్పీ వెల్లడించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. పిల్లల మధ్య సరైన ఎడం, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తేవాలని కలెక్టర్ సూచించారు. కుటుంబ నియంత్రణ, మాతాశిశు ఆరోగ్యం, బాలికల విద్య, లింగ సమానత్వంపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించే కుటుంబ నియంత్రణ సేవ

0: లను వినియోగించుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని కలెక్టర్ కోరారు. ఇప్పటి వరకు జులై నెల సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన డి ప్రతిమ, ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కొన్ని సినిమా పట్ల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223393. ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
2: సర్దుబాటు అయింది.
3: దేనికి?
2: చిన్ని ఫీజుకి.
3: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే? ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
4: ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
1: ఈనాటి కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరు చూద్దాం మరి. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
5: మేము శ్రీకాకుళం జిల్లా వజ్రకుత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతున్నాం సార్.
1: నాగేశ్వరరావు గారు
5: సార్,
1: బాగున్నారా?
5: బాగున్నాం సార్, మీరు బాగున్నారు సార్?
1: వింటుంటారా?
5: ఎదురే అంటే ఏదో పాట కోసం నేను తెలియజేస్తున్నాం సార్, పర్వాలేదు కదా?
1: కార్యక్రమాలు వింటూ ఉండండి.
5: గులేబ్ కావాలి కథ చిత్రంలో ఘంటశాల సుశీల పాట సార్. నన్ను దోచుకుందు అంటే పన్నెల దొరసాని అనే ఒక పాట ఉంది, వినిపించాలని కోరుతున్నాను సార్.
1: ఏం చేస్తుంటారు మీరు?
5: సారు ఇంటి దగ్గర ఉంటున్నాం సార్, అంటే 60 సంవత్సరాల వయసు అయిపోయింది కాబట్టి పాటల కోసం చూస్తున్నాం సార్.
1: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వింటారా మరి?
5: ఓకే సార్. ఓకే ఓకే
1: ఓకే అండి.

0: మీరు వింటున్నారు 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. గుడ్ మార్నింగ్ అండి.
1: సార్ గుడ్ మార్నింగ్.
0: చెప్పండి, ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: సార్ చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర సార్. బాగున్నారా?
0: బాగున్నాం. చెప్పండి నరేంద్ర రెడ్డి గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి
1: సార్? ఈరోజు ఎదురీత.
0: ఎదురీత?
1: అవును సార్. ఆ సినిమాలో టైటిల్ సాంగ్ సార్, ఎదురీతకు అంతం లేదా అనే పాట.
0: అంటే ఎన్టీ రామారావు గారిదా?
1: ఎన్టీ రామారావు సార్.
0: అంతేనా?

0: చెప్పండి, ఏం పేరు మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ సార్. బాగున్నారా?
0: బాగున్నాను. చెప్పండి నరేందర్ రెడ్డి గారు, ఏసి మంచి పాట కావాలి
1: సార్. ఈరోజు ఎదురీత.
0: ఎదురీత?
1: అవును సార్. ఆ సినిమాలో టైటిల్ సాంగ్ సార్, ఎదురీతకు అంతం లేదా అనే పాట.
0: అంటే ఎన్టి రామారావు గారిదా?
1: ఎన్టి రామారావు సార్.
0: అంతేనా? 1964లో?
1: కాదు, ఇంకా కొంచెం లేట్గానే సార్. అది కాంతారావు సార్, ఎన్టీ రామారావు చూడండి చూడండి సార్.
0: అంటే ఓకే, ఇందులో ఏ పాట అడిగారు మీరు? ఎదురీతకు.
1: ఎదురీతకు అంతం లేదు ఆ పాట సార్.
0: ఓకే నరేంద్ర రెడ్డి గారు.
1: కోరుకున్న శ్రోతలు సార్
0: చెప్పండి.
1: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ చందారెడ్డి అన్నిటా వింటున్న శ్రోతలకు అందరికీ సార్
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మార్కాపురం నుంచి సార్.
0: చెప్పండి, ఏం పేరు మీ పేరు?
1: శివాజీ నగర్ మూడో లైన్ జయ శ్రీనివాసులు.
0: శ్రీనివాసులు గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: యుగంధర్లో పాట కావాలి సార్.
0: యుగంధరా? ఓకే, ఈ సినిమా చూసారా? పుట్లో
1: సార్ యుగంధర్ల పాట.
0: ఓకే అండి,
1: ఆ పాట కావాలి సార్.
0: ఓకే అండి, మీరు వినండి, వస్తాను మీ పాట.

హలో, ఫోన్ చేసే శ్రోతలు, మరి సిగ్నల్స్ ఉన్న ప్రాంతానికి వచ్చి మీరు ఫోన్ చేసినట్లయితే మాతో చక్కగా మాట్లాడతారు. మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223239.

0: మీరు వింటున్నారు 101.8 మెగాహెర్ట్జ్ మార్కప్ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న పాటలు. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్ మార్కప్ రిజిస్టర్డ్ కోడ్ 08596, ఇక మా ఫోన్ నెంబర్ 2233393. సో కార్యక్రమంలో నెక్స్ట్ కాల్ ఎవరు చూద్దాం మరి. హలో హలో
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ అండి సార్, నేను అంజలి నా పేరు.
0: చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మార్కప్ నుంచి సార్.
0: ఓకే, ఈరోజు ఏ సినిమా నుంచి పాడుకోవాలి మీకు?
1: మా బాపు బొమ్మకు పెళ్ళి అంట మూవీలో పాట ఏదైనా.
0: మా బాపు బొమ్మకు పెళ్ళి అంట, ఒక నిమిషం అండి. ఇందులో ఏ పాట వేయమంటారు?
1: ఏ పాట అయినా సార్.
0: ఓకేనండి, మీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో
1: హలో
0: హలో
1: సార్ నమస్కార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: దేవరాజ్ గారు సాల్మన్ సార్.
0: సాల్మన్ గారు బాగున్నారా?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
0: బాగున్నాం సాల్మన్ గారు. కార్యక్రమాలు వింటూ ఉన్నారా?
1: వింటున్నాం సార్.
0: చెప్పండి, ఈరోజు ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: రక్తసింధూరం నుంచి బోచిన్న దానా సార్.
0: రక్తసింధూరం
1: చెప్పాలి సార్.
0: చెప్పండి, రక్తసింధూరము శోభన్ బాబు గారిదా, ఎవరిదండి సినిమా?
1: చిరంజీవి సార్
0: చిరంజీవే. ఓకే ఓకే.
1: సార్, బసవరాజు గారు ఇది రెండోసారి అమెరికా నుంచి ఫోన్ చేసి జవాబు ధన్యవాదాలు.
0: అవునండి, అమెరికా నుంచి కాల్ చేశారండి.
1: అవును సార్, రెండో ఇప్పుడు ఉండగానే 2 సార్లు చేశారు సార్.
0: అవును, పోయిన వారం చేశారు, ఈ వారం చేశారు. వెరీ గుడ్.
1: అవును సార్, అంత దూరం నుంచి మార్చు.

0: ధన్యవాదాలు.
1: వెరీ గుడ్ అండి. చెప్పండి, ఇందులో ఏ పాట వేయమంటారు? రక్త సింధూరంలో లేదు ఆ పాట? లేదండి, చిరంజీవి గారు చూశాను, అది సరిగమ ఒకటి, అమ్మ అమ్మమ్మ ఒకటి, గుమ్మల్లో ముద్దు, కదిలింది కదిలింది శ్రీరంగం. అంటే మీరు మధ్యలో చెప్తున్నారేమో సాల్మన్ గారు.
0: సరే సార్,
1: ఇందులో మంచి పాట వేస్తా వింటారా? సరిగమ
0: సరిగమ సార్
1: సినిమా పేరా పాట పేరా?
0: పాట పేరు సార్.
1: పాట పేరు శ్రీరంగనాథ ఉంది. సరిగమ ఇవ్వంటారా? ఓకే అండి, రైట్.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు?
0: సార్, గుడ్ మార్నింగ్ సార్.
1: చెప్పండి, ఏం పేరు మీ పేరు? ఏం పేరు
0: సార్? మా పేరు విజయ్ అండి. మా రిపోర్ట్
1: విజయ్ గారు, చెప్పండి, ఏం పాట కావాలి?
0: సార్, నేను ఫలానా మూవీ నేను కావాలి కాల్ చేశాను. సరే, ఈరోజు ఏం సాంగ్ సార్? పెళ్లి సందడి, పెళ్లి సందడి మూవీలో సాంగ్ శ్రీకాంత్.
1: శ్రీకాంత్ గారు, అందులో ఏ పాట వేయమంటారు?
0: నా ఫేవరెట్ సాంగ్.
1: వెరీ గుడ్ అండి, మంచి సాంగ్, మీకోసం ప్లే చేస్తున్నాం, వినండి.
0: థ్యాంక్ యూ.

0: మీరు వింటున్నారు 101.8 MHz మార్క ప్రమాకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. సో మరి మనము ముందు వెళ్తున్నప్పుడు మన వెనక అంబులెన్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మానవత్వంతో మనము దారి ఇవ్వాలి. చాలామంది యువత అంబులెన్సు సైరన్ వేసుకుంటూ వస్తున్నా కూడా సైడ్ ఇవ్వకుండా దానికంటే ఫాస్ట్గా వెళ్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అంబులెన్స్ లోపల ఉన్న వ్యక్తి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఓవర్ స్పీడ్ వెళ్ళటం వల్ల మనం కూడా, అంటే బైక్ కానీ వెహికల్ మీద వెళ్ళే వ్యక్తి కూడా ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి అంబులెన్స్కు చోటిద్దాం, మానవత్వాన్ని చాటుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? లీలావతి గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? ఏ సినిమా అండి? ఏ సినిమా అండి?
1: దేవుళ్ళు.
0: దేవుళ్ళు సినిమానా? ఓకే అండి.
1: అందులో సాయిబాబా పాట ఉంది కదా సార్, ఆ పాట వింటండి సార్.
0: అందులో సాయిబాబా పాట వేయమంటారా?
1: ఈరోజు గురు పౌర్ణమి కదా సార్, బావలహర్లో కానీ బాగా చెప్పారు.
0: ఓకేనండి, థ్యాంక్ యూ లీలాతి గారు, మీరు కూడా పాట వస్తుంది వినండి మరి.
1: థ్యాంక్ యూ సార్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సర్కొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మీరు వింటున్నారు 101.8 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న పాటలు కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరు చూద్దాం మరి. హలో,
3: హలో,
2: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: రాజన్న సార్.
2: రాజన్న గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
3: మాకు బామా విజయం పాట కావాలి సార్.
2: ఏం సినిమా అండి?
3: బామా విజయం.
2: బామా విజయం?
3: అవును సార్.
2: ఏం చేస్తుంటారండి మీరు?
3: నేను వాడుతున్నాను సార్. నీళ్ళు ఇస్తుంటా పల్లికి.
2: అవునా?
3: అవును సార్.
2: బామా విజయం లేదండి.
3: వరకట్నం సార్.
2: వరకట్నం?
3: అవును సార్.
2: ఇందులో ఏ పాట వేయమంటారు?
3: ఈ ఎన్నాళ్ళకు నానోము పండింది అనే పాట సార్.
2: ఎన్నాళ్ళకు నానోము పండిందా?
3: అంటే
2: స్టార్టింగ్ చెప్పండి సార్ మీరు. ఓకేనండి.
3: ఇదే దివిలో ముక్కోటి దేవతలే సాక్షిగా అనే పాట వస్తుంది సార్ ముందు.
2: రైట్ రైట్, ఓకే, వినిపిస్తున్నాం, వినండి మరి.

0: గరికి నువ్వు చిన్న బ్రేక్ తీసుకుందాం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: హలో,
4: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
4: సార్ గుడ్ మార్నింగ్ సార్,
0: చెప్పండి.
4: సార్ అశోక్ సార్ మాట్లాడుతున్నాను.
0: అశోక్ చెప్పండి, ఏ సినిమా నుంచి మాట కావాలి మీకు?
4: సరిగమలు సార్, మూవీ నేమ్ సరిగమలు.
0: సరిగమలు చెప్పండి, ఇందులో పాటు ఏమంటారు?
4: స్వరరాగ ప్రవాహం.
0: ఓకే అండి అశోక్ గారు, మీరు కోరిన పాట వస్తుంది వింటారా? చెప్పండి.
4: కృష్ణానికి ముందు మామూలుగా మీరు సూచనలు ఇచ్చారు కదా, చాలా ఉన్నాయి సార్.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు?
1: నా పేరు శంకర్ సార్, అనంతపురం డిస్టిక్ పామిడి
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాడుకోవాలి ఈరోజు మీకు?
1: సార్. మీకు వింటున్న శ్రోతలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలండి మీకు కూడా.
1: ఎందుకంటే గురు పౌర్ణమి చాలా విలువైంది సార్. ప్రతి ఒక్కరికి కూడా గురుబలం అన్నది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో.
0: అవును,
1: గురుబలం ఉంటే దేన్నైనా సాధించవచ్చు మనము.
0: అవును,
1: నిజమైన నిజానికి గురు పౌర్ణమి రోజు మనం పూజించాల్సింది దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, గురు రాఘవేంద్రుడు వీళ్ళందరినీ పూజించాలి సార్.
0: అవును.
1: కాబట్టి ఈరోజు దక్షిణామూర్తి పాట నాకు తెలియదు, కానీ రాఘవేంద్ర సినిమాలో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి పాట వేయండి సార్.
0: రాఘవేంద్ర ఏం చేస్తారు?
1: మంత్రాలయ రాఘవేంద్ర అని పాట ఉంటుంది సార్. అది
0: అంటే రాఘవేంద్ర సినిమాలోనా?
1: రాఘవేంద్ర ప్రభాస్ సార్.
0: ఓకే, చూస్తున్నాను, మీకోసం చూస్తున్నాను. నేను ఏం చేస్తుంటారండి మీరు?
1: మేము అర్చకుడిగా చేస్తుంటాం సార్, వ్యాపారము జ్యోతిష్యం దగ్గర చేస్తుంటాం సార్. స్వామి
0: ఓకే ఓకే, మీకోసం చూస్తున్నాను. మీరు పాట అడిగారు.
1: మా యొక్క ఫ్రెండ్స్ వచ్చి అనంతపురం జిల్లాలో పూజారి ధనంజయ సత్తానప్ప కొడి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ మొత్తం పాలిపోలేదు ఇలాంటి కోసం.
0: వీళ్ళందరూ తెలుసా అండి? వీళ్ళందరూ తెలుసా?
1: మాకు రేడియో మిత్రులు సార్ వీళ్ళు. అన్ని ఆకాశవాణి కేంద్రాలకు మేము ఇంతకు ముందు కాల్ చేసేవారు. ఈ మధ్య లేదు, ఈ మధ్య 3-4 ఇయర్స్ అయింది. మరి ఈ మధ్య కాల్
0: చేస్తున్నాం.
1: నిజంగా మార్కాపురంలో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే శ్రీశైలానికి అంటే ఈశ్వరుడికి దగ్గరలో ఉంది ఊరు.

0: మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.
1: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ.
1: ಕರ್ಷಕ ಜನಾವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಗೆ ಪ್ರಿಯನೇಸ್ತಂ.
1: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ.
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంట ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: నిత్య జీవితంలో మనమందరం అనేక రకాల పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకుంటాము. ఉదాహరణకు పాలు, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, మాంసం, ఆకుకూరలు మొదలైనవి. వీటి ద్వారా మనకి విటమిన్లు, పిండి పదార్థాలు, క్రొవ్వులు, ఐరన్, కాల్షియం వంటివి అందుతాయి. ఇవన్నీ శరీరానికి అందితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అయితే చాలా కాలంగా మన ఆహారంలో చిరుధాన్యాలు నామమాత్రంగా ఉండేవి.

ద్వారా శరీరానికి అందే పోషకాలు మాత్రం అనేకం. ఇప్పుడిప్పుడే అందరూ వీటి ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. చిరుధాన్యాలు పేరుకు తగ్గట్టుగానే ఆకారానికి చిన్నవిగా ఉంటాయి, ఉదాహరణకు రాగులు, జొన్నలు, సజ్జలు వంటివి. అయితే ఒకప్పుడు వీటిని పేదవారే ఎక్కువగా వాడేవారు, అందుకని వీటిని ముతక ధాన్యాలు అనేవారు. కాలక్రమంలో వీటిలోని పోషకాలను గుర్తించిన తరువాత వీటిని తృణధాన్యాలని, పోషక ధాన్యాలని, సిరిధాన్యాలని పిలుస్తున్నారు. చిరుధాన్యాలు అనేవి ఆహార ధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డి జాతి పంటలు. ఇవి ఔషధ గుణాలు కలిగి ఉండడం వలన మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తూ ఎదుగుదలకు దోహదం చేయడమే కాకుండా దృఢంగా ఆరోగ్యంగా ఉండుటకు సహాయం చేస్తాయి. ఇవి మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సాధారణ వరి, గోధుమల్లో కన్నా పీచు, ప్రోటీన్లు వీటిల్లో 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉండడమే దీనికి కారణము. చిరుధాన్యాల్లో పోషక విలువలు. చిరుధాన్యాలు చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటిలోని పోషకాలు రోజు మనం తినే వరి, గోధుమల కన్నా అనేక రెట్లు ఎక్కువగా ఉన్నాయి. కావున మన శరీరానికి కావలసిన శక్తిని ఇవి అందిస్తాయి. వరి బియ్యం కన్నా వీటిలో పీచు పదార్థాలు, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు, విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇనుము మానవ శరీరంలో ఎక్కువ రక్తం ఉత్పత్తి అయ్యేలా చేసే ప్రక్రియలో ఇనుముది కీలకమైన పాత్ర. చిరుధాన్యాలు రోజువారీ ఆహారంలో ఉపయోగించడం వల్ల రక్త వృద్ధికి తోడ్పడతాయి. ఆడవాళ్లలో ఎక్కువగా కనిపించే రక్తహీనతను తగ్గిస్తుంది. వరితో పోలిస్తే సామలలో ఇనుము 13 రెట్లు ఎక్కువ. కాల్షియం దంతాలు, ఎముకలు బలంగా ఉండేలా చేసే ప్రక్రియలో కాల్షియం చాలా ఉపయోగపడుతుంది. బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ఎక్కువ మోతాదులో కాల్షియం అవసరం. అందువల్ల ఎక్కువ కాల్షియం లభించే రాగితో తయారైన ఆహారాన్ని తినాలి. అదేవిధంగా 1 గ్లాసు రాగులలో ఉండే కాల్షియం దాదాపు 2 గ్లాసుల పాలతో సమానం. మెగ్నీషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుటలో దీని పాత్ర చాలా కీలకం. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గుండె జబ్బుల తీవ్రతను తగ్గిస్తుంది. వరితో పోలిస్తే చిరుధాన్యాల్లో మెగ్నీషియం ఎక్కువ. ఫోలిక్ యాసిడ్ చిన్నపిల్లల్లో గర్భస్థ శిశువు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మనం సాధారణంగా తీసుకునే ఆహారంలో వరిలో ఈ విటమిన్ లేకపోవడం వలన గర్భిణీ స్త్రీలకు పిల్లలు అవయవ పెరుగుదల లోపాలతో పుట్టే అవకాశాలు ఎక్కువ. అందువల్లనే రాగి, సజ్జ వంటి చిరుధాన్యాలతో చేసిన వంటకాలను మనం ఆహారంలో తీసుకోవాలి. జింక్ పెరుగుదలకు, చర్మం ఆరోగ్యవంతంగా ఉండడానికి, మన శరీరంపై ఏర్పడిన గాయాలు త్వరగా మానడానికి ఈ జింక్ చాలా అవసరం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జింక్ ఉన్న పదార్థాలైన సామలను ఎక్కువగా తినడం వలన పిండం ఆరోగ్యవంతంగా ఉంటుంది. చిరుధాన్యాల వలన కలిగే ఇతర ప్రయోజనాలు. చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గి గుండె జబ్బులు, షుగర్ లాంటి వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పీచు పదార్థాలు చిరుధాన్యాల్లో అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్యను అధిగమించవచ్చు. చిరుధాన్యాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ పొందడానికి సహకరిస్తాయి. చిరుధాన్యాలు మనకు ఆకారానికి మాత్రమే కాకుండా వాటి ధరలో కూడా అవి అందరికీ అందుబాటులో ఉంటాయి. వరి, గోధుమలతో పోలిస్తే రాగులు, జొన్నలు, సజ్జలు చాలా చౌకగా లభ్యమవుతాయి. పూర్వం మన దేశంలో గ్రామీణులు వీటిని తమ ఆహారంలో ఉపయోగించేవారు. వీటిని గురించి ఇంకా సామలు, కొర్రలు, ఆరికలు వంటి తృణధాన్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొర్రలు తృణధాన్యాల్లో కొర్రలు అత్యంత ప్రధానమైనవి. వీటి శాస్త్రీయ నామం సెటారియా ఇటారికా. కొర్రలు పురాతనంగా సాగు చేయు చిరుధాన్యాల్లో ఒకటి. 3-4 దశాబ్దాల క్రితం వరకు కొర్రలు ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. ఇవి కొద్దిగా వగరుగా, గరుకుగా ఉంటాయి. ఉపయోగాలు ఇందులోని మాంసకృత్తులు బియ్యంతో పోలిస్తే 2 రెట్లు అధికం. ఇవి కొలెస్ట్రాల్ ని, బ్లడ్ షుగర్ ని తగ్గిస్తాయి. వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని పెంచుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలకు మంచి పరిష్కారం. కొర్రల్లో పొటాషియం పుష్కలంగా ఉండడం వలన రక్తపోటును నియంత్రిస్తాయి. కొర్రలు ఊబకాయాన్ని నివారించి బరువు తగ్గడానికి తోడ్పడతాయి. కొర్రలు రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును తగ్గించి గుండె జబ్బులను నివారిస్తాయి. వంటలు కొర్రలతో మనం రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. వాటిలో కొన్ని కొర్రల ఉప్మా, కొర్రల బియ్యం పొంగలి, కొర్రల కీర్, కొర్రల కొబ్బరి అన్నం, కొర్రల కట్లెట్ మొదలైనవి. సామలు

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరియు అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార భద్రత కల్పించే విషయంలో సామలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సామలు భారతదేశం, చైనా, బర్మా, మలేషియాలో పండిస్తారు. మన రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణంలో ఉత్తర కోస్తాలో ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో వర్షాధారంగా సాగు చేస్తున్నారు. సామలతో తయారు చేసే వంటలు: సామల పెరుగన్నం, సామల టమాటా రైస్, సామల పుట్టగొడుగుల బిర్యానీ, సామల పుదీనా అన్నము. సామల ఉపయోగాలు: సామలను తినడం వలన నిత్య నూతనంగా

పొందడం వల్ల నరాల బలహీనత, క్యాన్సర్ వంటి సమస్యల నుండి రక్షణ పొందవచ్చు. ఈ సామలలో ప్రోటీన్లు 7.7 గ్రాములు, ఫైబర్ 7.6 గ్రాములు, క్రొవ్వు 5.2 గ్రాములు, ఇనుము 9.3 గ్రాములు, కాల్షియం 17 గ్రాములు, క్యాలరీస్ 207 గ్రాములు చొప్పున ఉంటాయి. ఆరికలు. ఇతర చిరుధాన్యాల కన్నా ఆరికల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. అదేవిధంగా అమైనో యాసిడ్లు అధికంగా ఉండడం వలన రక్తనాళాలు పూడుకుపోయిన సందర్భంలో రక్తంలోని క్రొవ్వును కరిగించడంలో ఆరికలు ఔషధంగా పనిచేస్తాయి. ఇందులో ప్రోటీన్స్ 8.3 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 65.9 గ్రాములు, కాల్షియం 35 మిల్లీగ్రాములు, ఐరన్ 1.7 మిల్లీగ్రాములు ఉంటాయి. ఆరికలు ఆసియాలో, ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు. మన దేశంలో సుమారు 3000 సంవత్సరముల నుండి దీనిని పండిస్తున్నారు. మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, గుజరాత్, కర్ణాటకల్లో ఆరికలు పండిస్తున్నారు. ఆరికలతో చేసుకునే వంటలు ఆరికల ఉప్మా, ఆరికల మెంతి అన్నం, ఆరికల దోశ, ఆరికల పాయసం. ఉపయోగాలు. ఆరికల్లో బి విటమిన్, నయాసిన్ B6, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నాడీ వ్యవస్థ బలోపేతానికి, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి, ఋతుక్రమం ఆగిపోయిన మహిళలకు ఇవి ఎంతో ప్రయోజనం. తర్వాత రాగులు. రాగులు చిరుధాన్యాల్లో రారాజు. వీటిని తైదలు అని కూడా అంటారు. బియ్యం, గోధుమల కంటే 10 రెట్లు శక్తివంతమైన ఆహారం. రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్లు పుష్కలంగా లభిస్తాయి. బి కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో పోషకాలు 72 గ్రాముల స్టార్చ్, 7.3 గ్రాముల ప్రోటీన్స్, 3.9 గ్రాముల ఐరన్లు లభిస్తాయి. రాగులతో చేసుకునే వంటలు రాగి సంకటి, రాగి దోశలు, రాగి మసాలా వడలు, రాగి పిట్టు, రాగి పాలక్, రాగి అటుకులు. ప్రయోజనాలు. రాగుల్లో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగుల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం కలిగి ఉండడం వల్ల రాగులు ఆకలిని తగ్గిస్తుంది. మరి చివరిగా, ఆరోగ్యంగా ఉన్న శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది. కాబట్టి శరీరం నిరంతరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండడంలో చిరుధాన్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. చిరుధాన్యాలు ఉపయోగించడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు అందడం వలన శారీరక శ్రమ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. రోజంతటికీ అవసరమైన శక్తి లభించడం వలన మనస్సులో ఆలోచనలన్నీ చేయవలసిన పని మీదే కేంద్రీకృతం అవుతాయి. కాబట్టి పనులన్నీ సకాలంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి అవుతాయి. అప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని సహజంగా చేరుకోగలుగుతాం. ప్రతి ఒక్కరూ చిరుధాన్యాల విలువను తెలుసుకుని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆశిద్దాం.

శ్రోతలకు గమనిక. ఈ రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షపు నీటిని ఒడిసిపెడదాం, మన పంటలను కాపాడుకుందాం గురించి బేస్వారిపేట మండలం వంగపాడు గ్రామం రైతు ఎస్కే కాసింబాషా గారితో పరిచయం వింటారు.

0: విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. విద్య అనేది ఒక దేశ అభివృద్ధికి మూలస్తంభం. ఏ దేశమైనా ఆర్థికంగా సామాజిక
1: అనేది ఒక దేశ అభివృద్ధికి మూలస్తంభం.
0: ఏ దేశమైనా ఆర్థికంగా సామాజికంగా సాంకేతికంగా ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలంటే నాణ్యమైన విద్యా వ్యవస్థ అత్యంత అవసరం. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాకుండా వ్యక్తిలో జ్ఞానం, నైపుణ్యం, విలువలు, నాయకత్వ లక్షణాలు, పరిశోధనా దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించే శక్తివంతమైన సాధనం. అందుకే విద్యను ఒక దేశ భవిష్యత్తును నిర్మించే అత్యంత శక్తివంతమైన పెట్టుబడిగా భావిస్తారు. భారతదేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020 జూలై 29న జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జూలైతో జాతీయ విద్యా విధానం 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారతదేశంలో మారుతున్న ప్రపంచ పరిస్థితులు, సాంకేతిక

0: విప్లవం, గ్లోబల్ పోటీ, ఉపాధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జాతీయ విద్యా విధానం 1986లో రూపొందించిన విద్యా విధానానికి దాదాపు 34 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ నూతన విద్యా విధానం భారత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యను విద్యార్థి కేంద్రితంగా, నైపుణ్య ఆధారితంగా, పరిశోధనోన్నతంగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన లక్ష్యం. స్వతంత్ర భారతంలో జాతీయ విద్యా విధానం భావనకు తొలుత 1968లో ఒక రూపం ఏర్పడింది. ఆనాడు 10 వరకు పాఠశాల విద్య, 2 ఏళ్ల జూనియర్ కళాశాల విద్య, 3 ఏళ్ల డిగ్రీ విద్య, 10+2+3 విధానం ద్వారా విద్యా వ్యవస్థ రూపాంతరీకరణపై ఇది దృష్టి సారించింది. దీనికి ముందు 1952లో లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన ప్రాథమిక విద్యా కమిషన్ ఏర్పాటైంది. ఆ తర్వాత 1986 మే నెలలో అమల్లోకి వచ్చిన కొత్త జాతీయ విద్యా విధానం 2020 దాకా కొనసాగింది. అయితే దీనికి 1992లో కొన్ని సవరణలు చేయడంతో పాటు అనంతర కాలంలో కమిటీలు ఏర్పాటయ్యాయి. మొదటిది టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో, రెండవది 2017 జూన్ నెలలో ఇస్రో మాజీ చీఫ్ డాక్టర్ కె కస్తూరిరంగన్ అధ్యక్షతన ఏర్పడ్డాయి. వీటిలో రెండో కమిటీ 2019 మే నెలలో జాతీయ విద్యా విధాన ముసాయిదాను సమర్పించగా 2020 జూలై 29న దీనికి ఆమోదం లభించింది. దేశంలోని 2.5 లక్షల పంచాయతీలు, 6,600 సమితులు, 676 జిల్లాల నుంచి అందిన సుమారు 2 లక్షల సూచనల సారాంశాన్ని ఈ ముసాయిదాలో పొందుపరిచారు. విద్యారంగంలో మార్పు లక్ష్యంగా రూపొందిన ఈ నూతన విద్యా విధానం 21వ శతాబ్దానికి ఒక పరిణామాత్మక ముందడుగుగా నిలిచింది. యువత నేడు దేశంలో ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ పరిష్కారాలను ఆవిష్కరిస్తూ తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటున్నారు. నూతన విద్యా విధానం కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాదని, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలను పెంపొందించడమే దీని ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. నూతన విద్యా విధానం అమలుతో విద్యార్థులు తమ ఆసక్తులు, ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్య అనేది కేవలం ఉద్యోగ సాధనకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, దేశ అభివృద్ధికి దోహదపడే గొప్ప మాధ్యమమని చెప్పారు. విద్యా వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు భాగస్వాములైన విద్యా విధానాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేయాల్సిన అవసరముందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినా విద్యా విధానం ప్రభావం తగ్గకుండా దేశ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అధ్యయనం కంటే నేర్చుకోవడానికే నూతన విద్యా విధానం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
1: దేశ్ కి ఆస్పిరేషన్స్ కో పూరా కర్నే కా బహుత్ మహత్వపూర్ణ మాధ్యమ శిక్షా నీతి ఆర్ శిక్షా వ్యవస్థ హోతీ. శిక్షా వ్యవస్థ కి జిమ్మేదారీ సే కేంద్ర సర్కార్, రాజ్య సర్కార్, స్థానీయ నికాయ సభీ జుడే హోతే. లేకిన్ యే భీ సహీ హై, శిక్షా నీతి మే సర్కార్ ఉస్కా దఖల్, ఉస్కా ప్రభావ్ కమ్ సే కమ్ హోనా చాహియే. నయి శిక్షా నీతి స్టడీ కే బజాయ్ లర్నింగ్ పర్ ఫోకస్ కర్తీ హై ఆర్ కరికులం సే ఆర్ ఆగే బఢ్కర్ క్రిటికల్ థింకింగ్ పర్ జోర్ దేతీ హై. ఇస్ పాలసీ మే ప్రోసెస్ సే జ్యాదా ప్యాషన్, ప్రాక్టికాలిటీ ఆర్ పర్ఫార్మెన్స్ పర్ బల్ దియా గయా హై.
0: దాదాపు 34 సంవత్సరాల తర్వాత విద్యారంగంలో సమగ్ర మార్పులు తీసుకొచ్చిన ఈ విధానం విద్యను కేవలం ఉద్యోగ సాధనంగా కాకుండా వ్యక్తిత్వ వికాసం, నైపుణ్య అభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలకు పునాదిగా మార్చే లక్ష్యంతో రూపొందించబడింది. జాతీయ విద్యా విధానం ద్వారా దేశంలో 5+3+3+4 విద్యా విధానం అమల్లోకి వచ్చింది. చిన్నారుల మానసిక వికాసానికి అనుగుణంగా విద్యను రూపొందించడంతో పాటు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం కల్పించారు. అదేవిధంగా బహుళ శాఖల విద్య, నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ లెర్నింగ్, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రత్యేక స్థానం కల్పించడం ఈ విధానం ప్రధాన లక్షణం. జాతీయ విద్యా విధానం అమలుతో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు దేశంలో 16 ఐఐటీలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 23కు పెరిగింది. దీనివల్ల ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశ అవకాశాలు మరింత విస్తరించాయి. అదేవిధంగా 13 ఐఐఎంలు 22కు పెరగడం ద్వారా ప్రపంచస్థాయి మేనేజ్మెంట్ విద్యను మరింతమంది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే

0: ఐటీలు 25కు పెరగడం సమాచార సాంకేతిక రంగంలో నైపుణ్యం కలిగిన యువత తయారీకి దోహదపడుతోంది. భారతదేశంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు వైద్య విద్యలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఒకప్పుడు 31,185 మాత్రమే ఉన్న ఎంబీబీఎస్ సీట్లు ప్రస్తుతం 85,822 పెరిగాయి. అంటే సుమారు 175% పెరుగుదల నమోదైంది. దీనివల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం పొందుతున్నారు. వైద్య కళాశాలల విస్తరణతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించే వైద్యుల సంఖ్య పెరిగే అవకాశముంది. దేశంలో ఉన్నత విద్యను మరింత మందికి చేరువ చేయడానికి కేంద్ర విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచారు. గతంలో 51,348 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా ప్రస్తుతం అది 128,926 మందికి పెరిగింది. అలాగే 2.5 రెట్లకు పైగా సామర్థ్యం పెరిగి లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. జాతీయ విద్యా విధానం ప్రకారం 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి జీఈఆర్ను 50% పెంచడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న స్థాయితో పోలిస్తే ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన లక్ష్యం. ఈ లక్ష్యం సాధిస్తే కోట్లాది మంది యువత ఉన్నత విద్యలో చేరి దేశ ఆర్థిక అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించగలుగుతారు. ఈ విధానంలో పరిశోధనలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే పరిశోధన దృక్పథాన్ని పెంపొందించుకునేలా పాఠ్యాంశాలను రూపొందించారు. విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనను ప్రోత్సహించడం ద్వారా అంకుర సంస్థలు, ఇన్నోవేషన్లు, కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతోంది. నూతన విద్యా విధానం దేశ అభివృద్ధికి కీలకమైన సంస్కరణగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత లక్ష్యాన్ని సాకారం చేయడంలో నూతన విద్యా విధానం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన మార్పులు విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేలా రూపొందించామని ప్రధాని వివరించారు. సంప్రదాయ విజ్ఞానంతో పాటు భవిష్యత్ సాంకేతిక విద్యా అంశాలకు, మాతృభాషకు కూడా నూతన విద్యా విధానంలో సమాన ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు.
1: వికసిత్ భారత్ కే సంకల్ప్ కో సిద్ధ కర్నే కి దిశా మే రాష్ట్రీయ శిక్షా నీతి కా బహుత్ బడా యోగదాన్ హై. ఇస్మే పారంపరిక జ్ఞాన్ సే లేకర్ భవిష్య కి టెక్నాలజీ తక్ కో సమాన్ రూప్ సే మహత్వ దియా గయా హై. प्राथमिक शिक्षा के क्षेत्र में नया पाठ्यक्रम भी तैयार किया गया है. अंग्रेजी न जानने वाले अनेकों छात्रों को उनकी मातृभाषा में पढ़ाई ना कराकर एक तरह से उनके साथ बड़ा अन्याय किया गया था. ये सामाजिक न्याय के विरुद्ध था. अब इस अन्याय को भी हमारी सरकार ने दूर कर दिया है.
0: ప్రస్తుత కాలంలో డిగ్రీతో పాటు నైపుణ్యాలు కూడా ఎంతో అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని 6వ తరగతి నుంచే వృత్తి విద్య, ఇంటర్న్షిప్లు, నైపుణ్య శిక్షణను ప్రవేశపెట్టారు. దీంతో విద్యార్థులు చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇది భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను మరింత పెంచుతుంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఆన్లైన్ విద్య, ఈ కంటెంట్, వర్చువల్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలు వంటి ఆధునిక సదుపాయాలను విస్తరించారు. దీనివల్ల పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య విద్యా అంతరాన్ని తగ్గించడంతో పాటు ప్రపంచస్థాయి విద్యను ప్రతి విద్యార్థికి చేరువ చేసే ప్రయత్నం జరుగుతోంది. భారత్ను ప్రపంచ క్రీడాశక్తిగా తీర్చిదిద్దడంలో జాతీయ క్రీడా విధానం 2025 కీలక మలుపుగా నిలిచింది. క్రీడల విషయంలో దేశ ప్రజల ఆలోచన ధోరణిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి పూర్తిగా మార్చివేసింది. క్రీడారంగంలో భవిష్యత్తు అన్వేషణకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం అనేక విధానాలను రూపొందించింది. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి 7 పతకాలు సాధించగా ప్యారిస్ ఒలింపిక్స్లో 6 పతకాలను కైవసం చేసుకున్నారు. టోక్యో పారా ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు 19 పతకాలు సాధించగా ప్యారిస్ పారా ఒలింపిక్స్లో ఏకంగా 29 పతకాలను సొంతం చేసుకున్నారు. నవభారత్ తన క్రీడారంగ చరిత్రలోనే అత్యధికంగా పారా ఒలింపిక్స్ పతకాలను గెలుచుకుంది. నూతన విద్యా విధానమే ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల అద్భుత ప్రతిభా ప్రదర్శనకు దోహదం చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన టాప్స్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ పథకం ద్వారా వివిధ క్రీడా విభాగాల్లో ఆటగాళ్లకు ప్రోత్సాహం, చేయూత లభిస్తున్నాయి. జాతీయ విద్యా విధానం 2020 భారత విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. 23 ఐఐటీలు, 22 ఐఐఎంలు, 25 IIITలు, 85,822 ఎంబీబీఎస్ సీట్లు, 1.28 లక్షలకు పైగా కేంద్ర విశ్వవిద్యాలయ

0: సామర్థ్యం, 2035 నాటికి 50% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యం వంటి గణాంకాలు ఈ విధానం ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. విద్యలో నాణ్యత, సమానత్వం, పరిశోధన, నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ పరిజ్ఞానం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ జ్ఞానశక్తిగా తీర్చిదిద్దే దిశగా ఈ విధానం కీలక పాత్ర పోషిస్తోంది. జాతీయ విద్యా విధానం 2020 భారత విద్యా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సంస్కరణగా నిలిచింది. విద్యను కేవలం పరీక్షలు, మార్కులు, ఉద్యోగాలకే పరిమితం చేయకుండా విద్యార్థులు సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించే దిశగా ఈ విధానం రూపొందించబడింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమగ్ర మార్పులను తీసుకురావడం, మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం ఇవ్వడం, వృత్తి విద్యను సాధారణ విద్యతో అనుసంధానం చేయడం, డిజిటల్ విద్యను విస్తరించడం, పరిశోధనకు ప్రోత్సాహం కల్పించడం వంటి అంశాలు భారత విద్యారంగాన్ని ప్రపంచ ప్రమాణాలకు చేరువ చేస్తాయి. భారతదేశాన్ని జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థగా, నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దడంలో, ప్రపంచ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యవంతులైన యువతను తయారు చేయడంలో, పరిశోధన ఆవిష్కరణలకు కొత్త మార్గాలను ఇవ్వడంలో జాతీయ విద్యా విధానం 2020 కీలక పాత్ర పోషించనుంది. సమర్థవంతమైన అమలు ద్వారా ఈ విధానం విద్య ద్వారా వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి ద్వారా దేశ వికాసం అనే లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. అందువల్ల జాతీయ విద్యా విధానం 2020ను భారత విద్యారంగంలో దూరదృష్టి గల సంస్కరణగా భావించవచ్చు. జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతల కార్యక్రమం వింటారు. ముందుగా విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు ప్రేమలేఖ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పండపాట, గీతరచన భువనచంద్ర, మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా రోజోల్ రాజోలి మండలం నుండి కేదర వీరేష్, శ్వేత, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త మరి వీరందరూ కోరుతున్నారు. పులి బిబ్బులి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. మరి వీరందరి కోసం ఈ పాట

ఈనాటి రావే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమరగుర్తు నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్, శ్రీనివాస్, వెంకటేశం, శివకోటి, శేఖర్ మరి వీరందరూ కోరుతున్నారు మువ్వగోపాలుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వెన్నెలకంటి మరి వీరందరి కోసం ఈ పాట

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో చివరిగా చివరి పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు మరి వీరు కోరుతున్నారు గుప్పెడు మనసు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట గీత రచన ఆత్రేయ మరి వీరి కోసం ఈ పాట

0: మీరింతవరకు రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మార్కాపురం ప్రాజెక్ట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి విఘ్నేష్ అప్పావు ఐఎఫ్ఎస్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ నన్నమధు.
1: అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రజలకి పులుల గురించి అవగాహన కల్పించే నేపథ్యంలో, పులులు క్రూరముఖం అని జనాలు భావిస్తున్న సందర్భంలో పులుల్ని సంరక్షించుకోవడం ఎంతో అవసరమని మనకు అటవీ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కూడా పులుల పాత్ర ఎక్కువని చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ మార్కాపూర్ శ్రీ విఘ్నేష్ అప్పావు గారు ఉన్నారు. వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి విఘ్నేష్ గారు. సార్ చెప్పండి, మనం ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం, అసలు దీని వెనుకున్న ఉద్దేశం ఏమిటండి?
2: ఏంటంటే మనము ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం జూలై 29 అంటే గ్లోబల్ టైగర్ డేగా మనం డిక్లేర్ చేసుకొని ప్రతి ఇయర్ అంటే దాని సెలబ్రేషన్ జరగడం.

0: యాక్చువల్లీ మా ఆంధ్రప్రదేశ్ లో అంటే మనం ఒకే టైగర్ రిజర్వ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ఎస్టీఆర్ అంటే పర్యటన జరుగుతూ ఉంది. ఇది 2010 లో మనం ఏంటంటే ఒక సమ్మిట్ జరిగింది ఈ టైగర్ కన్జర్వేషన్ సంబంధించి. దాంట్లో ఏంటంటే ఈ జూలై 29th ని మనం గ్లోబల్ టైగర్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారంగా అంటే ప్రతి ఇయర్ అంటే ఆ రోజు ఈ టైగర్ కన్జర్వేషన్ ఎందుకు చేస్తున్నాము
1: సార్. ఈ పులులు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయంటారు కదా, ఏ విధంగా అండి?
0: ఇప్పుడు మనం ఒక ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ మనం చూసుకుంటే మన అడవిలో ఏంటంటే చాలా అనిమల్స్ ఉంటాయి, జంతువులు ఉంటాయి. కానీ ఏంటంటే ఈ టైగర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టైగర్ అనేది హైయెస్ట్ ఆర్డర్ లో ఉంటారంటారు, ట్రాపికల్ లెవెల్ ఇన్ఫెక్షన్ అంటారు. ఎందుకంటే మనకి ఏంటంటే ఇప్పుడు అడవిలో ఏంటంటే ఆకులు దొరుకుతాయి, గడ్డి దొరుకుతాయి, కానీ తినుకోవడానికి ఏంటంటే మనకి ఈ స్పాటెడ్ ఇయర్స్ కానీ సంబర్స్ అన్ని ఉన్నాయి. దీన్ని తినడానికి ఏంటంటే మనకి అక్కడ లెపర్స్ కానీ ఆ స్ట్రాక్ బేస్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికీ అంటే టాప్ లెవెల్ ఏంటంటే ఈ టైగర్ లేకపోతే ఆ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అనేది అంటే సస్టైనబుల్ కాకుండా ఉండడానికి స్కోప్ ఉన్నాయి. సో ఒక చోట్ల ఎక్కడ మనకి టైగర్ ఉంది అని మనం చెప్తున్నామో ఆ ఏరియాలో ఈ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అంటే స్టేబుల్ గా ఉంది, అది సస్టైనబుల్ గా ఉంది అని మనం అంటే స్ట్రాంగ్ గా మనం చెప్పవచ్చు. సో దానికి ఈ టైగర్ కన్సర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్
1: సార్. ఇప్పుడు మన దేశం చూసుకున్నట్లయితే మన దగ్గర ఎక్కువగా ఏ రకపు పులులు ఎక్కువగా ఉన్నాయి, అది ఏ ప్రాంతాలు అంటే ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది సార్?
0: ఇప్పుడు మనం ఇండియా మనం చూసుకుంటే మనకి ఒకే స్పీషీస్ టైగర్ ఉన్నాయండి, దాని అంటే రాయల్ బెంగాల్ టైగర్ అని అంటారు. మనం ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఏంటంటే 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 53 టైగర్ రిజర్వ్స్ కూడా అంటే ఉన్న ఒకే టైగర్ అంటే రాయల్ బెంగాల్ టైగర్ అది. ఇది కాకుండా ఏంటంటే అదర్ ఏరియాస్ అంటే ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ లో కూడా ఈ రాయల్ బెంగాల్ టైగర్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటంటే మనం ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్తే అక్కడ ఏంటంటే బాలి గానీ ఇండోనేషియా గానీ అవన్నిట్లో కూడా అంటే టైగర్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఎక్స్టింక్ట్ లెవెల్ కి వచ్చేసింది అక్కడ. ఇది కాకుండానే ఇప్పుడు రష్యా చైనా అంటే సైబీరియన్ టైగర్స్ ఉన్నాయి, అదేనంటే ఇది కోల్డ్ గా ఉన్న ఏరియాస్ మాత్రమే ఏంటంటే వాళ్ళు సర్వైవ్ అవుతాయి, అట్లాగే ఉంది. కానీ ఆల్ ఓవర్ వరల్డ్ మనం చూస్తే దాదాపు ఏంటంటే 75% ఆఫ్ ద టైగర్స్ అంటే మన ఇండియాలోనే ఉంది. సో వీఆర్ ది గ్లోబల్ లీడర్స్ ఫర్ హోల్ వరల్డ్ అండి.
1: మన రాష్ట్రం పరిస్థితి చెప్పుకుంటే ఏ విధంగా ఉన్నాయి సార్ పులులు?
0: ఇప్పుడు మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం మాట్లాడాలంటే మనకి ఇక్కడ ఒకే టైగర్ రిజర్వ్ ఉన్నాయండి, దాని పేరు ఏమంటారంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని అంటారు. మనము ఇండియాలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ అంటే ఇది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అండి, అది మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఇది టోటల్ ఏరియా ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ దాదాపు 4000 square kilometers ఉన్నాయండి, చాలా పెద్ద టైగర్ రిజర్వ్. ఇటువంటి పెద్ద టైగర్ రిజర్వ్ ఏంటంటే అసలు ఎక్కడ లేదు, మనం ఏంటంటే మనము ఇండియాలో గానీ ఏషియాలోనే మనం చెప్పొచ్చు ఎక్కడ లేదు. దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు 2022 సెన్సస్ ప్రకారంగా ఎస్టిమేషన్ ప్రకారంగా మన దగ్గర అంటే 73 టైగర్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ ఏంటంటే ఎక్కువనే మంచిగానే పెరుగుతుంది టైగర్ నంబర్స్.
1: సార్ ఇప్పుడు సైంటిఫిక్ గా పులుల సంఖ్యని ఎలా నమోదు చేస్తారండి?
0: మనము జనాల్ని మనం తీసుకుంటే ఒక జనాన్ని ఇంకొక జనాన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలంటే మనము ఫేస్ ఒకటి చూస్తారు, తర్వాత బాడీ చూస్తారు, తర్వాత ఏంటంటే మనకి ఇది ఫింగర్ ప్రింట్ అని అంటారు, ఆ ఫింగర్ ప్రింట్ కూడా చెక్ చేసుకొని ఏంటంటే మనం ఒక జనాన్ని ఇంకొక జనాన్ని మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం టైగర్ మనం చూసుకుంటే ప్రతి టైగర్స్ మీరు చూస్తారు దాంట్లో ఏంటంటే స్ట్రైప్స్ ఉంటాయి, బ్లాక్ కలర్ లో స్ట్రైప్స్ ఉంటాయి. ఈ స్ట్రైప్స్ అనేది మనది ఫింగర్ ప్రింట్, అలాగే ఒక ఫింగర్ ప్రింట్ ఇంకొక ఫింగర్ ప్రింట్ ఏంటంటే ఆల్వేస్ తేడాగా ఉంటాయి. అట్లాగే టైగర్స్ లో కూడా ఒక స్ట్రైప్ ప్యాటర్న్ అనేది ఇంకొక స్ట్రైప్ ప్యాటర్న్ కు ఆల్వేస్ డిఫరెన్స్ ఉంటాయి. దీని ప్రకారంగా మనం ఏం చేస్తున్నామంటే అడవిలో మనము కెమెరా ట్రాప్ పెడతాము, మన కెమెరాస్ పెడతాము, కెమెరాస్ లో అది ఆల్వేస్ అంటే ఆన్లైనే ఉంటాయి. ఎప్పుడు ఎప్పుడు ఏంటంటే అనిమల్ మూమెంట్ ఉందో మోషన్ సెన్సర్ దాంట్లో వల్ల ఎప్పుడెప్పుడు అనిమల్ మూమెంట్ ఆ టైంలో ఏంటంటే అది క్యాప్చర్ మనకి ఆ ఫోటో మనకి దాంట్లో పడిపోతాయి. దాన్ని తీసుకొని దానికి సెపరేట్ గా ఒక సాఫ్ట్వేర్ పెట్టుకొని ఎన్ని టైగర్స్ ఉన్నాయి ఆ టైగర్స్ అన్ని కూడా టోటల్ గా మనం డిఫరెన్షియేట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి టైగర్ తిరుగుతుంది ఎన్ని టైగర్స్ ఉన్నాయి అన్ని కూడా ఏంటంటే మనం టోటల్ సైంటిఫిక్ గా టెక్నాలజీ గా మనం చేస్తున్నాం.
1: అయితే సార్ ఇప్పుడు ప్రధానంగా పులులు ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటండి, ఇప్పుడు ప్రజల నుంచి కానీ లేదా వాతావరణం నుంచి కానీ పులులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమని చెప్పొచ్చు?
0: ఇప్పుడు మనము టైగర్ కన్జర్వేషన్ లో మనం చూస్తున్న ఛాలెంజెస్ గురించి మనం మాట్లాడాలంటే,
1: అవును సార్,
0: టైగర్ న్యాచురల్ ఇష్యూస్ అనేది పెద్దదిగా ఏమి లేదండి, వాళ్ళు అంటే మంచిగానే పెరుగుతుంది. కానీ దానిలో ఏంటంటే మూడు ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి మనం ఏంటంటే జనాల వల్ల. ఒకటి ఏంటంటే హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ అని అంటే ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఏరియా ఫారెస్ట్ గా ఉన్నప్పుడు మధ్యలో మనము దానికి ఏంటంటే ఒక రోడ్ వేయడం కానీ, తర్వాత ఏంటంటే ఒక ఫారెస్ట్ ఇంకొక ఫారెస్ట్ ఏంటంటే కనెక్ట్ చేయకుండా దాన్ని ఏంటంటే కొట్టేయడం, ఇవన్నీ మనం చేసినప్పుడు ఏంటంటే

0: ఫారెస్ట్ అనేది చిన్న చిన్న ఫారెస్ట్ గా మారిపోతాయి. ఇట్లాగే మారుతడం అనేది మనం ఏంటంటే టెక్నికల్ గా చెప్పడానికి ఉండటం ఏంటంటే హ్యాబిటెట్ ఫ్రాగ్మెంటేషన్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 square kilometers ఉన్న ఒక ఫారెస్ట్ ని మనం మధ్యలో ఏదైనా ఒక రోడ్ వేస్తే ఒక్కొక్క సైడ్ నుంచి ఇంకొక సైడ్ కి ఏంటంటే అనిమల్ ఏంటంటే వెళ్ళడానికి స్కోప్ ఉండదు. దీనివల్ల ఏమవుతాయంటే ఒకే చోట్ల ఉంటాయి వాళ్ళందరినీ కొన్ని చోట్ల అంటే పడిపోతాయి అన్ని చనిపోతాయి. సో అట్లాగే చేయకుండా ఇది హైబ్రిడ్ ఫ్రాగ్మెంటేషన్ చాలా చోట్ల అంటే జరుగుతుంది. ఈ ఇష్యూ ఏంటంటే డెవలప్మెంట్ ద్వారా మనం ఇది చేస్తున్నాము, కానీ దీనికి మిటిగేషన్ ప్లాన్ కూడా ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త టెక్నాలజీ మనం అడాప్ట్ చేస్తున్నాము. రెండోది ఏంటంటే బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే పోచింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ టైగర్ సంబంధించి టైగర్ స్కిన్ గానీ టైగర్ గొర్రెలు గానీ తర్వాత అంటే టైగర్ టీత్ కానీ ఇవన్నీ కూడా ఏంటి మార్కెట్ లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము పెట్టుకుంటే మనకి మెడిసిన్ గా కావచ్చు, లేకపోతే ఇంట్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే ఆస్పిషియస్ గా ఉంటాయంటే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ నోషన్ అనేది సొసైటీలో ఉన్న వల్ల చాలా మంది అంటే దీన్ని పోచింగ్ చేస్తున్నారు స్నాడు ఉచ్చులు వేసుకొని. కానీ ఏంటంటే ఇది పూర్తిగా ఇది రాంగ్ అది, అటువంటి సైంటిఫిక్ గా మనం ప్రూవ్ చేయడానికి స్కోప్ లేదు. రెండోది ఏంటంటే వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఇవన్నీ కూడా నేరము, దీనికి ఏంటంటే స్ట్రిక్ట్ గా ఏంటంటే లా ప్రకారంగా మనము చర్యలు తీసుకుంటున్నాం. మూడోది ఏంటంటే ఈ వాతావరణం, ఈ వాతావరణం అంటే ఇప్పుడు అందరికి కూడా ఈ క్లైమేట్ చేంజ్ గురించి అందరికి క్లారిటీ ఉంది. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మనకి ఎప్పుడెప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడెప్పుడు వర్షం పడలేదు అనేది కూడా ఏంటంటే టోటల్ గా మారిపోతుంది. సో దీనివల్ల కూడా ఏంటంటే వాటర్ డ్రై గా ఉన్నప్పుడు రెయిన్ఫాల్ సరిగా లేదన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్.
1: సార్ ప్రత్యేకంగా ఈ పోచింగ్ గురించి చెప్పారు కాబట్టి ఇందులో వైల్డ్ లైఫ్ యాక్ట్ ఖచ్చితంగా ఏం చెప్తుంది సార్ వాళ్ళకి ఎటువంటి ఆ నేరానికి ఎటువంటి శిక్షలు ఉన్నాయి?
0: యాక్చువల్లీ ఏంటంటే అయితే ఇప్పుడు అది నేను టోటల్ క్లారిటీ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు వచ్చిందంటే 1972 లో ఈ చట్టం అనేది వచ్చిందండి. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వైల్డ్ అనిమల్స్ ఎక్కడెక్కడ అడవులు గానీ ఆ రెవెన్యూ ఏరియాస్ గానీ ఎక్కడ ఉన్నా కూడా అంటే మనము చంపడానికి దానికి స్కోప్ లేదండి. ఎక్కడ మనము చంపకూడదు దాన్ని పట్టుకోకూడదు అవన్నీ కూడా క్లియర్ గా ఉంది. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ అంటే మన జనాలకి ఏదైనా ఇష్యూస్ వైల్డ్ అనిమల్స్ వల్ల ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు కన్సర్న్ అధికారి కాల్ చేసి అధికారి ద్వారా ఆ ఇష్యూని ఏంటంటే సాల్వ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు కాల్ చేస్తే వెంటనే మనం వెళ్ళి దానికి ఏం సొల్యూషన్ ఇవ్వగలుగుతా ఖచ్చితంగా మనం ఇవ్వచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని ఏంటంటే ఇప్పుడు వైల్డ్ అనిమల్ ని వాళ్ళు చంపేసి దాన్ని మాంసం కోసం చంపడం, తర్వాత దానికి స్కిన్ తోల్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో అంటే మంచి ప్రైస్ ను వాళ్ళే అనుకుని వాళ్ళు చంపేయడము, తర్వాత ఏంటంటే కొంతమంది అంటే ఈ స్పాటెడ్ ఇయర్స్ గానీ సాంబార్స్ ని వాళ్ళు చంపేస్తున్నారు. ఎందుకంటే దాని కొంబు ఏంటంటే చాలా కాస్ట్లీ అని చెప్పి వాళ్ళు చంపేస్తున్నారు, కానీ తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అటువంటి ఏమీ లేదనేది. సో ఇట్లాగే వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే దీనికి నేరం అంటే మినిమం 3 ఇయర్స్ గానీ మాక్సిమం 7 ఇయర్స్ వరకు అంటే మన ఇంప్రూవ్మెంట్ రావడానికి స్కోప్ ఉన్నాయి 3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వరకు. ఇది కాకుండా ఏంటంటే ఫైన్ కూడా ఏంటంటే 50 lakhs వరకు ఏంటంటే మనం ఫైన్ వేయడానికి కూడా స్కోప్ ఉన్నాయి. సో ఇటువంటి నేరం చేసినప్పుడు ఏంటంటే దానికి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు మోస్ట్ ఏంటంటే ఈ జైలు కలగడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంది.
1: సార్ అప్పుడప్పుడు మనం పేపర్లలో చదువుతూ ఉంటాం కదండి, ఇప్పుడే మీరు చెప్పారు ఆ పులులు ఎప్పుడైనా ఇట్లాంటి వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు ఏ విధమైన అవగాహన కలిగి ఉండాలండి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు?
0: ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు మనము ప్రాజెక్ట్ దగ్గర మార్కాపర్ లో కూడా ఏంటంటే మనం 2 ఇయర్స్కి ముందు ఏంటంటే ఒక పెద్ద ఇష్యూ ఉంది. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనకి నా ఇంటికి ఏంటంటే ఒక పాంబు వస్తుంది, మనం అది ఏం చేయాలని నాకు ఐడియా లేదు, నేను ఏంటంటే టోటల్ గా ఏంటంటే చంపేసి వదిలేస్తున్నాను. ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ అనిమల్ రెస్క్యూస్ ని మనము ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ అనిమల్ రెస్క్యూస్ ఏం చేస్తాను ఆల్రెడీ వాళ్ళని దీన్ని ఎట్లా ఒక అనిమల్ ని ఎట్లా పట్టుకోవాలి ఒక పాముని ఎట్లా పట్టుకోవాలి వాళ్ళందరికీ ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చేసి వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే సెపరేట్ గా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది. సో వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరైనా ఒక ఇంట్లో ఒక అనిమల్ గానీ ఆర్ పాంబు ఏదైనా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు 24/7 ఎప్పుడైనా కాల్ చేస్తే వెంటనే మనం వెళ్ళి దాన్ని పట్టుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఉన్న జనాలు కూడా ఏంటంటే పీస్ఫుల్ గా ఉండడం జరుగుతుంది.
1: చివరిగా ప్రజలు పులుల గురించి ఎటువంటి అవగాహన కలిగి ఉండడం మంచిదంటారు? అంటే ఇప్పుడు ఇది వరకు మీరు చెప్పారు దీని స్కిన్ ఇటువంటి అబోహల్లో ఉన్నారు కదండి, ఇవన్నీ దూరం చేయాలంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారండి? ప్రజలు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి పులుల గురించి?
0: ఒకటి అండి, ఇప్పుడు మనం ఎందుకు మనము టైగర్ కన్జర్వేషన్ చేయాలనేది అందరికీ అంటే అవగాహన రావాలి. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మనం ఎన్ఎస్టీఆర్ మనం తీసుకుంటాం, నాగార్జున సర్వే చేసాం,

సో ఇది నల్లమల ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ నల్లమల ఏరియా నుంచి ఏంటంటే కృష్ణ నది అనేది మనం అక్కడ సముద్రంలో కలుస్తుంది. ఎండిన దారులు ఏంటంటే ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ గాని గుంటూరు డిస్ట్రిక్ట్ గాని వేరే మంచి అంటే చాలా పల్నాడు డిస్ట్రిక్ట్ కానీ ఇవన్నింటిలో కూడా ఏంటంటే ఈ కృష్ణా నది వెళ్తుంది. ఈ కృష్ణా నదికి నీళ్లు కావాలంటే అది ఎక్కడ నుంచి నల్లమల ఏరియా నుంచి వెళ్తుంది. మన ఎన్ఎస్టీఆర్ ఏరియా నుంచి వెళ్ళిన నీళ్లే కృష్ణా డిస్ట్రిక్ట్ గానీ గుంటూరు డిస్ట్రిక్ట్ గానీ పల్నాడు డిస్ట్రిక్ట్ లు వెళ్తున్నది. అక్కడ అందరు కూడా అంటే ఈ నీళ్లు వాడుకొని వాళ్ళు అక్కడ సాగు చేస్తున్నారు. మనకి నీళ్లు కృష్ణా నదిలో ఉండాలంటే కంపల్సరీగా మనకు నల్లమల ఏరియాని మనము ప్రొటెక్ట్ చేయాలి, కన్సర్వ్ చేయాలి. సో దీంట్లో ఎట్లా కన్సర్వ్ చేయాలంటే దీంట్లో టైగర్ ఉన్న వరకు ఏంటంటే ఇక్కడ బాగుంటాయి, టైగర్ లేదని చోట్ల ఏంటంటే ఇవన్నీ కూడా టోటల్లీ వెళ్ళిపోవడానికి చాలా స్కోప్ ఉన్న వల్ల టైగర్ కన్సర్వేషన్. ఎందుకంటే మనకి నీళ్లు కావాలంటే టైగర్ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఈ టైగర్ ని మనం కన్సర్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనము టైగర్ గురించి ఏంటంటే మనం అవగాహన తీసుకోవాలి. ఈ టైగర్ మాత్రంగా కాకుండా ఫారెస్ట్ అదర్ అనిమల్స్ అన్నిటి గురించి ఏంటంటే మనము ఎట్లా వాళ్ళు ఉంటున్నాయి అనేది మనము అవగాహన తీసుకోవాలి. మూడవది ఏంటంటే దీనికి సంబంధించి ఫారెస్ట్ క్రైమ్ గానీ ఎవరైనా చేస్తే

0: కన్సర్వేషన్ ఎందుకంటే మనకి నీళ్లు కావాలంటే టైగర్ ఉండాలి. సో ఇప్పుడు ఈ ఈ టైగర్ ని మనం కన్సర్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనము టైగర్ గురించి ఏంటంటే మనం అవగాహన తీసుకోవాలి. ఈ టైగర్ మాత్రంగా కాకుండా ఫారెస్ట్ అదర్ అనిమల్స్ అన్నిటి గురించి ఏంటంటే మనము ఎట్లా వాళ్ళు ఉంటున్నాయి అనేది మనము అవగాహన తీసుకోవాలి. మూడవది ఏంటంటే దీనికి సంబంధించి ఫారెస్ట్ క్రైమ్ గానీ ఎవరైనా చేస్తే వాళ్ళు ఏంటంటే మనం వదిలేపడకూడదు. దానికి ఏం చేయాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా కాల్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎవరెవరు ఈ పని చేస్తున్నారు మనం పట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ ఫారెస్ట్ కన్సర్వేషన్ ఏంటంటే గవర్నమెంట్ కోసం కాదు, ఒక్కరి కోసం కాదు, ఇవన్నీ ఏంటంటే మన అందరికి కోసం మనం చేయాల్సిందే. సో కంపల్సరీగా ఏంటంటే ఈ ఫారెస్ట్ కన్సర్వేషన్ గానీ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్విరాన్మెంట్ అల్టిమేట్ గా నేచర్ కన్సర్వేషన్ తో అందరికి ఉంటుంది. సో దానికి మనం ఎన్ఎస్టీఆర్ లో ఏంటంటే ఒక్కొక్క మంత్ కి ఏంటంటే మనం నేచర్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఏంటి స్టూడెంట్స్ కూడా వచ్చేసి వాళ్ళందరూ అవగాహన తీసుకుంటారు.
1: ఓకే సార్, ధన్యవాదాలండి విఘ్నేష్ గారు. ఈరోజు మా శ్రోతలకి పులుల దినోత్సవం సందర్భంగా ఎన్నో విషయాలు తెలియజేశారు. ప్రజలందరూ ఈ అవగాహనతో ఉండి ఈ స్కిన్ ఇవన్నీ ప్రజలు వివిధ వ్యక్తులు కల్పించే అపోహల నుంచి దూరంగా ఉండి పులులు మన జీవావరణంలో ఎంతో ఆవశ్యకత కలిగి ఉన్నాయని గుర్తిస్తారని ఆశిద్దామండి. మరొకసారి ధన్యవాదాలు సార్.
2: ధన్యవాదాలు. మీరు ఇంతవరకు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మార్కాపురం ప్రాజెక్ట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి విఘ్నేష్ అప్పావు ఐఎఫ్ఎస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్న మధు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి, ఈనాటి రావో అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. ముందుగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం నుండి డోగుపర్తి శివప్రసాద్, శ్రీను ప్రసాద్, సరోజమ్మ, సుబ్బమ్మ, అమీర్, బాబురావు పెంచలయ్య, సుబ్బమ్మ అజయ్ వీరందరూ కోరుతున్నారు. పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. మరి వీరందరి కోసం ఈ పాట

రావయ్య తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అవనగడ్డ దక్షిణ చిరువలంక నుండి ఎస్వి సుబ్రహ్మణ్యం, మరి వీరు కోరుతున్నారు స్టేట్ రౌడీ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి

రావయతిథి కార్యక్రమంలో ఉత్తరావత పాటని కోరుతున్న శ్రోతలు భట్టి ప్రోల నుండి మురళి, వీరు కోరుతున్నారు బంగారు బొమ్మలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండు పాట, గీతరచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట

రావతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట గుళే భక్కావళి కథ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడారు. గీత రచన సి నారాయణ రెడ్డి. ఈ పాట కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామం నుండి గ్రంథం మాణిక్యాలరావు, వజ్రమ్మ, శ్రీకృష్ణ, స్వాతి, తనుశ్రీ, కీర్తిశ్రీ, ప్రియాన్షి, రమేష్ బాబు, మరి వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటారు. ముందుగా చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడారు. గీత రచన సిరివెన్నెల

గుర్తు చేసుకున్న కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి ఎస్ జానకి పాడారు, గీత రచన వేటూరి.

గుర్తు చేసుకున్న కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పోకిరి చిత్రం నుంచి రంజిత్ సుచిత్ర పాడారు. గీత రచన విశ్వ

గుర్తు చేసుకున్న కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట స్వాతకిరణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

మీరు ఇంతవరకు గుర్తు చేసుకున్న కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా చంద్రముఖి చిత్రం నుంచి ఎదుబాల కృష్ణ, సుజాత పాండ పాట, గీతరచన వెన్నెలకంటి, సంగీతం విద్యాసాగర్.

0: రుమంటది అందుకని మెత్తని పరుపే పరులే రత్తమ్మో రత్తమ్మ నువ్వు మెత్తని పరుపే పరులే రత్తమ్మో రత్తమ్మ.
1: 1961 జగపతి పిక్చర్స్ ద్వారా విడుదలైన అన్నపూర్ణ చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: సమయంలో పోలీస్ చర్య అంశంపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉపసభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ అంశంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు నిరసన ప్రకటించడంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం ప్రారంభమైనప్పుడు క్లాస్కోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్ అథ్లీట్ గుల్వీర్ సింగ్ లను సభాపతి ఓం బిర్లా అభినందించారు. దేశ కీర్తి ప్రతిష్టల్ని నిమడింపు చేసిన క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు సభ తరఫున ఆయన అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకే చెందుతుందని, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి ఇది సభ్యులకు అత్యంత ముఖ్యమైన సమయమని స్పీకర్ చెప్పారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగిస్తున్నారని, ఇది తగదని ఆయన ఆరోపించారు. సభ కార్యకలాపాలకు ఒక అడ్డు తగలడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని కూడా ఓం బిర్లా అన్నారు.
1: ప్రశ్నకాల చర్చా మే భాగ్ లీజియే ఆప్ మాన్య సదస్యో కే హక్ కో నీ మార్ సక్తే యే తరీకా ఉచిత్ నహీ హై ఆప్ అగర్ సదన్ కో వ్యవధాన్ కర్నా చాహతే హై నియోజిత్ తరీకే సే గతిరోధ్ పేదా కర్నా చాహతే హై యే సంసదీయ పరంపరాఓ కే అనురూప్ నహీ హై సదన్ కీ కార్రవాయీ ఆజ్ 12 బజే తక్ కే లియే స్థగిత్ కీ జాతీ హై.
0: గందరగోళం కొనసాగడంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభ సమక్షంలో తమ పత్రాలను ఉంచారు. బొగ్గు గనులు, ఉక్కుపై సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సభకు సమర్పించారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. ఢిల్లీలోని సిపిఐఎం ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు ఐసీ ఘోష్పై చర్యలు తీసుకోవడాన్ని సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిటస్ లేవనెత్తారు. ఈ అంశానికి సమాధానమిస్తూ సభలో సభానాయకుడు జేపీ నడ్డా, ఇది సాధారణ శాంతి భద్రతల సమస్య.

0: అని ఏ విద్యార్థి అయినా అటువంటి కార్యకలాపాలకు పాల్పడి చేతిలోకి చట్టాన్ని తీసుకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా క్లాస్ రూమ్ నుంచి అరెస్ట్ అయ్యానని జేపీ నడ్డా తెలియజేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను వినిపిస్తూ ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు బిల్లులోని నిబంధనలపై మాట్లాడకుండా సంబంధం లేని రాజకీయ అంశాలను లేవనెత్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు విమర్శించారు. విద్యార్థుల ఆందోళన డిమాండ్ల మేరకే ఈ సవరణ తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం పరీక్షా వ్యవస్థపైన విద్యార్థుల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: आज हम उम्मीद करते हैं राहुल गांधी जी और बाकी लोग बिल पे बोले, इतना महत्वपूर्ण बिल पे चर्चा हो रहे हैं और वो इधर उधर का बात करके भटकाने के लिए और राजनीतिकरण करके वो ध्यान भटकाना चाहते हैं। इतना अच्छा बिल लाया है और एग्जामिनेशन को लेकर के कोई और सजेशन है तो सजेशन दे सकते हैं कांग्रेस पार्टी, इतना महत्वपूर्ण बिल है और बिल पे नहीं बोलते हैं, ये ठीक बात नहीं है।
0: హోర్ముజ్ జలసంధిలో ఇటీవల అనేక నౌకలపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే నిలిచిపోవాలని స్పష్టం చేసింది. యునైటెడ్ నేషన్స్ లో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణకు తాత్కాలిక విరామం తర్వాత ఆందోళనకరమైన స్థాయిలో మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయని, పరస్పర దాడులు పెరిగాయని చెప్పారు. ఈ నెల రోజుల్లో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ అల్ బహియా, ఎంటీ మొంబాసా వంటి పలు నౌకలపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా స్వేచ్ఛగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకాయానం వాణిజ్యం సాగేలాగా దేశాలన్నీ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో రెండవ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న అధ్యక్షత వహించారు. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఆయన సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంపై మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం పెంచడం, అధికారులందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో పనిచేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్ర ఫలితాలు సాధించేందుకు అడ్డంకులు తొలగించాలని ఆయన చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఎదురవుతున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, ఇదొక దేశవ్యాప్త ఉద్యమంగా పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతిలో గురువులు జ్ఞానాన్ని, విలువలను, సత్ప్రవర్తనను బోధించే మార్గదర్శక దీపాల వంటి వారని ఆయన పేర్కొన్నారు. గురువులు కేవలం విద్యను అందించడమే కాకుండా సత్యం, కర్తవ్యం, సేవా మార్గంలో నడిచేలాగా ప్రజలను ప్రేరేపిస్తారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యక్తులు మెరుగైన మానవులుగా ఎదిగేందుకు మార్గనిర్దేశం చేసే ప్రతి ఒక్కరూ గురువులతో సమానమైన గౌరవానికి అర్హులని రాధాకృష్ణన్ చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువు కేవలం జ్ఞానం అందించడమే కాకుండా శిష్యుల్లో సానుకూల శక్తిని నింపుతూ గొప్ప ఆలోచనలతో, సత్ప్రవర్తనతో వారిని తీర్చిదిద్దుతారని మోదీ పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ పులుల సంఖ్యలో 70% భారత్ ఇప్పుడు ఆవాసంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రకృతితో మమేమక్కమై జీవించే దేశంలో శతాబ్దాల నాటి సంస్కృతి నుంచి భారత దేశ పులుల సంరక్షణ ప్రయత్నాలు ప్రేరణ పొందాయని, ప్రజల సమిష్టి సంకల్పంతో అవి బలపడ్డాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. పెద్ద పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, సంరక్షకులు

ఆయన అభినందించారు. నాణ్యత లేని వంట నూనెలు ఉపయోగించడం, ఆహార నాణ్యత సరిగా లేకపోవడం వంటి పలు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ హోటల్ లైసెన్స్ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ రద్దు చేసింది. ప్రజా ఆరోగ్య హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లైసెన్స్ను తక్షణమే 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆహార భద్రతా నియంత్రణ సంస్థ సోషల్ మీడియాలో తెలియజేసింది. తప్పులను సరిదిద్దుకుని అన్ని నిబంధనలు పాటించేందుకు హోటల్కు 15 రోజుల గడువును కూడా మంజూరు చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో ఏషియన్ గేమ్స్ కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మకంగా రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన జదుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం వచ్చే విధంగా విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరో పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 స్వర్ణం, 5 రజతాలు, 1 కాంస్య పతకంతో భారత్ పాయింట్ల పట్టికలో నిలిచింది. విశేషాలు మరొకసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీసు చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ చర్యలు. ఈ అంశంపై ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: ఏపీఎస్ ఆర్టీసీ తెలియని వారు ఎవ్వరూ ఉండరు. మరి ఈ ఏపీఎస్ ఆర్టీసీని సమర్థవంతంగా నడపాలి అంటే ఒకవైపు ప్రయాణికుల భద్రతను చూసుకోవాలి, మరొక వైపు ఉద్యోగుల సంక్షేమం కూడా చూసుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క అంశాన్ని మనము నిర్లక్ష్యం చేసినా సమస్య. కాబట్టి వారి సంక్షేమం అలాగే వారి భద్రతని రెండింటిని చూసుకుంటూ సమర్థవంతంగా మన విశాఖ రీజియన్ని నడిపిస్తున్నటువంటి విశాఖ రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీ బలిజి అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. అప్పలనాయుడు గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మీరు మన విశాఖ రీజియన్ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్గా ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఉద్యోగులు పనిచేసేటువంటి ప్రదేశంలో కానీ వాళ్ళ భద్రత, వాళ్ళ విశ్రాంతి, వీటికి సంబంధించి మీరు ఎలాంటి సౌకర్యాలు ప్రధానంగా కలుగు చేస్తూ ఉన్నారు వాళ్ళకి?
2: మనకి విశాఖపట్నం రీజియన్లో ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ప్రభుత్వం చాలా ముందంజలో ఉందండి. దీనికి మెడికల్ సదుపాయం మనకి ప్రత్యేకించి మిగతా ఉద్యోగుల కంటే ఆర్టీసీలో మెడికల్ డిస్పెన్సరీస్ ఉన్నాయండి. మెడికల్ డిస్పెన్సరీలో డాక్టర్స్ ఉంటారు, మెడిసిన్స్ కూడా ఫ్రీగా సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఏమన్నా వాళ్ళ పిల్లలతో సహా ఈ సదుపాయం ఉంటుందండి. ఈ సదుపాయంతో పాటు మనకి హెచ్ఎస్ ఎమర్జెన్సీ అయితే హెచ్ఎస్ కూడా సదుపాయము, మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా మేము బేరీ చేసుకొని వాళ్ళ సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు పోతున్నామండి. అదేవిధంగా మనకి ఆర్టీసీ ప్రయాణికుల భద్రత, ప్రయాణికుల సౌకర్యం మీద ముఖ్యంగా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఆర్టీసీ అన్నది ప్రజల్లో ఉన్న సంస్థ, ప్రజల సంస్థ రకం కాబట్టి ప్రజలకి కూడా వీలున్నంత సేవ చేయడానికి కూడా కార్మికులందరికీ కూడా ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా సూపర్వైజర్స్కి అధికారులకి అందరికీ ఆ దిశలో మేము ఎప్పటికప్పుడు ట్రైనింగ్లు ఇవ్వడము, వాళ్ళకి సెన్సిటైజ్ ఉదయం వెళ్ళంగానే గేట్ మీటింగ్లో పెట్టి ఎంకరేజ్మెంట్ చేసి

0: ప్రయాణికుల ద్వారా మనకి ఆదాయం వస్తుంది కాబట్టి మనం మరింత సేవ చేయాలన్నది. మోటివేషన్ క్లాసెస్ కూడా ఎప్పటికప్పుడు సూపర్వైజర్, ప్రతి సూపర్వైజర్ కూడా డిపో నుండి బయటకు వెళ్ళినప్పుడు కానీ, స్టాఫ్ బయటకు వెళ్ళినప్పుడు, బస్సులు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క సంక్షేమం ఎలా ఉందని చూసుకొని వాళ్ళకి బాగోగులు చూసుకుంటూ, ఉద్యోగులు బాగోగులు బాగుంటేనే వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్తారు కాబట్టి ఆరోగ్యవంతమైన రిలేషన్ ఉంటుంది కాబట్టి, ఈ రకంగా డ్రైవ్తో మేము ఎక్కువ తీసుకెళ్తూ వాళ్ళ ముందు సాగిస్తున్నామండి.
1: అప్పలనాయుడు గారు, ప్రధానంగా మనకిప్పుడు మహిళా ఉద్యోగులు అలాగే మహిళా కార్మికులు ఇద్దరు కూడా ఏపీఎస్ఆర్టీసీలో ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కానీ ఏర్పాట్లు కానీ అలాగే మరి వైద్య సౌకర్యాలు కానీ ఏదన్నా ఏర్పాట్లు ఉన్నాయా?
0: ముఖ్యంగా మహిళా ఉద్యోగులు కూడా మా దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఉన్న అధిక సంఖ్యలో కూడా ఉన్నారు వీళ్ళందరూ, 33% వరకు ఉండడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక వాళ్ళకి రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి డిపోలో కూడా వాళ్ళకి సెపరేట్ టాయిలెట్స్, సెపరేట్ రెస్ట్ సదుపాయము ఉండడం జరుగుతుందండి. అదేవిధంగా సాధ్యమైనంత వరకు వాళ్ళకి డ్యూటీస్ చార్ట్ కూడా సెపరేట్గా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకైతే గవర్నమెంట్ ఇచ్చిన ప్రసూతి సెలవులు కానీ, అదేవిధంగా చైల్డ్ కేర్ లీవులు కానీ, ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ ఇబ్బందులను

0: కానీ ఏదన్నా ఏర్పాట్లు ఉన్నాయా?
1: ముఖ్యంగా మహిళా ఉద్యోగులు కూడా మా దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఉన్న అధిక సంఖ్యలో కూడా ఉన్నారు వీళ్ళందరూ, 33% వరకు ఉండడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక వాళ్ళకి రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి డిపోలో కూడా వాళ్ళకి సెపరేట్ టాయిలెట్స్, సెపరేట్ రెస్ట్ సదుపాయము ఉండడం జరుగుతుందండి. అదేవిధంగా సాధ్యమైనంత వరకు వాళ్ళకి డ్యూటీస్ చార్ట్ కూడా సెపరేట్గా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకైతే గవర్నమెంట్ ఇచ్చిన ప్రసూతి సెలవులు కానీ, అదేవిధంగా చైల్డ్ కేర్ లీవులు కానీ, ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సెలవులకు కూడా ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ ముందు సాగిస్తామండి. అదేవిధంగా వర్కింగ్ ప్లేస్లో ఏమైనా కంప్లైంట్ సిస్టమ్ కూడా ఉంది. ఏమైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితే కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మహిళా కమిటీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు మనము తీసుకొని వాళ్ళకి సాధించుకోవచ్చండి.
0: అలాగే బస్ డ్రైవర్స్, కండక్టర్స్ దూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు, ముఖ్యంగా చాలా దూర ప్రాంతాలకు బస్సులు తీసుకెళ్లేటప్పుడు ఒత్తిడికి లోనేటువంటి అవకాశం ఉంది, ఇతర సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం ప్రత్యేకంగా వాళ్ళకి ఏదన్నా శిక్షణ కానీ, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేస్తారా?
1: లాంగ్ డిస్టెన్స్ ఎస్పెషల్లీ ఇచ్చిన వాళ్ళకి మేము లాంగ్ డిస్టెన్స్కి సెలెక్ట్ చేసే ప్రాసెస్ కూడా సెపరేట్గా ఉంది. హైయెస్ట్ సర్వీస్ ఉన్న వాళ్ళని తీసుకుంటాము, ఏ యాక్సిడెంట్ రికార్డు క్లియర్గా ఉన్న వాళ్ళని తీసుకుంటాము. ఈ రకంగా మేము సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రత్యేకించి డ్యూటీలు కూడా, అంటే నైట్ డ్యూటీ చేసిన తర్వాత ఇమీడియట్గా డ్యూటీ వెళ్లకుండా వాళ్ళు సరైన రెస్ట్, 9 అవర్స్ రెస్ట్ ఉండేలాగా మేము చూస్తూ ఉంటుంటాము. వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము ఎప్పుడప్పుడు సెన్సిటైజ్ చేస్తూ ఉంటాం, వెళ్ళేటప్పుడు మధ్యలో టీ తాగండి, నైట్ 2 గంటలకి 1 గంటకి టీ తాగండి, మధ్యలో కూడా ఫ్లాస్క్లు కూడా పెట్టి వాళ్ళకి టీ సదుపాయం కూడా. ఈ రోజుల్లో హైవేస్లో కూడా కొంత అక్కడక్కడ టీ సదుపాయం కూడా పెడుతున్నాం. ఈ రకంగా లాంగ్ మా తరఫున అక్కడ పెట్టామండి. అదేవిధంగా క్యాంటీన్ సదుపాయం ఉంటుంటుంది. రెస్ట్ రూమ్స్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో కూడా మన ఏసీ రెస్ట్ రూమ్స్ కూడా మరీ లాంగ్ డిస్టెన్స్ అని చేంజ్ ఓవర్ ఉంటుంది, మధ్యలో ఆగిపోయి మరీ డ్రైవర్ ఎక్కుతారు. డబుల్ డ్రైవర్లు ఉంటారు, ఇద్దరు డ్రైవర్లు ఉన్న ఒక డ్రైవర్ కండక్టర్ నిద్ర వచ్చేలా ఉంటే ఇంకో డ్రైవర్. ఈ రకంగా ఒక లాంగ్ రూట్కి ఆ రకమైన మేము ఎప్పటికప్పుడు చర్చిస్తుంటాము. డ్యూటీలు తిరిగిన తర్వాత ఎక్కడైతే కష్టం ఉందో వాళ్ళకి రియాక్ట్ అయ్యి మళ్ళీ డ్యూటీలు మారుస్తుంటాము. ఈ రకంగా వాళ్ళకి శ్రేయస్కరం ఉంటుంది. ప్రయాణిక భద్రత దృష్టితో పట్టుకొని మేము ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తున్నాం.
0: ఒక బస్సు వెళ్తా ఉంది, డ్రైవర్కి ఇబ్బంది అనిపిస్తుంది, ఆరోగ్యపరమైన ఇబ్బంది కావచ్చు, ఏదైనా ఇబ్బంది కావచ్చు, అతను మరి మధ్యలో ఆపలేడు, ప్రయాణికులు ఉంటారు, ఏం చేయాలి అతను అప్పుడు?
1: డ్రైవర్ గారికి మేము అన్ని రకాల ఫోన్ నెంబర్లు కూడా మేము ఇస్తాము. ఇమీడియట్గా అలాంటి విషయం ఏదైనా వచ్చినట్టయితే సంబంధిత సూపర్వైజర్ కానీ అధికారికి కానీ తెలియజేసినట్టయితే మేము ఇమీడియట్గా కన్సర్న్ దగ్గరున్న డిపోలకి కన్సల్ట్ చేసి ఆ డ్రైవర్ని ఎక్కించి ఇమీడియట్ కొత్త డ్రైవర్ని ఎక్కించి తీసుకెళ్తాం. అదేవిధంగా మధ్యలో ఏమైనా రిపేర్లు, ఏమైనా బస్ కూడా రిపేర్ అయినట్టయితే ఇమీడియట్గా అదర్ డిపో డబ్బు ఇక్కడ నుండి తునుంది అనుకోండి, ఇమీడియట్గా అక్కడ తుని డిపో బస్ వేసి వాళ్ళకి రిస్క్ ఆపరేషన్, వాళ్ళకి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా మేము ఎప్పటికప్పుడు, ఆర్టీసీ అన్నది పెద్ద సంస్థ కాబట్టి 129 డిపోలు ఏపీలో ఉన్నాయి, ఎక్కడైనా మూలనైనా సరే అందరు ఫోన్ నెంబర్లు ఉంటాయి, మేము ఇమీడియట్గా ట్యాకిల్ చేసి డ్రైవర్ అరేంజ్ చేస్తాం, బస్ కూడా అరేంజ్ చేసి అప్పటికప్పుడు ప్రయాణికులకి మన సిబ్బంది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామండి.
0: ప్రధానంగా ఆర్టీసీ బస్సులకి మరి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఏం తీసుకుంటూ ఉంటారు మీరు?
1: జాయిన్ అయినప్పుడే మేము రిఫ్రెష్మెంట్ క్లాసెస్ ఎప్పటికప్పుడు ఇస్తూ పోతూ ఉంటాము. తర్వాత ఎప్పుడు ప్రతి వారం కూడా ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తాము.
0: ప్రతి వారం
1: కూడా ఎక్స్క్లూజివ్ క్లాసెస్. అదేవిధంగా మనము బస్సు డిపో నుండి స్టార్ట్ అవ్వగానే సెన్సిటైజ్ చేస్తుంది ప్రతి సూపర్వైజర్ కూడా, డిస్పాచ్ అయిన వాడు బస్సు డ్రైవర్ కి సెన్సిటైజ్ చేసి మీరు బాగా తోలండి, హ్యాపీగా వెళ్ళిరండి అని చెప్పడం జరుగుతుంటది. ఎప్పటికప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ప్రతి డిపోకు ఉంటాడు, ఇది మొత్తం అనాలిసిస్ చేసి వాళ్ళ బిహేవియర్, డ్రైవర్ నుండి వస్తాడు కాబట్టి డ్రైవరు చెప్పలేని ఇబ్బందులు అక్కడక్కడ తెలియదు రావచ్చు, ఆయన ఇబ్బంది ఆయనకి తెలియపోవచ్చు, పక్కవాడుగా చేసి వాడిని కౌన్సిలింగ్ చేసి లేకపోతే ఆ డ్యూటీ నుండి తెప్పించి, ఈ రకమైన కౌన్సిలింగ్ ఎక్కడికెక్కడ ఏర్పాట్లు ఉన్నాయండి. వాళ్ళకి ఎప్పటికప్పుడు సేఫ్టీ, మనం ఆర్టీసీ అంటే మన భద్రతే ముఖ్యమైన ఉద్దేశంతో పోతున్నామండి.
0: ఇకపోతే ఆర్టీసీ ఉద్యోగులు మీ సంస్థకు ఎంతో సేవ చేస్తున్నారు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి మీరు

0: ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తారు?
1: మాకు ఇంతకుముందు అయితే సంస్థగా ఉండేది, గవర్నమెంట్లోకి వచ్చడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే డిస్పెన్సరీలు వాళ్ళకి పూర్తి సదుపాయం ఇచ్చాం. అదేవిధంగా బస్ పాసులు, 3 పాసులు అయితే వాళ్ళకి రాష్ట్రమంతా తిరగడానికి కూడా వాళ్ళకి పాసులు ఇచ్చి ఫ్రీగా మేము వాళ్ళకి
0: అవకాశం
1: ఏర్పాటు
0: ఇస్తున్నారు.
1: అవకాశం ఇస్తున్నామండి. వాళ్ళకి కూడా మనకి యూనిఫామ్ కాబట్టి యూనిఫామ్ అలవెన్స్ ఇస్తామండి. అదేవిధంగా డే అవుట్ అలవెన్స్, నైట్ అవుట్ అలవెన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ వాళ్ళకి ఆదాయం పెంచుకోవడానికి, అదేవిధంగా ఇంక్రిమెంట్లు AS 6 AS 12 ఇలాంటి ఇంక్రిమెంట్స్ కూడా వాళ్ళకి, ప్రమోషన్ సదుపాయం అనేక రకాలుగా సంక్షేమానికి వాళ్ళకి చేయడానికి. అదేవిధంగా అకస్మాత్తుగా మరణించినట్టయితే కుటుంబానికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇమీడియట్గా 2-3 మంత్స్లోనే వాళ్ళకి కలగజేసే ఏర్పాట్లు చేస్తున్నామండి.
0: చాలా బాగుందండి. మామూలుగా ఆర్టీసీ అనేది ఎనర్జీ కన్జర్వేషన్ పెట్టింది పేరు, మీకు ఎన్నో అవార్డ్స్ కూడా వస్తుంటాయి. ముఖ్యమైనటువంటి చిట్కా ఏంది, మీకే ఎందుకు ఇన్ని అవార్డులు వస్తున్నాయి?
1: తప్పనిసరండి, ఈ అవార్డులన్నీ కూడా కష్టపడి బట్టికే వచ్చింది. ఆర్టీసీ సంస్థ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికి కూడా ఈ యాక్టివిటీ ట్యూనింగ్ నేనైతే చెప్పానో, ఆ ట్యూనింగ్లో ప్రతి డ్రైవర్ గారికి కూడా ప్రతిరోజు కూడా 100 మంది డ్రైవర్లు ఉన్నారు. తక్కువ KMPL ఎవరికి వచ్చిందని ఐడెంటిఫికేషన్ కంప్యూటరైజ్డ్, ఎవరీ ఎర్నింగ్స్ కంప్యూటరైజ్. అదేవిధంగా ఇటు డ్రైవర్ ఆయిల్ది కూడా కంప్యూటరైజ్ చేసి, తక్కువ వచ్చిన ఓన్లీ బస్సులు తక్కువ వచ్చినా, డ్రైవర్లు తక్కువ వచ్చినా ఇమీడియట్గా బెస్ట్ సిస్టమ్స్ అండి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న APSRTC భారతదేశంలోనే బెస్ట్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఈ కంప్యూటరైజ్డ్ ఫస్ట్ కంప్యూటరైజ్డ్ జరిగింది కూడా APSRTCలోనేనండి.
0: గ్రేట్.
1: ఈ కంప్యూటరైజ్డ్ నెట్వర్క్ను ఉపయోగించుకొని, టెక్నాలజీ ఉపయోగించుకొని మేము ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం, బస్సు బాగోకపోతే మళ్ళీ బస్సుకి ఐడెంటిఫై చేయడం, ఈ రకంగా అలవాటు బాగా ఉందండి మన APSRTC. దాని ప్రకారంగా కంటిన్యూ 20 ఇయర్స్ నుండి కంటిన్యూగా అవార్డు వస్తూ మనకి APSRTC, ఇంకా కూడా అవార్డు వస్తూ ఉంటుందండి. తప్పనిసరిగా ఇది కంటిన్యూ చేయడానికి ఆర్టీసీ డ్రైవర్లు చాలా కృషి
0: ముఖ్యమైన
1: చేస్తున్నారండి,
0: పాత్ర
1: ముఖ్య
0: పోషిస్తారు.
1: పాత్ర పోషిస్తారు.
0: ఇంకా ఇంకా ఎన్నో అవార్డులు పొందాలని ఆశిద్దామండి. ఇకపోతే మనకి టెక్నాలజీ పెరుగుతూ ఉంది, మరి ఈ పెరుగుతున్నటువంటి టెక్నాలజీని ఆర్టీసీ ఏ విధంగా ఉపయోగించుకొని ఇంకా మరి బెటర్గా సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది?
1: తప్పనిసరండి, ఇప్పుడు టెక్నాలజీ బస్సులో పెరిగిందండి. మనకి CMR నార్మ్స్ వచ్చాక BS 1, BS 2, BS 3, BS 4, BS 6, ఫైవ్
0: అవును.
1: ఉండదు, 6కి వచ్చాక టెక్నాలజీ మారి దానికి తగ్గట్టుగా డ్రైవర్లకు కూడా ట్రైనింగ్, మనం ఎప్పటికప్పుడు క్లాసులు పెట్టు, డాష్ బోర్డులో కూడా మారుతుందండి. అదేవిధంగా GPS సిస్టమ్ వచ్చింది. అదేవిధంగా మామూలు టికెట్లు వచ్చే రోజులు ఉండే ఒకప్పుడు,
0: అవును.
1: కానీ ఇప్పుడు టిమ్ మిషన్, టికెట్ ఇష్యూ మిషన్ కంప్యూటరైజ్. ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే, డ్రైవర్ కండక్టర్ కానీ బయటికి వెళ్తే ఉదయం 5 గంటలకి 12 గంటల వరకు ఏ సర్వీస్ ఎంత డబ్బులు వస్తున్నాయి లైన్లో ఉన్నప్పటికీ మాకు
0: తెలిసిపోతుంటది.
1: తెలిసిపోతూ
0: ఓ
1: ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ నుండి లైన్లో బయలుదేరినట్టయితే ఆన్లైన్ రిజర్వేషన్ యాప్, APSRTC యాప్
0: అవును.
1: చూస్తున్నట్టయితే ఈ బస్సు ఎంత దూరంలో ఉంది, ఎక్కడ ఉంది. అదేవిధంగా కంప్లైంట్ సిస్టమ్, 149 కొట్టిన డిపో మేనేజర్ నెంబర్లు కూడా ప్రతి బస్సులో కూడా డిపో మేనేజర్, డివిజనల్ మేనేజర్ నెంబర్ పెట్టాం. ఎక్కడికి ఎవరు ఇబ్బందులు ఉన్నా సరే ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని GPS సిస్టమ్ దగ్గర నుండి, టిమ్ మిషన్ దగ్గర నుండి, లైన్లో ఈ బస్సు వస్తుంది 10 నిమిషాల్లో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయని కూడా ప్యాసింజర్ తెలుసుకునే అవకాశం ఇప్పుడున్న యాప్, చాలా మంది తెలుసుకో తెలియదు.
0: అవును.
1: APSRTC యాప్ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకొని చాలా సర్వీసెస్ మనము తీసుకొని వెళ్ళేలాగా చూసుకోవాలి. అదేవిధంగా AP యాప్ కూడా వచ్చిందండి, ఇది దాంట్లో కూడా ఇది యూటిలైజ్ చేసుకొని APSRTC విరివిగా అన్ని రకాలైన ఇన్ఫర్మేషన్, బస్సు ఈ దగ్గరలో ఎంత ఉంది, లైన్లో ఈ దగ్గరలో ఎంత దూరంలో ఉంది, లేట్ ఎంత ఉంది, కాబట్టి ఇక్కడ నుండి ఎన్ని గంటలకు బయలుదేరుతుంది, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో ఉందండి. ఈ టెక్నాలజీ అంతా మా కండక్టర్ డ్రైవర్లకి నేర్పించడం జరిగింది. ఇప్పుడు BS 4 తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు వచ్చాయి. ఎలక్ట్రికల్ బస్సులో డాష్ బోర్డ్ వేరు ఉంటుంది, అదేవిధంగా గేర్ బాక్స్ ఉండదు, ఆటోమేటిక్ గేర్, గేర్ రేసింగ్ కానీ ఇది ఆటోమేటిక్ గేర్ రిజిస్ట్ అయిపోతుంటుంది. ఈ రకమైన డాష్ బోర్డ్ డిఫరెంట్. అదేవిధంగా డ్రైవర్ డోర్ కూడా ఇప్పుడు అంతా ఓపెన్ డోర్స్, అది కాదు, డ్రైవర్ డోర్ క్లోజ్ అయితేనే కానీ బస్ కదలదు, ఇలాంటి టెక్నాలజీ ఉంటుంది. యాక్సిలరేటర్లో టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడు ఉన్న PWD వాళ్ళు ఎక్కలేని పరిస్థితి ఉంటే వాళ్ళు బస్ స్టాప్ నుండి ఎక్కించే పరిస్థితి, ఈ బస్సెస్ కూడా మన వస్తున్నాయండి. మనకి విశాఖపట్నానికి 100 బస్సులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీలో మేము ఆల్రెడీ డ్రైవర్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ అంతా కూడా మార్పుకి మేము ఎప్పటికప్పుడు ప్రతి డిపోలో, ప్రతి జోన్లో కూడా

0: మేము ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నామండి.
1: ముఖ్యంగా మీరు అన్నారు కదా, ఈ వికలాంగులకు కానీ లేకపోతే వయోవృద్ధులకు కానీ ప్రత్యేకంగా బస్సు డిపోల్లో కానీ లేదా బస్సుల్లో కానీ మీ వాహనాల్లో కానీ ఏ విధమైనటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు?
0: దీనికి ఏంటంటే బస్ స్టేషన్లో వచ్చేసరికి వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తూ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అండి. ప్రతి బస్ స్టేషన్ కూడా వీల్ చైర్స్ ఉన్నాయి. తర్వాత బస్ ఎక్కిన తర్వాత వాళ్ళకి సీట్లు ప్రత్యేకించి ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్యేస్ సీట్లు ప్రత్యేక, ఉమెన్స్కి సీట్లు ప్రత్యేకించి ఉంటాయి. ప్రయాణికులు కూడా వీల్ సీట్లు కేటాయించినప్పుడు మర్యాదగా వాళ్ళకి ఇచ్చేయడానికి
1: అవును,
0: కూడా
1: బాధ్యత కూడా అది
0: బాధ్యతగా,
1: పౌరుల బాధ్యత అది.
0: పౌరుల బాధ్యతలు కూడా నెరవేర్చినట్టయితే ఇటు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కూడా ఉండే అవకాశం ఉండదు.
1: ముఖ్యంగా బస్సులు ఎక్కేటప్పుడు కానీ లేకపోతే బస్ డిపోల్లో మరి పైకి ఎక్కి బస్సుల కోసం వెతుక్కోవటానికి వీలుగా వాళ్ళకే సరిపోయేలాగా అమరికలు ఏదన్నా మార్చుతున్నారా? భవిష్యత్తులో కానీ మార్చేటువంటి అవకాశం ఉందా? మౌలిక వసతులు.
0: ఉన్న బస్సులు ఒకప్పుడు ఉన్నది అంటే హైటెక్
1: అవును.
0: ఉండేది, ఇప్పుడు లో ఫ్లోర్ బస్సెస్ వచ్చాయి. స్కీమ్స్ డిఫరెంట్. ఇప్పుడు ఏసీ బస్సు వచ్చింది ఎలక్ట్రికల్ బస్, ఫ్లోర్ హైట్ ఈస్ వెరీ లెస్, అంటే ఎక్కువ మెట్లు ఎక్కకుండా సౌకర్యంగా ఉండదు. ఇమీడియట్ గా ఎక్కంగానే మనకి పీడబ్ల్యూ వాళ్ళకి ఇమీడియట్ సీట్, వృద్ధులకి ఈ రకంగా మేము సీట్లు సదుపాయం అయితే వాళ్ళకి సాధ్యమైనంత వరకు మోడిఫికేషన్స్ చేస్తున్నామండి.
1: ఇక ప్రధానంగా ఎక్కడైనా ఎప్పుడైనా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే అప్పుడు వెంటనే డ్రైవర్ ఏం చేయాలి, ప్రయాణికులు ఏం చేయాలి అనే దాని మీద ఒక ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదన్నా ఉందా?
0: ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా అకస్మాత్తుగా జరిగాక ఇమీడియట్గా రిస్క్ ఆపరేషన్లో ట్రోమా హాస్పిటల్స్ దగ్గరే ఉన్నాయన్నది మా డ్రైవర్లు చెప్తున్నాం. అదేవిధంగా స్టాండర్డ్గా ఉన్నాయి 108 ఇమీడియట్గా నియర్ పి వాళ్ళు 108 వాళ్ళు వచ్చి ఇమీడియట్గా రిస్క్ ఆపరేషన్ చేయడము, 100కి చేయండి, రెండు మూడు ఆప్షన్స్ వాళ్ళకి పెట్టి, అదేవిధంగా పక్క ఉన్న డిపో ఇమీడియట్గా మా డ్రైవర్ కండక్టర్ మాకు రిపోర్ట్ చేయగానే అక్కడ చుట్టూ ఉన్న ప్రాంతాలకు అందరికీ పోలీస్ స్టేషన్కి అందరికీ అలర్ట్ చేసేస్తాం. అలర్ట్ చేసేసి రిస్క్ ఆపరేషన్ ప్రయాణికుడు కావచ్చు, డ్రైవర్ కావచ్చు, బస్సులు కావాలి, ఇమీడియట్గా రిస్క్ ఆపరేషన్కి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు మా డ్రైవర్లకు తెలియజేస్తూ ఉన్నామండి.
1: ఇక ఉద్యోగులకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవటం కోసం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఒక ప్రొసీజర్, ఒక పద్ధతి, ఒక అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ
0: తప్పనిసరి
1: ఏపీఎస్ఆర్టీసీలో?
0: ఏపీఎస్ఆర్టీ తప్పనిసరిగా ఉన్నది. ఇమీడియట్గా అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తామండి, మీరు ఏ సమస్య ఉన్నా మీరు దాచుకోవద్దు, ఇమీడియట్గా పైఓల్ సూపర్వైజర్ తెలియజేయండి. మా దగ్గర కూడా డిపోలో ఒక రిజిస్టర్ ఉంటుందండి, మాకు ఇంక్రిమెంట్ టైంకి రాలేదు, నాకు సెలవులు ఇవ్వడం జరగట్లేదు, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు రిజిస్టర్లో రాస్తే వాళ్ళకి రిప్లై కూడా ఆపోజిట్ కాలంలో ఈ రిప్లై ఇది, ఈ రూల్ అన్నది. తప్పనిసరిగా మాకు ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారంగా రిజిస్టర్ చేసుకుని ఆ కంప్లైంట్ ఇమీడియట్గా రిజాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళకి చెప్పొచ్చండి. లేకపోతే నేరుగా సూపర్వైజర్ డిపో మేనేజర్ కూడా టైం తీసుకొని ఆర్ఎం గారిని కూడా డైరెక్ట్గా వాళ్ళ సమస్య ఉంది, ఈ దూర ప్రాంతంలో ఉన్నాను, నా దగ్గర ప్రాంతానికి రిక్వెస్ట్, మా మదర్కి బాగాలేదు, మా చెల్లికి బాగాలేదు, నాకు దగ్గరకు అత్యవసరం ఉంది, సీనియారిటీ కాకుండా మామక్క హెల్ప్ చేయండి అండి, తప్పనిసరిగా మేము హెల్ప్ చేస్తూ ఉంటామండి.
1: ఇక ఎప్పటికప్పుడు నైపుణ్య శిక్షణ అనేది చాలా చాలా అవసరం ప్రతి కార్మికుడికి కానీ ప్రతి ఉద్యోగికి కానీ. దానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ప్రత్యేకంగా ఆర్టీసీకి ఏదన్నా ఉన్నాయా దాని సంస్థ తరపున?
0: సంస్థ తరపున టెక్నాలజీకి అప్పుడప్పుడు సూపర్వైజర్లకి బయట సంస్థలకు పంపిస్తూ ఉంటాము. అదేవిధంగా మాకు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఒక వ్యవస్థ ఉందండి, అక్కడ క్లాసులు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి, అక్కడ రెస్ట్ తీసుకోవడానికి సదుపాయాలు ఉన్నాయి. టెక్నాలజీని బయట కంపెనీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీని వాళ్ళు స్వయంగా వాళ్ళు చేసేలాగా చేత్తో ఏర్పాట్లు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఇక్కడ హెచ్పిసిఎల్ ఉంది, అక్కడ కూడా ట్రైనింగ్ క్లాసులు ఫ్రీగా జరిపే వాళ్ళ పిల్లలకు కానీ, ఇది కూడా ఈ రకమైన స్కిల్ డెవలప్మెంట్స్ టెక్నాలజీని బట్టి ఉపయోగించుకుంటున్నాం అండి.
1: ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఇతర సిబ్బంది కానీ వాళ్ళు ఏదైనా ఎవరికైనా హయ్యర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఏదన్నా విన్నవించుకోవాలంటే మరి ఇబ్బందులు లేకుండా అవకాశం ఏదన్నా నెంబర్ కానీ లేకపోతే ఈమెయిల్ అడ్రస్ కానీ ఏదన్నా ఉందా?
0: ప్రతి ఒక్కరికి కూడా మేము ఒక బుక్ ఇస్తామండి, వాళ్ళకి వచ్చే ఎర్నింగ్స్ కిలోమీటర్స్, దాంట్లోనే రీజనల్ మేనేజర్ అడ్రస్, డిపో మేనేజర్స్ పక్క డిపో అడ్రస్ అన్ని నెంబర్లు ఉంటాయండి. వాళ్ళు వాట్సాప్లో చెప్పినా లేకపోతే డిపో మేనేజర్కి వచ్చి కలిసినా లేకపోతే వాళ్ళు లెటర్ ఇచ్చినా మేము ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళ కష్టాన్ని గుర్తించే ఏర్పాట్లు ఉన్నాయండి.
1: అప్పలనాయుడు గారు, ప్రధానంగా ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగులకి కార్మికులకి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏర్పాట్లు, అలాగే సౌకర్యాలు, వాళ్ళ పనితీరు, వాళ్లకు మీరు ఏ విధంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని ఎప్పటికప్పుడు సమాజానికి అవసరమైన విధంగా మార్పులు

0: తను చాలా చక్కగా వివరించారండి. మీ ఆధ్వర్యంలో విశాఖ రీజియన్లో మన ఏపీఎస్ఆర్టీసీ ఇంకా పురోగతి సాధించాలని, భవిష్యత్తులో ఇంకో ఎన్నో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మీ చేతుల మీద జరగాలని ఆశిస్తూ ఆకాశవాణికి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
1: ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ చర్యలు ఈ అంశంపై ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. కార్మిక గీతాలు వింటారు.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు. మనో ఎస్ జానకి పాడిన పాట చిత్రం నిర్ణయం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టే రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. కుంకీ ఏనుగుల ద్వారా అటవీ ఏనుగుల నియంత్రణ రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గురుతత్వాన్ని స్మరించుకునే ఈ రోజున గురు పరంపరకు కృతజ్ఞతలు తెలపాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. జ్ఞానాన్ని మానవాళికి అందించిన శ్రీ వేదవ్యాస మహర్షిని స్మరించుకునే రోజుగా గురు పౌర్ణమికి ప్రత్యేకత ఉందని తెలిపారు. మనలో విజ్ఞాన వెలుగులు నింపే గురువులకు కృతజ్ఞతలు తెలియజేయాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తైవాన్ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశమవుతారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమిలో కుంకీ ఏనుగుల శిబిరాన్ని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంకీ ఏనుగులను అందించి సహకరించిన కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మన్యం అటవీ ప్రాంతాల్లో కుంకీ ఏనుగుల సహాయంతో మానవ వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించడం, ఏనుగుల నియంత్రణ రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ,
1: ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ ఏనుగు కుంకీ ఎలిఫెంట్ తీసుకురావడం జరిగింది. పొలమనేరు ప్రాంతంలో జరిగిన పలు క్లిష్టమైన ఆపరేషన్లతో జయంత్ అభిమన్యు మన అటవీ సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. టెక్నాలజీని కూడా ఉపయోగించి మానవ ఏనుగు సంఘర్షణలు కారణంగా సంభవించే మరణాలు దాదాపు 70% తగ్గించడంతో పాటు పంట నష్టాలను కూడా చాలా గణనీయంగా తగ్గించగలిగాం. ఇదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే మా సంకల్పం.
0: రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రతి చిన్నారికి మెరుగైన సేవలు అందించేలా చర్యలు కొనసాగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోళ్లు క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నూతనంగా ఎంపికైన ఇద్దరు అంగన్వాడీ టీచర్లు, 18 మంది అంగన్వాడీ హెల్పర్లకు మంత్రి నిన్న నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యకు సూచికలని అన్నారు. టీచర్లు, హెల్పర్లు సేవాభావంతో పనిచేస్తూ చిన్నారుల శారీరక మానసిక వికాసానికి కృషి చేయాలని సూచించారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉత్తరాంధ్రకు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా

0: ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు.
0: ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 42 అర్జీలు అందగా, వాటిలో రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు, రహదారులు, తాగునీటి సమస్యలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వినతులు ఉన్నాయని తెలిపారు. ప్రతి అర్జీని పరిశీలించి అర్హుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహించిన శాకంబరి ఉత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో అమ్మవారు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో సుమారు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ తెలియజేస్తూ,
2: ఈ రోజు ముఖ్యంగా వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి రెండు కలవడం, అదేవిధంగా ఈ రోజు ఆ శాకాంబరి ఉత్సవం పూర్ణాహుతి కూడా కంప్లీట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యంగా భక్తులు శాకాంబరి ఉత్సవాలు చూసేదానికన్నా ఇక్కడ పవిత్రమైనటువంటి కదంబ ప్రసాదం, మహాప్రసాదం తీసుకోవడానికి కూడా చాలా మంది వచ్చారు. ఈ రోజు శాకాంబరి ఉత్సవాలు చూడడం ఒకెత్తైతే, ఈ కదంబ మహాప్రసాదం తీసుకోవడం మరొకెత్త అని చెప్పేసి ఉదయం చాలా హ్యాపీగా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉదయాన్నే వచ్చి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుంటుంటే నిజంగా చాలా సంతోషం వేసింది.
0: మరోవైపు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబాదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 2019కి ముందు శంకుస్థాపన మినహా పెద్దగా పురోగతి సాధించలేదని, విమానాశ్రయ నిర్మాణంలో కీలకమైన భూసేకరణ, పునరావాసం, అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రధాన పనులన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం విమానాశ్రయం ప్రారంభానికి సిద్దమైనప్పటికీ విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు అవసరమైన వేగవంతమైన రహదారి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. అనంతపురం మండలం చియ్యోడు గ్రామంలో నిర్వహించిన అనంత స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో భాగంగా మండల స్థాయి బాలబాలికల క్రీడా పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పులుల సంరక్షణ, వాటి సంతతిని పెంపొందించే లక్ష్యంతో ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పులుల సహజ ఆవాసాల పరిరక్షణ, వాటి సంఖ్యను పెంచడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. పర్యావరణ సమతుల్యత కొనసాగాలంటే మానవాళితో పాటు వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటున్నారు. కాకినాడ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 31న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ గోపికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు.

పాల్గొనే అభ్యర్థులు ముందుగా నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. దేశంలోనే తొలిసారిగా న్యాయమూర్తులకు నగదురహిత వైద్య సేవలు అందించే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ జోహాను నేలపాడు హైకోర్టు ప్రాంగణంలో రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయమూర్తుల సంక్షేమానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. కుంకి ఏనుగుల ద్వారా అటవీ ఏనుగుల నియంత్రణ రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ವನಿತಾ ವಾಣಿ.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ప్లాట్ఫామ్ నంబర్ 2 సి చల్నే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి యాత్రి
1: నేను ఇక్కడే ఉన్నా.
4: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
5: ఆర్బీఐ అంటోంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా విద్యారంగంలో మహిళలు డాక్టర్ జి భువనేశ్వరి లక్ష్మి గారితో పరిచయం వింటారు.
2: ఆడపిల్లల విద్య విషయంలో చూసినట్టయితే కొన్ని సర్వేల ద్వారా చూస్తే ఆడపిల్లలు స్కూల్లో నమోదవుతున్న వాళ్ల సంఖ్య బలహీన వర్గాల్లోనూ వెనుకబడిన వర్గాల్లోనూ ఎక్కువైంది అనేసి తెలుపుతోంది. ఈ విద్యారంగంలో ఉన్నటువంటి మహిళల శాతం అభివృద్ధి చెందిందా, అది ఏ దిశగా ఉంది అనే ఈ విషయాల గురించి మనం ఈరోజు డాక్టర్ భువనేశ్వర లక్ష్మి గారు వారిని కలుసుకుని ముచ్చటిద్దాం. నమస్కారం భువనేశ్వర లక్ష్మి గారు.
3: నమస్కారం అండి.
2: ఈ విద్యారంగంలో ప్రవేశిస్తున్నటువంటి ఆడపిల్లలు ఎక్కువయ్యారా?
3: ఇదివరకటి కంటే విద్యారంగంలో ఆడపిల్లలు జాయిన్ అవటం అనేది పెరిగింది.
2: అంటే స్కూళ్లలో చేరడం నమోదు చేయడం వరకే అది సంఖ్య పరిమితం అవుతుందా, అది విద్యారంగంలో ఉద్యోగినులుగా చేస్తూ అంటే ఉపాధ్యాయునులుగా కానీ ప్రిన్సిపాల్లుగా కానీ అధ్యాపకులుగా కానీ లెక్చరర్లుగా కానీ చేసే వాళ్ళ సంఖ్య ఏమైనా మార్పు ఉందా?
3: స్కూళ్లలో చేరటం, స్కూల్స్ నుంచి తర్వాత

0: హైయర్ ఎడ్యుకేషన్లో కాలేజెస్లో చేరటం అనేది కూడా జరిగింది. ఈ కాలేజెస్లో చేరినప్పుడు ప్రొఫెషనల్ కాలేజెస్లోనూ లేకపోతే అకాడమిక్ డిగ్రీస్లోనూ కూడా ఖచ్చితంగా పెరిగింది. ఆ పైన మీరు అడిగినట్లుగా ఈ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఆలోచించినప్పుడు కూడా అన్ని రంగాల్లోనూ పెరిగింది. కాకపోతే ఒక్కొక్క రంగంలో పెరగవలసినంత పెరిగిందా అనే ప్రశ్నకి సమాధానం వేరుగా వస్తోంది.
1: ఇప్పుడు అన్ని రంగాల్లో అంటే ముఖ్యంగా మనకి ఇంటర్మీడియట్ స్థాయి దాటిన తర్వాత ఎక్కువ మంది అటు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఇంజనీరింగ్కి లేకపోతే వృత్తి విద్యా కోర్సులకే మొగ్గు చూపిస్తున్నారు కదా, ప్రొఫెషనల్ కోర్సెస్లో ముఖ్యంగా.
0: అవును, అంటే అది మన రాష్ట్రానికే మీరు అన్నది పరిమితం అవ్వచ్చు. మొత్తం మీద మనం చూస్తే ఈ హైయర్ ఎడ్యుకేషన్లో చూస్తే 169 లాక్స్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయితే అందులో 70 లాక్స్ స్టూడెంట్స్ ఉమెన్ ఉన్నారు. ఈ ఉమెన్ స్టూడెంట్స్ని తీసుకున్నప్పుడు మళ్ళీ మనం డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ తీసుకుంటే ఆర్ట్స్ స్ట్రీమ్లో వచ్చేసరికి 41% ఉంటే సైన్స్ స్ట్రీమ్లో 19% ఉన్నారు. దీనిలో కూడా మనకి ఆర్ట్స్ గ్రూప్లోనే ఆడపిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే ఇది దేశం మొత్తం మీద చూసినటువంటిది. మన రాష్ట్రంలో మన ఆడపిల్లలు లేదా మగపిల్లలు అనేది మొత్తం దేశ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అంటే ఈ ఆర్ట్స్ సైన్స్ అనే దానిలో సైన్స్ స్ట్రీమ్కి ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎక్కువ మొగ్గు చూపించడం అనేది మన రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యతను ఇస్తోంది.
1: ఇప్పుడు మీరు చెప్తున్నారు సైన్స్ స్ట్రీమ్లో కూడా మన వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అని. అయితే టీచర్లుగా మనం చూస్తే చాలా స్కూళ్ళల్లో టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆడపిల్లలే ఎక్కువ కనిపిస్తున్నారు.
0: అవును,
1: ఇదివరకటి రోజుల్లో ఎక్కువ మంది అధ్యాపకులుగా ఉన్నటువంటి వాళ్ళకంటే ఈ రోజున చూసినట్టయితే ఏ స్కూల్లో చూసినా కూడా 90% మంది టీచర్స్ ఆడవాళ్ళుగానే ఉంటున్నారు. పిల్లల పర్ఫార్మెన్స్ మీద పిల్లలు వాళ్ళు చదువుతున్నటువంటి ఆ సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవడం కానీ దాంట్లో లోగడికి ఇప్పటికీ ఏమైనా సర్వేలు చేయడం జరిగిందా? దాంట్లో ఏమైనా తేడాలు కానీ పురోగతి కానీ ఏదైనా గమనించడం జరిగిందా?
0: సర్వే చేశారా లేదా అనేది అథాంటిక్గా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటూ లేదు. కాకపోతే మనం చూసినటువంటి మన అనుభవం మనం పరిశీలన ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఆడపిల్లల సంఖ్య పెరిగి ఉద్యోగులుగా మారటం అనేది బాగా కనిపిస్తూ ఉంది. గణనీయంగా మార్పు వచ్చింది అని చెప్పచ్చు. ఇంతకుముందు చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగం చేయటం అనేటటువంటి విషయంలో తేడా కనిపిస్తుండేది. చదువుకున్న ఆడపిల్లలందరూ కూడా ఉద్యోగం చేయటమా వద్దా అనేటటువంటి అభిప్రాయాల్లో చాలా తేడా ఉంటూ ఉండేది. చదువుకున్నా గ్రాడ్యుయేట్స్ అయినా కూడా ఉద్యోగం వద్దులే లేదా చేద్దామా అనే ఆలోచన ధోరణి ఉండేది. ఇప్పుడు చదువుకున్న ఆడపిల్లలందరూ ఇమ్మీడియట్గా జాబ్లోకి వెళ్ళాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది.
1: అంటే ముఖ్యంగా మనం చూస్తే అన్ని టాప్ ర్యాంకులు వస్తున్న పిల్లలు ఆడపిల్లలే కనిపిస్తున్నారు
0: అవును,
1: అన్నిట్లో, ఇంటర్మీడియట్ స్థాయి ఇవ్వండి, 10th క్లాస్ కానివ్వండి, ఇవన్నీ. ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి ఈ క్రెడిట్ సిస్టమ్ అనేది ఒకటి మీకు పరిచయం చేయడం జరిగింది కదా విద్యారంగంలో, అది ఈ ఆడపిల్లల పర్ఫార్మెన్స్ని ఎలా ప్రభావితం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతవరకు మనకు ఓన్లీ ఒక మార్కులు ఒక్కటే ఒక ప్రాతిపదికగా వాళ్ళని
0: ఉండేది.
1: నిర్ణయిస్తూ వచ్చారు కదా, అలా కాకుండా ఆటల్లోనూ తర్వాత చదువుకి సంబంధించిన ఇతర విషయాల్లోనూ అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ మీరు క్రెడిట్ విధానం అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇది
0: కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ సమగ్రమూర్తి మొత్తం అనేటటువంటి దీని కింద ఈ క్రెడిట్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. చేసినప్పుడు ఇదివరకు మనకి పరీక్షలు ఫైనల్ ఎగ్జామినేషన్స్ కామన్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని ఉంటూ ఉండేది. ఇప్పుడు ఈ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్లో అన్ని రంగాల్లోనూ కూడా దానికి అవసరమైనటువంటి సమాచారాన్ని లేకపోతే అనుభవాల్ని విద్యార్థికి కలిగించి దాని ద్వారా అతన్ని అంచనా వేయటం, దానికి ఒక గ్రేడ్ ఇవ్వటం అనేది జరగాలి అనే ఆలోచనతో అది ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మనకి ఇంతకుముందు కేవలం మెమరీ పవర్తోనే ఉండే వాళ్ళ సంఖ్యను తగ్గించడానికి ఎక్కువ అవసరపడుతుంది. కేవలం జ్ఞాపకశక్తినే పరిగణలోకి తీసుకుని ఆ విద్యార్థిని అంచనా వేసే కంటే విద్యార్థి యొక్క అభివృద్ధిని అన్ని రంగాల్లోనూ అంచనా వేసి ఇది ఒక స్థాయికి అతనికి గ్రేడ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.
1: అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఇళ్లల్లో కానీ లేకపోతే కాలేజీల్లో కానీ మగపిల్లలు ఆడపిల్లల మీద చేసే ప్రధానమైన కామెంట్ ఏంటంటే వాళ్ళు ఏం పని లేదురా, ఇంట్లో కూర్చుని అన్ని బట్టి కొడుతూ ఉంటారా అని చెప్పేసి, అందుకనే వాళ్ళు
0: అవును
1: పరీక్షలో
0: అవును
1: మార్కులు తెచ్చుకుంటారు అని.

0: వీళ్ళు మాత్రం చేసే పని అది కాదన్నట్టుగా. అయితే ఇది ఈ విద్యా విధానం ఇది ఆడపిల్లల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది?
1: ఇందులో ఆడపిల్లలు ముందుకొచ్చి అన్ని అనుభవాల్లోనూ కూడా వాళ్ళు ముందు నిరూపించుకోవటానికి అవకాశం వస్తూ ఉంటుంది. ఆటల్లో కానీ పాటల్లో కానీ ఇంకొక దానిలో కానీ ఇంతకుముందు ఉన్నటువంటి అంటే ఆడపిల్లల్లో కొంచెం ఒక రకమైనటువంటి ఇన్హిబిషన్, ఇంకొక దానిలో అన్నా కొన్ని కొన్ని పూర్వం అనుభవం లేదు కాబట్టి అనో లేకపోతే ఇంకొక రకంగానో అది ఎవరైనా వాళ్ళని ప్రత్యేకంగా చెప్తే తప్పించి వాళ్ళు అన్నటువంటి అనుభవాల్ని పెంచుకోవటానికి అది ప్రయత్నం చేయటం అనేది ఇదివరకు తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎక్కువ యాక్టివిటీస్ ఇవ్వటం వల్ల వాళ్ళు ముందుకు వస్తారు.
0: అందువల్ల మంచిదే,
1: మంచిదే,
0: తప్పనిసరిగా వీళ్ళకి కూడా వేరే వేరే రంగాల్లో కూడా వీళ్ళు కొంచెం వాళ్ళ అభినవేశం చూపించుకునే అవకాశం వస్తుంది,
1: అది జరుగుతుంది.
0: అయితేనండి, ఇప్పుడు ఈ కళాశాల స్థాయిలోను లేకపోతే యూనివర్సిటీ స్థాయిలోను ఎక్కువ మంది ఎందుకని చెప్పి లెక్కల్లో టీచర్లు ఆడవాళ్లు సరిగా చెప్పరు అనే ఒక వాదం ఉంది, ఎందువల్ల?
1: ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఆడపిల్లలు మ్యాథమెటిక్స్ అంటే ఆ రీజనింగ్ కి కావలసినటువంటి ఇది లేదు అని, మ్యాథమెటిక్స్ టీచర్స్ మంచి టీచర్స్ లేడీ టీచర్స్ ఉన్నారు. అంటే బేసిక్ గా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది అబ్బాయిలకి అనేటటువంటి ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్ లాస్ట్ 2-3 డేకేడ్స్ లో ఉండేది.
0: ఇప్పుడు కూడా ఆడపిల్లలు లెక్కలు నాకు వద్దు నాకు భయం అని అనేది వింటూ ఉంటాం మనం.
1: కానీ వాస్తవానికి చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఆడపిల్లల సంఖ్య మగపిల్లల్ని మించే కనిపిస్తోంది ఏమో అనిపిస్తోంది.
0: అంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలనేటటువంటి ఎంపీసీ కంపల్సరీ చేయడం అనేది ఒక అందుకు ఆడపిల్లలకి లెక్కల మీద బలవంతంగా అయినా చేరుతున్నారేమో.
1: ఇంజనీరింగ్ మరి మ్యాథమెటిక్స్ అంటే ఇంజనీరింగ్ కి మ్యాథమెటిక్స్ బేస్ అవుతుంది. అది మ్యాథమెటిక్స్ అనేది ఫిజికల్ సైన్స్ అనేది స్కూల్లో కంపల్సరీ సబ్జెక్ట్ గా ఉంది. తర్వాత ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు దాన్ని అన్వయించుకుని ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.
0: కానీ ఇప్పటికీ కూడా అది మనం గమనించినట్టయితే నిజానికి లెక్కల టీచర్లుగా ఉన్న ఆడవాళ్ళు తక్కువే.
1: దాని గురించి చెప్పాలి అంటే మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ గ్రూప్లో వచ్చేటప్పుడు ఇప్పుడు ఆడపిల్లల ఎడ్యుకేషన్ కాలేజెస్లో బీఈడీకి లేదా డిఎడ్ ప్రోగ్రామ్కి వచ్చేటటువంటి ఆడపిల్లల సంఖ్య మగపిల్లల కంటే చాలా ఎక్కువ ఉంటుంది. సుమారుగా 100 సీట్స్ ఉంటే 70 సీట్స్ ఆడపిల్లలకే ఉంటున్నాయి. అందులో మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ లో కూడా మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ మంది చదువుతున్నారు. అది ఈ 4-5 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగింది. ఆడపిల్లలు బీఈడీ చదివేటప్పుడు మగపిల్లల సంఖ్య తగ్గటం ఆడపిల్లల సంఖ్య పెరగటం అనేది దశాబ్దం నుంచి అని చెప్పుకోవచ్చు. అంతకుముందు సమానంగా ఉండేది. 90స్లో చూస్తే మగపిల్లలే ఎక్కువ మంది ఉండేవారు ఖచ్చితంగా. మరి ఎందుకు మార్పు వచ్చింది? ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది కేవలం ఆడపిల్లల్లో ఎక్కువ మంది చేరుతున్నారు అనేది చూస్తే బహుశా ప్రొఫెషనల్ కాలేజెస్లో మగపిల్లలు వెళ్ళిపోతూ
0: అంటే ఇప్పుడు పిల్లలు ఒక రకంగా ఆలోచిస్తే ఇప్పుడు బీఈడీ కళాశాలలో చేరేటటువంటి దానికి పెట్టే ఖర్చు ప్రొఫెషనల్ కాలేజీలో పెట్టే ఖర్చుని లెక్క జమ సాపేక్షంగా చూసుకుని కూడా మగపిల్లల్ని కొంత ఎక్కువ ఖర్చు పెట్టైనా ప్రొఫెషనల్ కాలేజీకి పంపించే తల్లిదండ్రులు ఉన్నారంటారా?
1: తప్పకుండా ఉంటారండి. అది సహజంగానే ఆడపిల్లకి మగపిల్లలకి ఇద్దరికీ కూడా వాళ్ళ చదువు మీద పెట్టే ఖర్చు అంటే మధ్య తరగతి కుటుంబాల్లో, క్రింద తరగతి కుటుంబాల్లో కూడా ఆడపిల్లకి మగపిల్లలతో సమానంగా అనేసరికి ఆలోచించారు, సమానంగా చదివిస్తారు. ఎంతవరకు అంటే ఒక డిగ్రీ వరకు లేదా ఒక ప్రొఫెషనల్ డిగ్రీ మొదటి డిగ్రీ వరకు ఆలోచిస్తారు. 2 డిగ్రీ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు మగపిల్లాడైతే ఖచ్చితంగా దానిలో ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ డెంటల్ కానీ ఏ కోర్స్ తీసుకున్నా మగపిల్లాడంటే పీజీ చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది. ఆడపిల్లకు వచ్చేసరికి పీజీ చేయించుదామా వద్దా అనే ఆలోచనలో పడటం అనేది సాధారణంగా కనిపిస్తున్నటువంటి వాస్తవం సమాజంలో.
0: అది కూడా ఒక కారణమేమో
1: అయి ఉండవచ్చు.
0: ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి మంచి మార్కులతో పాస్ అయిన ఒక అమ్మాయి ఉందనుకుంటే ఆ అమ్మాయిని 3 ఏళ్ల డిగ్రీ చదివించి ఒక ఏడాది మీద ఇంకో 6 నెలల పాటు బీఈడీ చేయిస్తే ఉద్యోగం చాలా త్వరగా వస్తుందనే ఒక భరోసా తల్లిదండ్రుల్లో ఉందే?
1: ఉందండి. అందుకనే ఆడపిల్లలు వెంటనే డిగ్రీ చదవగానే బీఈడీ చదివితే ఎటువంటి ఉద్యోగం అంటే ఏదో ఒక ఉద్యోగం కనీసం ఒక 5-6 వేలు కోర్స్ అయిపోయిన వెంటనే చేరటానికి అవకాశం ఉంది. ఆ భరోసా ఉండటమే కాదు వాస్తవం కూడా జరుగుతుంది.

0: జరుగుతోంది. ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఆ ఇంజనీర్కి 4,000 5,000 ఉద్యోగమే రావటం కష్టంగానే అనిపిస్తున్న రోజుల్లో స్కూల్స్ నంబర్ పెరగటం, బీఈడి కోర్స్ అయిపోగానే ఒక మంచి స్కూల్లో చేరితే టీచర్కి 5,000 6,000 అంటే ఈ స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ కాకపోయినా కూడా ఇవ్వటం జరుగుతోంది. కాబట్టి ఈ ఎంప్లాయ్మెంట్ వ్యూలో చూస్తే టీచర్స్కి మంచి భవిష్యత్తు ఉంది. కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి టీచర్స్, కేవలం ఏదో పరీక్ష కోసం బీఈడి కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఎఫిషియన్సీని డెవలప్ చేసుకుంటే చాలా మంచి స్కోప్ ఉంది అనేది వాస్తవం.
1: టీచింగ్ మీద అంటే అధ్యాపక వృత్తి మీద మక్కువతోటి వచ్చేటటువంటిది ఆడపిల్లల మగపిల్లల
0: అది ఖచ్చితంగా వీరు వారు అని చెప్పటానికి ఉండదు. అందులో కొంతమంది మక్కువతో ఉంటారు, ఇందులో కొంతమంది మక్కువతో ఉంటారు. కాకపోతే సహజంగా ఆడపిల్లలు ఇది మనకి ఎక్కువ సూటబుల్ అనేటటువంటి దీంతో, అంటే ఆడపిల్లకి బోధన వృత్తి అనేది ఎక్కువ సూట్ అవుతుంది అనేటటువంటి ఒక ఇది ఉంటుంది. అంటే

0: కానీ లేకపోతే వర్కింగ్ అవర్స్ కానీ లే పిల్లల్ని పెంచుకోవటంలో ఉపయోగపడటం కానీ అంటే అది దీనికి యాడ్ అవుతుంది. మక్కువతో రావటం అనేది ఉద్యోగంలో చేరితే వచ్చే ప్రయోజనాల దృష్ట్యా ఇది కూడా యాడ్ అవుతూ ఉంటుంది. మనం ఇండివిజువల్గా చెప్పాలి అంటే ఇద్దరు సమానంగానే ఉంటారని చెప్పవచ్చు.
1: అందులో ముఖ్యంగా అంటే టీచర్ వృత్తిని ఎన్నుకున్నట్టయితే అది భర్త ఎక్కడ ఉద్యోగం చేసినప్పటికీ తనిళ్ళు అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి అనువుగా ఉంటుందనే అభిప్రాయం ఆడపిల్లకి వాళ్ళ
0: బాగా
1: తల్లిదండ్రులకి
0: ఉంది,
1: బాగా ఉంది.
0: సమాజంలోనే బాగా ఎక్కువ ఉంది.
1: తను తన
0: కాబోయే
1: కోసం తన కెరీర్గా టీచరింగ్ ఎంపిక చేసుకోవడం అనే అంశం కంటే కదా,
0: అవును
1: ఏదైతేనే ముందు మంచిదే కదా. ఆడపిల్లలు ఎక్కువ మంది విద్యారంగంలో ప్రవేశించడం అనేది అభిలషణీయమైన అంశమే. కానీ నిజంగా అందులో ఉండే మీరన్నట్టు ఆ నిపుణతని పెంచుకోవడం అనేది కూడా చాలా అవసరం. ఈరోజు టీచర్లు అందరూ కూడా ముఖ్యంగా లేడీ టీచర్స్ తప్పకుండా కృషి చేసి ఏ బతకలేక బడి పంతులు అమ్మగారు అనేటటువంటి నానుడి నుంచి తప్పించాలి.
0: అది ఎప్పుడో పోయింది. బ్రతకగలిగిన వాడు బడిపంతులు అనేటటువంటి ఇది మారింది. వ్యక్తిగా తనకు వచ్చే జీతము ఇవిలో మార్పు ఎంత వస్తుంది అనేది మనం ఏం చెప్పలేము. కానీ సమాజానికి ఒక టీచర్గా తను ఉపయోగపడాలి, తన పిల్లలకి తనకి ఉపయోగపడాలి అనుకున్నప్పుడు ఓర్పుతో ఈ నేర్పు నైపుణ్యాలు అనేవి చాలా అవసరము.
1: అది మరి అంతా గుర్తుంచుకుంటారని, ముఖ్యంగా బీడి చేద్దాం అనుకునేటటువంటి ఆడపిల్లలు గుర్తుపెట్టుకోవాలి. మరి నమస్కారం.
0: నమస్కారం అండి.
2: విద్యారంగంలో మహిళలు డాక్టర్ జి భువనేశ్వరి లక్ష్మి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం.

ఇంటి పనుల్లో చిన్ని చిన్ని చిట్కాలు మనకి బోలెడంత సాయాన్ని అందిస్తాయి. ఆ చిట్కాల్లో మీకోసం కొన్ని. బఠానీలను ఉడికించేటప్పుడు చిటికెడు తినే సోడా వేస్తే త్వరగా ఉడుకుతాయి, రంగు కూడా ఆకర్షణీయంగా మారుతుంది. మనం చేసే వంటలు రుచిగా ఉండాలంటే కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడి వేస్తే మీ వంటల రుచి రెట్టింపవుతుంది. అంతేకాదు, అదనంగా బోలెడంత ఆరోగ్యం ఈ ఉసిరిక పొడి వల్ల. ఇక గుడ్డుతో వేసే ఆమ్లెట్ రుచిగా రావాలంటే కొద్దిగా కొబ్బరికూర కలపాలి. దీనివల్ల ఆమ్లెట్ కొంచెం రుచిగా మారుతుంది. దొండకాయలు త్వరగా ఉడకాలంటే కొద్దిగా వంట సోడా కలపాలి. మినపగారెలు చేసేటప్పుడు మినప్పిండిలో 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ లేకపోతే బియ్యప్పిండి గారెలు వేసే ముందుగా కలిపితే వడలు చూడటానికి తినడానికి ఎంతో బాగుంటాయి. జంతికలు మురుకులు చేసేటప్పుడు బియ్యపిండి పుట్నాల పప్పు పిండిలో 1 గరిటెడు బాగా కాచిన నెయ్యి కానీ డాల్డా కానీ వేసి పిండి కలిపితే జంతికలు కరకరలాడుతూ ఉంటాయి. ఇక సాంబార్ చేసేటప్పుడు కందిపప్పు ఉడికించే సమయంలో కాసిన మెంతులు వేయండి. ఇలా చేస్తే సాంబార్ పాడవకుండా ఉండడమే కాకుండా ఆరోగ్యం కూడా. బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండకట్టకుండా ఉండాలంటే రవ్వకు చెంచాడు నూనె కలిపి ఎసట్లో వేస్తే ఉండలు కట్టనే కట్టదు. పప్పులు త్వరగా ఉడకాలంటే పప్పును ఉడికించేటప్పుడు 1/2 చెంచా నూనె వేస్తే త్వరగా మెత్తగా ఉడికిపోతుంది. ఇక ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసే ముందు కొద్దిగా నూనె వేసి వేయిస్తే ఆ గుజ్జు ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. కొత్త బియ్యం వండేటప్పుడు అన్నం మెత్తగా కాకుండా పొడి పొడిగా రావాలంటే అన్నం వండే ముందు వంట నూనె 2-3 చుక్కలు వేసినట్లయితే అన్నం చక్కగా ఉడుకుతుంది. విన్నారు కదండి, చిట్కా ఒక్కోసారి చిన్నదే అవుతుంది కానీ దానివల్ల ప్రయోజనం పోలెడంత ఉంటుంది.

మీరింతవరకు రవీంద్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. ఈ యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812 ఈ నెంబర్కు మీ సమాధానాలు పంపించేయండి. మరి మొదలు పెట్టేద్దాం. మొదటి క్విజ్ ప్రశ్న, తెలుగు గేయ రచయిత, సాహితీవేత్త, కవి, జ్ఞానపీఠ పురస్కారం పొందిన డాక్టర్ సి నారాయణరెడ్డి గారి జన్మదినం ఈరోజు. మరి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు వీరికి ఏ కావ్యానికి లభించింది? తెలుగు గేయ రచయిత, సాహితీవేత్త, కవి డాక్టర్ సి నారాయణరెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు ఏ కావ్యానికి లభించింది వీరికి? మరి ఇది ప్రశ్న, మీ సమాధానాలు పంపించేయండి. 0866

యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, తెలుగు గేయ రచయిత, సాహితీవేత్త, కవి, జ్ఞానపీఠ పురస్కారం పొందిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జన్మదినం ఈరోజు. అయితే వీరికి ఏ కావ్యానికి ఈ ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు లభించింది? ఇది ప్రశ్న. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి, వీరి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా వీరు పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపారు. ఆ తర్వాత అశోక్ రమ్య, దినకర్ దేవాన్షు, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత అమ్మనగుట్టి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి భట్టిప్రోలు సత్యనారాయణ రైట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రైట్ ఆన్సర్ పంపారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, తిప్పత్తి నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్ పంపారు. నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా

నుంచి రైట్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. ఆ తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్వలి ఫాతిమ రైట్ ఆన్సర్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేషు వీరు కూడా రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజ్గట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, రవీంద్రరెడ్డి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, మస్తాన్ భాషా కార్పెంటర్ బుచిరెడ్డి పాలెం నుంచి, ఇంకా గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, బండారి శంకరయ్య వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. కేవీ భూమిక మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. ఇంకా తెనాలి నుంచి మహేంద్ర రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వీరంతా కూడా రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా రామ్మోహన్ రావు, సత్యవతి, గీతికా, అభిరామ్, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ అండి. అలాగే డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపారు రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ పంపారు. అనగసాని శ్రీనివాసులు నందింపల్లె ఆళ్లగడ్డ నుంచి పంపారు వీరు రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ అండి. సురేంద్రనాథ్ ఒడిశా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత గుండుగొలను నుంచి కొనకల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ రైట్ ఆన్సర్ అండి. కాసుల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుళ్ళ నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి అంట వీరు రైట్ ఆన్సర్ అండి. ఖమ్మం నుంచి రాధ రైట్ ఆన్సర్ పంపించారు. సమీనా నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా ధనుంజయ, ఇస్మాయిల్, జాకీర్ భాయ్, తబలా, మస్తాన్ భాయ్, నరేంద్రరెడ్డి వీరు అనుకుంటున్నారట మీరు పంపిన ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా పంపించారు ఆన్సర్ పంపించలేదండి మీరు. ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించలేదు, యాప్లో ప్రసారం అవ్వటం లేదు. ఇప్పుడు వస్తుందండి ప్రోగ్రామ్ 3-4.

మాత్రం మనకి డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ప్రోగ్రామ్ వచ్చింది ఇప్పటి వరకు కూడా ట్రాన్స్మిషను. అయితే ఇప్పుడు 4 o'clock నుంచి మీకు రేడియోలో ప్రసారం అవుతుందండి ప్రోగ్రాము. మీరు ఈ ప్రశ్నకు సమాధానం పంపించలేదు. ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ వీరు అడిగారు, సమాధానం అయితే పంపించలేదండి. ఇంకా దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత కేశవరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ అండి. ప్రశ్న అడిగామండి, ప్రశ్న 3 సార్లు అడిగామండి. ప్రశ్న ఏంటంటే తెలుగు గేయ రచయిత డాక్టర్ సి నారాయణరెడ్డి గారికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు ఏ కావ్యానికి లభించింది? వీరు రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఇంకా కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత ఇస్మాయిల్ బాయ్, జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, కాదర్ భాషాబాయ్, మంగళంపూరి ప్రకాష్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు నుంచి వీరంతా రైట్ ఆన్సర్. ఇంకా శివకుమార్ ముదిరాజ్, వీసీ కాలనీ, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి రైట్ ఆన్సర్ పంపించారు. పార్థసారథి భరత్నగర్, సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా రేవతి రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. ఇంకొక్కరు పంపించారు, దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మరి దీనికి సరైన సమాధానం ఏంటంటే వీరికి డాక్టర్ సి నారాయణరెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు విశ్వంభర అనే కావ్యానికి లభించిందండి వీరికి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. తర్వాత క్విజ్ ప్రశ్న, భారత తత్వవేత్త, రచయిత, సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వీరు మరణించిన రోజు ఈరోజు. అయితే వీరు ఏ ప్రాంతానికి చెందినవారు? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఏ ప్రాంతానికి చెందినవారు? మీ సమాధానాలు పంపించేయండి 0866248882. ఈలోగా ఒక సినీ గీతం విందాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, భారత తత్వవేత్త, రచయిత, సంఘ సంస్కర్త అయిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వీరు మరణించిన రోజు ఈరోజు. అయితే వీరు ఏ ప్రాంతానికి చెందినవారు అనేది ప్రశ్న. మరి సమాధానాలు పంపించేశారు. ముందుగా అయితే ఇంకా వీరు వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత నెల్లూరు నుంచి శేషాద్రి పంపించారు, రైట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు, రైట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. మహేంద్ర తెనాల్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి భట్టిప్రోలు సత్యనారాయణ రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీచేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, రైట్ ఆన్సర్ అండి. ఇంకా రాధ ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. బి శివకుమార్ ముదిరాజు విసి కాలనీ నంద్యాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత అనంతపురం నుంచి అనురాధ వీరు కూడా రైట్ ఆన్సర్. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్ పంపారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలి, ఫాతిమా రైట్ ఆన్సర్ పంపారండి. ఇమ్మడిశెట్టి రాఘవ, అర్జునరావు, సతీ అనసూయ, బాపట్ల నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. రవీంద్ర

సర్వేపల్లి నుంచి. వీరు కూడా రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. వీరు కూడా రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం నుంచి రైట్ ఆన్సర్ అండి. ధవళ లక్ష్మి నరసింహారావు సంధ్యా నర్సాపురం పశ్చిమ గోదావరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సాయి దర్శన్ శేష సాయి రోహన్ వీరు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. కాసుల పద్మ గుంటూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ రైట్ ఆన్సర్ అండి. ఇంకా లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. సమీనా నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు రైట్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ అండి. కేవి భూమిక మార్కాపురం నుంచి ఇది మీరు పంపించింది ప్రశ్న, వీరు ఏ ప్రాంతానికి చెందినవారు అనండి ప్రశ్న. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపారు. ఉండుగోల నుంచి మద్దుల శ్రీనివాస్ బాబు సత్యనారాయణ రామోజీ రమేష్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రుత్విక్ వీరంతా కూడా రైట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి నల్గొండ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత డాక్టర్ కేవి రావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి నరేంద్రరెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ భాష బుచ్చిరెడ్డి పాలెం నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. గంగులూరి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి వీరు రైట్ ఆన్సర్. సురేంద్రనాథ్ ఒడిశా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజువోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. రఘువీర్ సింగ్ సుగుణాభాయి రాధామున్న ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం శ్రీనివాసరావు సూర్యతేజ గీతిక అభిరామ్ ధవళేశ్వరం రాజమహేంద్రవరం నుంచి రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి. శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని రైట్ ఆన్సర్ పంపారు. నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి.

అనగసాని శ్రీనివాసులు, నందింపల్లి ఆళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండి. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనుమడుగు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి వీరు పంపించారు రైట్ ఆన్సర్ అండి. దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. పూజారి ధనుంజయ, అనంతపురం జిల్లా, సిండికేట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్ రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్ పంపారు. అంజన్ దేశ్రెడ్డిపల్లి నుంచి, ఇంకా బెంగళూరు నుంచి నవీన్, వీరు రైట్ ఆన్సర్. వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి రైట్ ఆన్సర్. ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషా బాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. డాక్టర్ సుమన్ పుట్టపర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. మరి సరి అయిన సమాధానం ఏంటో చూసేద్దాం. భారత తత్వవేత్త, రచయిత, సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వీరు ఏ ప్రాంతానికి చెందినవారు అనేది ప్రశ్న. దీనికి సరి అయిన సమాధానం పశ్చిమ బెంగాల్ అండి. మరి సరి అయిన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. అలాగే క్విజ్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మరి ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.
1: శ్రీ గురుభ్యో నమః.
2: శుభాశీహి. సమస్త సన్మంగళాయని భవంతు. ఈనాటి సంస్కృత పాఠంలో మనం మృచ్ఛకటిక నాటకంలో 3వ అంకంలో శారదత్తుడు విదూషకునితో ఒక సంగీత సభ

0: వెళ్ళి బాగా రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటువంటి వర్ణన కథాభాగం జరుగుతున్నది. ఆ సమయంలో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన, దాని గురించినటువంటి వాటిని మనం రెండు శ్లోకాలు చెప్పుకుందాం.
1: అలాగే గురువర్య.
0: అలం చతుశ్శాలమిమం ప్రవేశ్య
1: అలం చతుశ్శాలమిమం ప్రవేశ్య
0: ప్రకాశనారీధృత ఏష యస్మాత్
1: ప్రకాశనారీధృత ఏష యస్మాత్
0: తస్మాత్ స్వయం ధారయ
1: తస్మాత్ స్వయం ధారయ
0: విప్ర
1: విప్ర
0: తావత్
1: తావత్
0: యావత్
1: యావత్
0: న తస్యాః
1: న తస్యాః
0: ఖలు భోః సమర్ప్యతే
1: ఖలు భోః సమర్ప్యతే.
0: దీనికి పదవిభాగం.
1: అలాగే గురువర్య.
0: అలం
1: అలం
0: చతుశ్శాలం
1: చతుశ్శాలం
0: ఇమం
1: ఇమం
0: ప్రవేశ్య
1: ప్రవేశ్య
0: ప్రకాశనారీధృతః
1: ప్రకాశనారీధృతః
0: ఏషః
1: ఏషః
0: యస్మాత్
1: యస్మాత్
0: తస్మాత్
1: తస్మాత్
0: స్వయం
1: స్వయం
0: ధారయ
1: ధారయ
0: విప్ర
1: విప్ర
0: తావత్
1: తావత్
0: యావత్
1: యావత్
0: న
1: న
0: తస్యాః
1: తస్యాః
0: ఖలు
1: ఖలు
0: భోః
1: భోః
0: సమర్ప్యతే
1: సమర్ప్యతే.
0: ఇది పదవిభాగం.
1: అలాగే గురువర్య.
0: ఈ పదాలన్నింటినీ అన్వయం ఒక క్రమంలో పెట్టుకుంటే మనకు దాంట్లో ఉండేటువంటి అర్థం తెలుస్తూ ఉంటుంది. శారదత్తుడు విదూషకుడు వీళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వారికి అక్కడ ఒక బంగారు పాత్రలో ఆభరణాలు ఇవన్నీ పెట్టున్నటువంటి ఒక కలశం వాళ్ళకి కనపడింది. ఆ కనపడింది అంతకు ముందు జరిగినటువంటి కథాభాగం. వసంత సేన అనగా కథానాయిక ప్రతినాయకుడైనటువంటి వాడు ఆమెను వెంటాడటం వలన ఆమె భయపడి వచ్చి వీళ్ళింట్లో దాక్కున్నది. అక్కడ వాళ్ళింట్లో ఆశ్రయం ఈమె పొంది వచ్చేటప్పుడు చారుదత్తుల మీద ఉండే ఇష్టం చేత కొన్ని నగలను ఒక పాత్రలో పెట్టి అక్కడ వదిలేసి వచ్చింది. అంటే వాటి కోసం మళ్ళీ వెళ్ళచ్చు, ఇంకొకసారి చారుదత్తుని చూడవచ్చు అనే ఉద్దేశంతో మా ఇంట్లో మొన్న నగలు మర్చిపోయాను మీ ఇంట్లో అనే వంకతో రావటం కోసం అనే దాంతో ఆమె ఇవన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళింది అని వీళ్ళకి అర్థమైంది. వచ్చి చూస్తే ఇది కనపడింది కాబట్టి వెంటనే ఏమంటున్నాడంటే వీటిని ఇంట్లోకి తీసుకెళ్లొద్దు అంటున్నాడు. అలం చతుశ్శాలం ఇమం ప్రవేశ్య.
1: అలం చతుశ్శాలం ఇమం ప్రవేశ్య
0: అనగా ఇమం ఆభరణముల పాత్రను
1: ఆభరణముల పాత్రను
0: చతుశ్శాలం ప్రవేశ్య
1: చతుశ్శాలం ప్రవేశ్య.
0: చతుశ్శాలం అంటే ఇంటి లోపలి భాగం,
1: ఇంటి లోపల
0: ఇంటి లోపల మధ్య భాగాన్ని చతుశ్శాలం అంటారు. అలం
1: అలం
0: అంటే వద్దు అని అర్థం అనమాట.
1: వద్దు
0: వద్దు అన్నాడు.
1: యస్మాత్
0: ఎందువలనంటే ప్రకాశనారీధృతః
1: ప్రకాశనారీధృతః
0: ఈ ఆభరణములు ఇవన్నీ కూడా ఎవరి చేత ధరించబడ్డాయి అంటే ఒక ప్రకాశనారి చేత ధరించబడ్డాయి.
1: ప్రకాశనారి
0: ప్రకాశనారి అనగా నారి అంటే స్త్రీ. ఈ ప్రకాశనారి అంటే ఈమె అందరికీ తెలిసే అందరికీ కనపడే స్త్రీ.
1: అందరికీ కనపడే స్త్రీ
0: అంటే గృహిణి అంటే గృహంలోనే ఉండేటువంటి స్త్రీ. ఈమె అలాంటిది కాదు అనగా వసంతసేన వేశ్య. అందువలన ఆమె ధరించినటువంటి నగలు ఇంట్లోకి తీసుకెళ్లొద్దు అని చారుదత్తుడు చెబుతున్నాడు. అదే ఒక నియమం ఆచారం అనమాట. తస్మాత్
1: తస్మాత్
0: అందువలన
1: అందువలన
0: యావత్
1: యావత్
0: ఎప్పటి వరకు మరి తీసుకెళ్లకుండా ఎప్పటి వరకు ఏం చేయాలయ్యా, వీటిని కాపాడాలి కదా, బంగారం విలువైంది మరి దీన్ని రక్షించాలి కదా కాపాడాలి కదా అంటే దానికి కూడా ఒక నియమం చెబుతున్నాడు. ఇది ఆమెకు చేరిచ్చే వరకు వీటి బాధ్యత నీదే అని తన స్నేహితుడు విదూషకుడికి చెబుతున్నాడు అనమాట. విప్ర
1: విప్రా
0: అంటే ఓ బ్రాహ్మణోత్తమ
1: ఓ బ్రాహ్మణోత్తమ
0: యావత్

0: యావత్
1: ఎప్పటి వరకు
0: ఎప్పటి వరకు
1: తస్యాహ
0: తస్యాహ
1: ఆమెకు
0: ఆమెకు
1: వసంతసేనకు న సమర్ప్యతే
0: న సమర్ప్యతే
1: సమర్పింపబడవు
0: సమర్పింపబడవు
1: అనగా ఆమెకు అందజేయబడదు తావత్
0: తావత్
1: అప్పటి వరకు
0: అప్పటి వరకు
1: దీనిని ధారయ
0: ధారయ
1: నీ దగ్గరే ఉంచు
0: నీ దగ్గరే ఉంచు
1: అని చారుదత్తుడు విదూషకునికి చెబుతున్నాడు. అతను ఎట్లా తీసుకోవచ్చు అంటే అతను విప్ర అనే సంబోధన చేశాడు. అది ఒక వేశ్య ధరించింది కాబట్టి మన ఇంట్లోకి రాకూడదు అనే విషయాన్ని చారుదత్తుడు చెప్పాడు. చెప్పి నువ్వు బ్రాహ్మణోత్తముడివి, నువ్వు నీ దగ్గర ఎట్టిపెట్టు, మళ్ళీ ఆవిడకి అందజేసే వరకు బాధ్యత నీది అని చెప్పినటువంటి విషయం ఆనాటి వాళ్ళ యొక్క నియమ నిష్టలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయములు, అట్లాగే కథానాయకుని యొక్క అతని వ్యవహార శైలి ఇవన్నీ కూడా ఇందులో తెలుస్తాయి. అలాగే అంత రాత్రి వేళ వీరు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన సమయంలో ఇంట్లో అందరూ పడుకున్నారు. మనం వెళితే వాళ్ళని నిద్ర లేపితే వాళ్ళకి నిద్రాభంగం అవుతుంది. అది మనం చేయకూడదు. ఎందుకంటే నేను ఇంటి యజమానిని కాబట్టి మీరు ఎప్పుడొచ్చినా నిద్ర లేవాలి అనకూడదు అనేటువంటి ఎంతో గొప్ప సందేశం అనేది ఈ శ్లోకంలో వస్తుంది. విను.
0: అలాగే గురువర్య.
1: ఇయం హి నిద్రా నయనావలంబిని లలాట దేశాత్ ఉపసర్పతీవ మాం అదృశ్య రూప చపలా జరేవయా మనుష్యసత్వం పరిభూయ వర్తతే. వీళ్ళకి బాగా నిద్ర వచ్చేసింది, ఎందుకంటే అర్ధరాత్రి దాటిపోయింది. అప్పటిదాకా సంగీత కచేరీ విని వచ్చారు. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. నాకు నిద్ర బాగా వచ్చేస్తోంది అని చారుదత్తుడు అంటున్నాడు విదూషకుడితో. అది సన్నివేశం. ఇది చెప్పేది ఎవరంటే చారుదత్తుడు. నిద్ర వర్ణన అన్నమాట ఇది. నిద్ర వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎట్లా బయలుదేరుతుంది అది చక్కగా ఇందులో చెబుతున్నాడు. ఇయం హి నిద్ర.
0: ఇయం హి నిద్ర
1: అనగా ఈ నిద్ర.
0: ఈ నిద్ర
1: నయన అవలంబిని.
0: నయన అవలంబిని.
1: నిద్ర ఎక్కడికి వస్తుంది అంటే కళ్ళ మీదకి వస్తుంది. కాబట్టి నయనములను చేరుకున్నది అనమాట.
0: నయనములను చేరుకున్నది
1: అంటే కనులను చేరుకున్నది.
0: కనులను చేరు.
1: నయనావలంబిని అంటే నిద్రకు నిలవ ఉండే చోటు, నిద్రకు వచ్చే చోటు ఎక్కడంటే కన్ను. ఇయం హి నిద్ర నయనావలంబిని. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే లలాట దేశాత్.
0: లలాట దేశాత్
1: కంటికి పైన ఉండేటువంటిది నుదురు. ఆ నుదురు నుంచి నెమ్మదిగా కిందికి కళ్ళలోకి జారుతుంది అనమాట. అట్లా వర్ణిస్తున్నారు ఆయన. లలాట దేశాత్ అంటే నుదురు నుండి.
0: నుదురు నుండి
1: ఉపసర్పతీవా.
0: ఉపసర్పతీవా
1: చేరుకున్నదా, అది సమీపిస్తున్న దాని వలే, వస్తున్న దాని వలే,
0: సమీపిస్తున్న దాని వలే
1: మాం
0: మాం
1: నన్ను
0: నన్ను
1: చేరుకుంటున్నది. ఉపసర్పతి చేరుకుంటున్నది
0: చేరుకుంటున్నది.
1: ఇంకా ఎలా ఉంది అంటే నిద్ర యొక్క లక్షణం ఏమిటంటే దానికి పోలిక దేంతో చెప్పచ్చు అంటే ముసలితనంతో చెప్పచ్చు. ముసలితనం ఎక్కడుంది, ఎట్లా వస్తుంది అంటే అది ఎక్కడ వస్తుందో వచ్చేస్తుంది. ఉన్నట్టుండి నల్ల జుట్టు తెల్లబడుతుంది, ఇంకా ఒళ్ళు ముడతలు వస్తాయి, ఇంకా కళ్ళు కనపడి ఇటువంటి వస్తాయి. కానీ ఇవన్నీ ఎక్కడుంటాయి? ముసలితనం అనేది ఏదైనా ఒక వస్తువా, ఒక పదార్థమా, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, అట్లాంటిదే నిద్ర కూడా అని ఆ పోలిక చెప్తున్నాడు ఉపమాలంకారం ఇందులో. ఇది అదృశ్య రూప.
0: అదృశ్య రూప
1: ముసలితనం కనపడదు, అదృశ్య రూపములో ఉండునది.
0: అదృశ్య రూపములో ఉండునది.
1: చపల.
0: చపల
1: ముసలితనం యొక్క లక్షణం ఏంటంటే చాపల్యం.
0: చాపల్యం
1: అంటే చంచలత్వం. అనగా ఇది వరకు నల్లగా ఉండే వెంట్రుకలు ఇప్పుడు తెల్లబడుట అంటే చపలత్వం అనమాట, చాంచల్యం.
0: చపలత్వం.
1: అలాగే ఇది వరకు చక్కగా ఉండే చర్మం ముడతలు పడుట, ఇవన్నీ కూడా దానిలో వచ్చే పరిణామాలు, మార్పులు. ఆ లక్షణమే జర. కాబట్టి అది చపల, చాంచల్యము కలిగినది.
0: చాంచల్యము కలిగినది
1: అయిన జరా ఇవ.
0: జరా ఇవ
1: ముసలితనము వలే.
0: ముసలితనము వలే
1: అది యా జర అనమాట. ఏ జర అయితే ఉన్నదో సా దాని వలే నన్ను నిద్ర

0: ఆక్రమిస్తున్నది. నిద్రకి రూపం లేదు, మొసలితనానికి రూపం
1: రూపం
0: లేదు.
1: లేదు.
0: మొసలితనానికి రూపం అంటే జుట్టు తెల్లబడితే మొసల అని అనటానికి మనం అదొక ఉదాహరణ తప్ప అది మొసలితనం కాదు. కాని వాళ్ళు కూడా తెల్లబడచ్చు. కాబట్టి వృద్ధాప్యమునకు జరకు రూపం లేదు, అదృశ్య రూప. తథైవ నిద్ర అపి అదృశ్య రూప. నిద్ర కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అంటే కళ్ళలోకి వస్తుంది అన్నాం. వస్తుంది అనే మాట వాడామంటే అదేదో ఒక వస్తువు అయి ఉండాలి కదా, కానీ దాన్ని మనం చూడలేం. అలాగే అది ఎక్కడి నుంచి వస్తుందంటే నుదుటి మీద నుంచి కళ్ళలోకి జారుతుంది అని ఒక ఊహ ఒక వర్ణన చేసుకున్నారన్నమాట. మనుష్యసత్వం మనుష్యుని యొక్క సహజత్వాన్ని
1: మనుష్యసత్వం మనుష్యుని యొక్క సహజ గుణాన్ని
0: పరిభూయ
1: తిరస్కరించి
0: వర్తతే
1: వ్యవహరించుచున్నది.
0: వృద్ధాప్యం అనేది ముసలితనం అనేటువంటిది అప్పటి వరకు మనిషిలో ఉన్నటువంటి శక్తిని తిరస్కరించి వర్ధిల్లుతోంది, వృద్ధి పొందుతోంది. అదేవిధంగా నిద్ర కూడా ఈ సమయంలో నా కళ్ళల్లోకి వచ్చేసింది అని శారదత్తుడు నిద్రా వర్ణన చేస్తూ ఇందులో అనేక మంచి విషయాలంటే వార్ధక్యము ఇవన్నీ కూడా కనపడకుండా ఎట్లా మీదకు వచ్చేస్తాయి అనేదాన్ని, నిద్ర యొక్క లక్షణం ఏమిటనే దాన్ని ఇందులో వర్ణించాడు. ఇది ఈ శ్లోకంలో ఉండేటువంటి విశేషము తాత్పర్యము. స్వస్తి.
1: ధన్యవాదములు గురువర్య.
2: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మీరింతవరకు మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.

0: స్వాతంత్ర్య సమరంలో పోరాట పటిమను చూపించిన నారీమణుల జీవిత విశేషాలు నేటి యువతరాన్ని ఉత్తేజితులను చేస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని భరతమాత దాస్య విముక్తి కోసం తమ శక్తిని, యుక్తిని, యావదాస్తిని ధారపోసిన మహిళామణుల నిస్వార్థ పరత, తెగువ, సాహసం నేటి నారీలోకానికి స్ఫూర్తిదాయకం అవుతుంది.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీమతి మట్ట పద్మ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా అభయ్ జోధ్పుర్కర్, శ్రేయ ఘోషల్ పడిన కంచే చిత్రం నుంచి ఈ పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

అర్ధశతాబ్దం చిత్రం నుంచి పాటు విన్నారు. ఇప్పుడు సూరజ్ సంతోష్ రెనీనా పాడిన శ్రీమంతుడు చిత్రం నుంచి పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కార్తిక్ పాడిన పవర్ చిత్రం నుంచి ఈ పాట.

0: నేటి యువతకు కొడాలి కమలమ్మ గారి జీవితం ఒక దిక్సూచి. విద్యను అభ్యసించాలి, మానవత్వాన్ని పెంపొందించాలి, కులమత భేదాలకు అతీతంగా అందరినీ గౌరవించాలి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. అదే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి. చరిత్రలో కొందరి పేర్లు శిలా ఫలకాలపై చెక్కబడతాయి, మరికొందరి పేర్లు ప్రజల హృదయాల్లో చెక్కబడతాయి. కొడాలి కమలమ్మ గారు రెండో కోవకు చెందిన మహనీయురాలు.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట సిద్ శ్రీరామ్ పాడిన ఓరి దేవుడా చిత్రం నుంచి.

యువ శ్రోతులకు నమస్కారం. ప్రపంచ పిల్లల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 29న జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవాన్ని 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జరిగిన టైగర్ సమ్మిట్ సమావేశంలో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య వేగంగా తగ్గిపోవడంతో వాటి సంరక్షణపై అవగాహన కల్పించడం, అడవులను రక్షించడం, అక్రమ వేటను అరికట్టడం వంటి ప్రధాన లక్ష్యాలతో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. పులి అడవిలో అత్యున్నత మాంసాహార జంతువు. ఇది అడవిలోని ఇతర జంతువుల సంఖ్యను సమతుల్యం చేస్తుంది. పులులు ఆరోగ్యకరమైన అడవులకు సూచిక. పులులు ఉన్న అడవులు జీవ వైవిధ్యంతో నిండి ఉంటాయి. అడవులు రక్షించబడితే నీటి వనరులు, వాతావరణ సమతుల్యత, అనేక జీవజాతులు కూడా రక్షించబడతాయి. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక అడవి పులులను కలిగి ఉంది. పులుల సంరక్షణ కోసం 1973లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా అనేక టైగర్ రిజర్వులు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి నిర్వహణలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కీలక పాత్ర పోషిస్తోంది. మన భారతదేశంలో ప్రస్తుతం 58 టైగర్ రిజర్వులు ఉన్నాయి. వీటిని పులుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, అడవుల రక్షణ కోసం ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఇది భారతదేశంలో మొట్టమొదటి జాతీయ

ఉద్యానవనం. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైన తొలి రిజర్వర్ రాజస్థాన్లోని రాంతంబోర్ నేషనల్ పార్క్. పులులను సహజ వాతావరణంలో చూడడానికి ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశం ఇది. కర్ణాటకలోని బండీపూర్ నేషనల్ పార్క్ నీలగిరి బయోస్పియర్లో భాగం. ఇందులో అనేక సంఖ్యలో పులులు ఏనుగులు ఉన్నాయి. కర్ణాటకలోని నగర్హోల్ నేషనల్ పార్క్. ఈ దట్టమైన అడవులు సమృద్ధిగా వన్యప్రాణులు పులులు ఆవాసం. అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్. ఇది ఒక కొమ్ము ఖడ్గమృగానికి ప్రసిద్ధి. పులుల సాంద్రత కూడా అధికంగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బాన్స్ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు. రాయల్ బెంగాల్ పులులకు ప్రసిద్ధి. మధ్యప్రదేశ్లోని కన్నా టైగర్ రిజర్వ్. ఇది ది జంగల్ బుక్ స్ఫూర్తినిచ్చిన అడవిగా ప్రసిద్ధి. మధ్యప్రదేశ్ మహారాష్ట్రలోని పెంచ్ నేషనల్ పార్క్. ఇది కూడా ది జంగల్ బుక్ కథకు మరో ప్రేరణగా భావిస్తారు. మధ్యప్రదేశ్లోని బంధవ్ఘర్ నేషనల్ పార్క్ అధిక పులుల సాంద్రత కలిగిన ప్రముఖ రిజర్వ్గా ప్రసిద్ధి. మహారాష్ట్రలోని తడోబా అందరి టైగర్ రిజర్వ్. ఇది పులుల వీక్షణకు అత్యంత ప్రసిద్ధ ప్రదేశం. కేరళలోని పెరియార్ నేషనల్ పార్క్ పులులతో పాటు ఏనుగులకు కూడా ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వులలో ఒకటి. నలమల అడవులలో విస్తరించి ఉంది. ఇక్కడ పులులతో పాటు చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, జింకలు వంటి అనేక వన్యప్రాణులు నివసిస్తున్నాయి. పులుల జీవన విధానం తెలుసుకునే ముందు ఒక చక్కని పాట విందాం. టెంపర్ చిత్రానికి రంజిత్ లిప్సికా పాడిన పాటను విందాం.

పాట విన్నాం కదా. పులులు వేల సంవత్సరాలుగా భూమిపై జీవిస్తున్న అత్యంత శక్తివంతమైన అడవి జంతువులలో ఒకటి. ఆసియా ఖండంలోని అనేక దేశాలలో పులులు నివసించేవి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా 100,000కు పైగా పులులు ఉండేవని అంచనా. అయితే అడవుల నాశనం, అక్రమ వేట, నివాస ప్రాంతాల తగ్గుదల కారణంగా వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పులులు సాధారణంగా ఒంటరిగా జీవించే జంతువులు, ఎక్కువగా రాత్రి సమయంలో వేటాడతాయి. జింకలు, అడవి పందులు, గేదెలు వంటి జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. పులులు అద్భుతమైన ఈతగాళ్ళు. నీటిలో ఎక్కువసేపు గడపగలవు. ఒకే దూకుడులో అనేక మీటర్ల దూరం దూకగలవు. వాటి చారల నమూనాను ప్రతి పులికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది మనిషి వేలిముద్రల మాదిరిగా ప్రత్యేక గుర్తింపుని ఇస్తుంది. ప్రపంచంలో పులులకు అనేక ఉపజాతులు ఉన్నాయి. వాటిలో బెంగాల్ టైగర్ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. సిబేరియన్ టైగర్ అత్యంత పెద్ద పులి ఇది. సుమత్రన్ టైగర్ ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో మాత్రమే కనిపిస్తుంది. ఇండోచైనీస్ టైగర్, మలయాన్ టైగర్. దురదృష్టవశాత్తు జవాన్ పులి, బాలీ పులి, కాస్పియన్ పులి వంటి కొన్ని ఉపజాతులు పూర్తిగా అంతరించిపోయాయి. ఇకపోతే పులి గర్జన సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపించవచ్చు. పులులు గంటకు సుమారు 50 నుండి 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ఒక వయోజన పులి బరువు సుమారు 100 నుండి 300 కిలోగ్రాముల వరకు ఉండవచ్చు. పులులు అద్భుతమైన చూపు, వినికిడి శక్తి కలిగి ఉంటాయి. మన తర్వాతి అంశం ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి హిందూ పంచాంగంలో ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణిమ తిథి. ఈ పవిత్ర దినాన్నే గురు పౌర్ణమి లేదా వ్యాస పూజ అని కూడా పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఇవ్వబడింది. గురువు జ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానాంధకారాన్ని తొలగించి సత్య మార్గంలో నడిపించే వ్యక్తి. అందుకే ఈరోజు గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు. అసలు ఆషాఢ పౌర్ణిమ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి రోజును ఆషాఢ పౌర్ణిమ అంటారు. ఈ రోజు ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, పూజలు, దాన ధర్మాలు చేయడానికి అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ రోజున అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గురు పౌర్ణమి అంటే గు అంటే అంధకారం, రు అంటే దానిని తొలగించేవాడు అని అర్థం. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. గురు పౌర్ణిమ రోజున విద్యాబోధ చేసిన గురువులను, తల్లిదండ్రులను, ఆధ్యాత్మిక గురువులను గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. భారతీయ సాంప్రదాయంలో గురువును దేవునితో సమానంగా భావిస్తారు. వ్యాస పూజ అంటే ఏంటో తెలుసుకుందాం. గురు పౌర్ణిమ రోజున మహర్షి వేద వ్యాస జన్మదినంగా భావించి ఆయనను స్మరిస్తూ వ్యాస పూజ నిర్వహిస్తారు. వ్యాస మహర్షి మహాభారతం రచించారు. 18 పురాణాలను సంకలనం చేసిన మహర్షిగా ప్రసిద్ధి చెందారు. 4

భేదాలను విభజించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అందుకే ఆయనను ఆదిగురువుగా భావిస్తారు. వ్యాస మహర్షిని వేదవ్యాసుడు, కృష్ణ ద్వైపాయనుడు అని కూడా పిలుస్తారు. గురు పౌర్ణిమ అంటే గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే రోజు, విద్య, విజ్ఞానం, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం గుర్తు చేసే రోజు. మంచి గురువు జీవితాన్ని మార్చగలడని తెలియజేస్తుంది. గురు శిష్య సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. వినయం, క్రమశిక్షణ, సంస్కారం వంటి విలువలను పెంపొందిస్తుంది. శ్రీ శిరిడి సాయి మహత్యం చిత్రానికి కేజీఎస్ దాస్ పాడిన పాటను విందాం.

పాట విన్నాం కదా. గురు పౌర్ణమిలో బౌద్ధ సాంప్రదాయం ప్రకారం గురించి తెలుసుకుందాం. బౌద్ధ సాంప్రదాయం ప్రకారం ఈ రోజున అంటే గురు పౌర్ణమి రోజున గౌతమ్ బుద్ధ తన మొదటి ధర్మబోధనను ఉత్తరప్రదేశ్లోని సర్నాథ్లో తన 5 శిష్యులకు అందించినట్లు విశ్వసిస్తారు. దీనిని ధర్మచక్ర ప్రవర్తన అని పిలుస్తారు. అందువల్ల బౌద్ధులకు కూడా ఈరోజు అత్యంత పవిత్రమైనది. గురు పౌర్ణమి రోజున గురు శిష్య సాంప్రదాయం గురించి తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో గురు శిష్య సాంప్రదాయానికి 1000 చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలో విద్యార్థులు గురుకులాలలో నివసిస్తూ విద్యను అభ్యసించేవారు. మన పురాణాల ప్రకారం ప్రసిద్ధ గురు శిష్యుల గురించి తెలుసుకుందాం. వేదవ్యాస శ్రీ సుఖ మహర్షి. వ్యాస మహర్షి తన కుమారుడైన సుఖదేవునికి వేదాలు భాగవత ధర్మాన్ని బోధించారు. ద్రోణాచార్య అర్జున. అర్జునుడిని గొప్ప ధనుర్ధార్థిగా తీర్చిదిద్దిన మహాగురువు ద్రోణాచార్యుడు. పరశురామ భీష్మ కర్ణ. పరశురాముడు భీష్మునికి యుద్ధ విద్యలను బోధించాడు. అలాగే కర్ణుడు పరశురాముని వద్ద అస్త్ర విద్యలను అభ్యసించారు. వశిష్ఠ మహర్షి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రాజకుమారులకు వశిష్ఠ మహర్షి విద్య ధర్మం రాజనీతి బోధించారు. అలాగే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దివ్యాస్త్రాలు యజ్ఞరక్షక విధులను నేర్పారు. గురుకులాలలో కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాకుండా ధర్మం, నీతి, క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, ప్రకృతి పరిరక్షణ వంటి విలువలను కూడా నేర్చుకునేవారు. ఈ గొప్ప సాంప్రదాయాన్ని గుర్తు చేసే పండుగే గురు పౌర్ణమి. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం గురువులు అనేక రకాలుగా ఉంటారు. వారు మాతృగురువు, తల్లి మొదటి గురువుగా భావిస్తారు. పితృగురువు, తండ్రి జీవన విలువలు నేర్పే గురువుగా భావిస్తారు. ఆచార్యుడు, విద్య బోధించే గురువు. ఆధ్యాత్మిక గురువు, ఆత్మజ్ఞానాన్ని బోధించే గురువు. ప్రకృతి, మనకు సహనం, సమతుల్యత నేర్పే గురువు. అనుభవం, జీవిత పాఠాలు నేర్పే గొప్ప గురువు. మన తర్వాతి అంశం తెలుసుకునే ముందు మరొక చక్కని పాట విందాం. సికిందర్ చిత్రానికి హరిహరన్ దీపక్ పాడిన పాటను విందాం.

పాట విన్నాం కదా. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా యువత జీవితంలో కీలక భాగంగా మారింది. ఇది సమాచారం వినియోగం, వినోదం, కమ్యూనికేషన్, వ్యక్తిగత అభివృద్ధికి సహాయపడిన దీని అసంఖ్యాక ఉపయోగాలతో పాటు కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మనం ఇప్పుడు సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా అడ్వాంటేజెస్. ఆన్లైన్ కోర్సులు, వెబినార్లు, వీడియో ట్యూటోరియల్ ద్వారా నేర్చుకునే అవకాశాలు, ఉపాధి, స్టార్టప్ అవకాశాలు గురించి సమాచారం అందిస్తోంది. యువత తమ ప్రతిభను ప్రదర్శించడానికి ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవచ్చు. కొత్త ఆలోచనలను వ్యక్తీకరించడానికి బ్లాగింగ్, వీడియో క్రియేషన్, ఫోటోగ్రఫీ వంటి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. భౌగోళికంగా దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు స్నేహితులతో కనెక్ట్ అవ్వడం, కొత్త వారితో పరిచయాలు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లుయెన్సర్లు, మోటివేషనల్ వీడియోలు, పుస్తకాల రివ్యూల ద్వారా వ్యక్తిగత అభివృద్ధి పెరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ఇతరుల లైఫ్ స్టైల్ను చూసి అసంతృప్తిగా మారడం, ఫిల్టర్స్, ఎడిటింగ్ వల్ల అందరికీ లైఫ్ పర్ఫెక్ట్గా ఉందనే భ్రమ కలగడం, రియల్ లైఫ్, సోషల్ మీడియా మధ్య తేడా గ్రహించలేకపోవడం, అనవసరంగా గంటల కొద్దీ స్క్రోల్ చేయడం, దీనివల్ల నిద్రలేమి, తక్కువ ఉద్బాత కథ కలుగుతుంది. ఆన్లైన్ వేధింపులు, ట్రోలింగ్, విమర్శలకు గురి అవుతున్నారు. దానివల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఈ డిసడ్వాంటేజెస్ను బ్యాలెన్స్ చేయడానికి ఉత్తమ పద్ధతుల గురించి తెలుసుకుందాం. రోజుకు కొన్ని గంటలే సోషల్ మీడియాను ఉపయోగించాలని నిర్ణయించుకోవాలి. ఫోన్ నోటిఫికేషన్లు తగ్గించడం వల్ల దృష్టి మరలడం తగ్గుతుంది. ప్రతికూల వార్తలు, ట్రోలింగ్ కంటెంట్కు దూరంగా ఉండాలి. విద్య, ఆరోగ్యం, మోటివేషన్, కెరీర్ సంబంధిత కంటెంట్ను ఫాలో అవ్వాలి. వారానికి ఒకరోజు పూర్తిగా

ఫోన్ లేదా సోషల్ మీడియాకు దూరంగా ఉంచుకోవడం. ఈ సమయాన్ని పుస్తక పఠనం, కుటుంబంతో గడపడం, ప్రకృతిలో విహరించడం వంటి వాటికి వినియోగించుకోవాలి. పడుకునే గంట ముందు స్క్రీన్ టైం తగ్గించుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివ్నెస్, ఆటలు, మ్యూజిక్, డ్రాయింగ్ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ధ్యానం, యోగా వంటి మనశ్శాంతిని ఇచ్చే మార్గాలను అలవర్చుకోవాలి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, తిరిగి 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: risen to 40, with several others injured following a crackdown by Pakistani security forces on protesters during a march organized by the Joint Awami Action Committee from Rawalpindi to Muzaffarabad on Monday. Amid escalating unrest in the occupied territory, a human rights documentation and monitoring body has urged the Office of the United Nations High Commissioner for Human Rights to intervene over reports of lethal force being used against peaceful protesters. Union Home Minister Amit Shah has spoken with Assam Chief Minister Dr. Hemanta Biswa Sarma and reviewed the ongoing relief efforts in the wake of the devastating floods in Upper Assam. In a social media post, the Assam Chief Minister said Union Home Minister inquired about the situation on the ground and assured that the centre will continue to provide all necessary assistance. Odisha also continues to grapple with a rapidly escalating flood emergency as swollen rivers inundate vast stretches, displacing thousands. Benchmark domestic equity indices ended over 1% higher today. The Sensex surged 889 points to close at 77,655. The Nifty gained 265 points to settle at 24,250. At the ongoing Commonwealth Games in Glasgow, Indian boxer Sakshi Chaudhary confirmed another medal for the country on day 6. Sakshi defeated Caitlin Friars of Northern Ireland by a unanimous decision 5-0 to storm into the semi-finals of the women's 51-kilogram division. And with that, we end this news bulletin.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ లో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగట్టి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. మన జీవితాలకు జ్ఞాన వెలుగును ప్రసాదించి సన్మార్గంలో నడిపించే గురువుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయటంలో పాత్రికేయులది కీలక పాత్ర అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట మంత్రుల కమిటీ పరిశీలించింది. రానున్న 5 ఏళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఇక వార్తల వివరాలు. గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గురుతత్వాన్ని స్మరించుకునే పవిత్ర దినం, గురు పరంపరకు కృతజ్ఞతలు తెలియజేసే మహత్తర సందర్భమే గురు పౌర్ణమి అని సామాజిక మాధ్యమ ప్రకటనలో పేర్కొన్నారు. మానవాళికి వేద జ్ఞానాన్ని అందించిన మహర్షి శ్రీ వేదవ్యాసులను స్మరించుకునే ఈ పుణ్యదినం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మన జీవితాలకు జ్ఞాన వెలుగును ప్రసాదించి సన్మార్గంలో నడిపించేవారే గురువులు అని, అజ్ఞాన అంధకారాన్ని తొలగించి విజ్ఞాన దీప్తిని వెలిగించే గురువుల పట్ల మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలని పేర్కొన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తమ అపార జ్ఞాన సంపదతో, ఓర్పుతో విద్యార్థులకు జీవిత విలువలను బోధిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గురువులందరికీ సామాజిక మాధ్యమం వేదికగా హృదయపూర్వక వందనాలు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు చేరాలంటే మీడియా పాత్ర కీలకమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబిల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లోని స్థానిక హోటల్లో ఈరోజు జరిగిన వార్తాలాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గత 12 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందని, రాబోయే కాలంలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. ఈ 12 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని మంత్రి గుర్తు చేశారు. దేశంలో మౌలిక వసతుల కల్పన

0: కూడా జరిగిందని, దేశం స్వయం సమృద్ది దిశగా అభివృద్ది చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటమే ఈ వార్తాలాపు ముఖ్య ఉద్దేశమని, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ మీడియా ద్వారానే ప్రజలకు చేరువవుతాయని మంత్రి సతీకుమార్ యాదవ్ పేర్కొంటూ,
1: ప్రజాస్వామ్యం పరిగెళ్లాలంటే మీడియా ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చేపట్టిన పనులు గాని, తీసుకొస్తున్న పథకాలు గాని, అభివృద్ధి కార్యక్రమాలు గాని సమర్థవంతంగా ప్రజలకు చేరాలన్నా, లేదా క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు ప్రభుత్వం దాకా తీసుకెళ్లాలన్నా అది మీడియా ద్వారానే సాధ్యమవుతుందన్న విషయం మన అందరికి తెలిసింది. అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్ధిలాగా పనిచేస్తూ విలువలతో కూడిన జర్నలిజానికి కట్టుబడి సమాజానికి ఉపయోగపడేలాగా
0: ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా అధికారులకు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు వ్యవసాయం, తాగునీటి నిర్వహణ, ప్రజారోగ్యం, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై పుట్టపర్తి కలెక్టరేట్లో మంత్రి ఈరోజు జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం లోపించే అవకాశమున్నందున జిల్లాలో తాగునీటి కొరత, వ్యవసాయ రంగంపై ప్రభావం, ప్రజారోగ్య సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు సాగు విధానాలపై అవగాహన కల్పించాలని, తక్కువ నీటితో సాగు చేసే పంటలను ప్రోత్సహించాలని, విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట మంత్రులు పొంగూరు నారాయణ, గొట్టిపాటి రవికుమార్లు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఈరోజు పరిశీలించారు. అనంతరం విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, వచ్చే ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుందని తెలిపారు. కార్యక్రమం విజయవంతం కోసం మంత్రులతో కమిటీ వేశామని చెప్పారు. విజయనగరంలో అభివృద్ది కార్యక్రమాలకు మరో 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును విమానాశ్రయ ప్రారంభానికి ఆహ్వానించామని, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే విమానాశ్రయానికి అడుగులు పడ్డాయని మంత్రి నారాయణ చెప్పారు. ఇక విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, విజయనగరంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక సమస్యలపై ఈ ప్రాంత నేతలతో చర్చించామన్నారు. రానున్న 5 ఏళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు. ఈరోజు ఉత్తరాంధ్రలో పర్యటించిన ఆయన ఉదయం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఆ తర్వాత వైజాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోనే ప్రతిష్టాత్మక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురంలోనే ఉందని, ఇది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ముఖద్వారం అవుతుందన్నారు. 25,000 మెట్రిక్ టన్నుల కార్గో కెపాసిటీ ఉన్న భోగాపురం ఎయిర్పోర్టు ద్వారా ఆక్వా, ఫార్మా, వ్యవసాయ రంగాల ఎగుమతి, దిగుమతులకు ఆదాయ వనరుగా మారనుందని చెప్పారు.
2: 25,000 మెట్రిక్ టన్నుల కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకి, ఆక్వా ఉత్పత్తులకి, ఫార్మా ఉత్పత్తులకి ఎగుమతులు చేయడానికి చాలా సౌకర్యాలు, ఆర్థిక పరమైన లాభాలు కూడా పొందటానికి ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఐటీ సెక్టర్ కానివ్వండి, సీ కోస్ట్ కానివ్వండి, అదేవిధంగా హిల్లీ టెరైన్ కానివ్వండి, అరకు ఇటువంటివన్నీ కూడా వీటిని ఆసరా చేసుకుని టూరిజం హబ్ గా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.
0: ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన 12 సంవత్సరాల పరివర్తనాత్మక పాలనను ప్రతిబింబించేలా రూపకల్పన చేసిన 2 రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం చిత్ర ప్రదర్శనను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. భారతదేశ అభివృద్ది ప్రయాణాన్ని నేరుగా ప్రజల వద్దకు తీసుకువెళ్లే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి క్షేత్రస్థాయి కార్యాలయం

0: విశాఖపట్నం ఆధ్వర్యంలో నగరంలోని బీచ్ రోడ్లో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించారు. 140 కోట్ల మంది భారతీయుల జీవితాలను ప్రభావితం చేసిన ముఖ్యమైన పథకాలు, విధానాలు, విజయాలను ఈ ప్రదర్శనలో చూడవచ్చు. సాధారణ ప్రజలకు ఉచిత ప్రవేశంతో రేపటి వరకు అందుబాటులో ఈ ప్రదర్శన ఉంటుందని సీబీసీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అనంతరం సీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ప్రదర్శనను సత్యకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు కలిసి ప్రదర్శించిన 200 అడుగుల పొడవైన భారీ జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం పుణ్యక్షేత్ర వార్షిక గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసింది. ఈ గిరి ప్రదక్షిణలో సుమారు 584,000 మంది భక్తులు పాల్గొన్నట్టు అధికారులు ప్రకటించారు. నిన్న ప్రారంభమైన 32 కిలోమీటర్ల ఈ గిరి ప్రదర్శనకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన జీవితాలకు జ్ఞాన వెలుగును ప్రసాదించి సన్మార్గంలో నడిపించే గురువుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయటంలో పాత్రికేయులది కీలక పాత్ర అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట మంత్రుల కమిటీ పరిశీలించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. లోకసభాయాం పరీక్షా కదాచార నివారణార్థం త్వరితన్యాయ సునిశ్చేతుం చ సార్వజనిక పరీక్షా సంశోధన విధేయకః పారితంగతః. రాజ్యసభాయాం వందే మాతరం రాష్ట్రగీతాయ రాష్ట్రగానవత్ సమానం వైధానిక సంరక్షణం ప్రదాతుం సంశోధన విధేయకః పారితంగతః. గృహమంత్రి అమితశాహః అసమె జలాప్లావనస్య సమీక్షాం అకరోత్. సంకటావధౌ కేంద్రేణ అసమ రాజ్యాయ సర్వవిధ సహాయం ప్రదాస్యతే ఇతి తేన ప్రతిజ్ఞాతం. హోమోర్స్ జలసంధౌ జల సంజాతస్య ఆక్రమణస్య భారతేన తీవ్రా భర్త్సనా విహితా. అంతారాష్ట్రీయ జల మార్గేషు వాణిజ్య సంచారః శీఘ్రమేవ పునః ప్రవర్తనీయః ఇతి ప్రతిపాదితం. అపి చ పాకిస్తానాధికృత జమ్మూ కశ్మీరే పాకిస్తాన బలైః నృశంస కార్యాచరణస్య పశ్చాత్ మృతకానాం సంఖ్యా 40 యావత్ సంప్రాప్తా. అథ వార్తాః విశదీకృత్య. గృహమంత్రి అమితశాహః గృహరాజ్యమంత్రి నిత్యానందరాయః అద్య లోకసభాయాం జన్మ మృత్యు పంజీకరణ సంశోధన విధేయకం 26/26 ప్రాస్తావయత్. విధేయకోయం నవషష్ట్యుత్తర నవదశతమ వర్షస్య నియమస్య సంశోధనం కర్తుం ఈహతే. విధేయకే నియమః విహితః యత్ యది కస్యచిత్ జన్మనః మరణస్య వా సూచనా ఏకవర్షాత్ పరం వర్షద్వయాభ్యంతరే వా దీయతే తర్హి కార్యపాలక దండాధికారీ తస్య అనుమతిం దాస్యతి. వర్షద్వయాత్ పరం తు ప్రథమ శ్రేణి న్యాయిక దండాధికారిణః ఆదేశేన ఏవ పంజీకరణం భవిష్యతి. అపరత్ర సార్వజనిక పరీక్ష అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకస్య చర్చాయాం భాగం గృహణన్ లోకసభాయాః ప్రతిపక్షీనేత రాహుల్ గాంధీ అవోచత్ యత్ దేశే శిక్షా ప్రణాళీ అతీవ వ్యయపూర్ణా సంజాతా అస్తి. నీట్ పరీక్షా సంచాలనె దేశస్య శిక్షా బడ్జెట్ అపేక్షయా అధికం వ్యయః భవతి ఇతి సః సాక్షేపం ఉక్తవాన్. సహ ప్రోక్తవాన్ యత్ ఛాత్ర ప్రదర్శనం హింసా నైవ ఆసీత్ అపితు యూనాం భావనా ప్రకటీకరణం ఆసీత్. సర్వైః దళైః అస్య సమానం సమ్మాననం కర్తవ్యం. విధేయకస్య ఉపరి ఆయోజితాయాః చర్చాయాః ప్రత్యుత్తరం ప్రయచ్ఛన్ రాజ్యమంత్రి డాక్టర్ జితేంద్ర సింహః అవోచత్ యదేతత్ సంశోధనం విధానం

0: ज्वायमाल्याबागची वी शमोहना इत्येतयोः पीठिकया पूर्वप्रधानमन्त्रिणे अन्याभियुक्तेभ्यः च शुद्धिपत्रं प्रददता केन्द्रीयान्वेषणाभिकरणस्य समापनप्रतिवेदनं स्वीकृतम्। ओडिशा राज्यं तावत् जलौघस्य आपत्कालस्थित्या संतप्यते। उच्छ्वसितानां नदीनां प्रवाहेन विशालभूभागः जलमग्नायते, येन सहस्रशः जनाः विस्थापिताः अभवन्। अनेकेषु मण्डलेषु च जनजीवनम् अस्तव्यस्तं सञ्जातम्। जलाप्लावस्य विकटस्थितिः दुरापद्यते। अनेन तावत् 2,00,000+ जनाः संकटग्रस्ताः। प्रशासनं च पूर्णसञ्चेतनायाम् अध्यास्ते। ओडिशा राज्यस्य विशेष सहायता युक्तस्य अनुगुणं 48,00,700 ग्रामेषु 3,00,000+ जनाः प्रभाविताः। अवधेयास्पदं वर्तते यत् एतावता 28,000 जनाः सुरक्षितस्थानेषु प्रापिताः। पाकिस्तानाधिकृत जम्मू कश्मीरे वर्धमान अशान्तेः मध्ये पाकिस्तानी सैनिकैः कृतस्य क्रूरदमनस्य समये गतदिनद्वयोः न्यूनातिन्यूनं 40 जनाः मृताः, बहवः जनाः व्रणिताः अभवन्। प्रतिवेदनानि उद्धृत्य युनाइटेड कश्मीर पीपल्स नेशनल पार्टी इत्यनेन बुधवासरे आरोपितं यत् राइवल कोट इत्यत्र 27-28 पर्यन्तं जनाः मारिताः इति वार्ताः।
1: आकाशवाणी मार्कापुरम केंद्रम प्रसार विशेषालु। ఈ పూట రేపు ఉదయం పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ కార్యక్రమంలో 6:35 కలకాని నిజం నాటిక వింటారు. రచన శ్రీమతి అత్తులూరి విజయలక్ష్మి. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షపు నీటిని ఒడిసిపెడతాం, మన పంటలను కాపాడుకుందాం ఈ అంశం గురించి బేస్తవారిపేట మండలం వంగపాడు గ్రామ రైతు ఎస్కే కాశింభాషా గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు విందాం. అనంతరం సినిమా పాట మునగ అంశాలు ఉంటాయి. 8:15 పార్లమెంటు సమావేశాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. ఇక 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమాలు రెండు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 ఈరోజు రాత్రి గీతామాలిక. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం గీతామాలిక 9:30 ప్రసారమవుతుంది. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 10:45 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ఉదయం పూట ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఉదయం 6:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. తిరిగి 8:15 కూడా ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ షిరిడీ సాయిబాబా భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మనసు మనిషి శ్రీమతి కె శ్యామలాదేవి గారి వ్యాఖ్యానం. 6:35 చేను ముచ్చట్ల కార్యక్రమంలో రొయ్య సాగు వివరాల గురించిన అంశం ఉంటుంది. 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విషయవాడ నుంచి. 6:55 రేపటి కార్యక్రమంలోని ప్రసార విశేషాల గురించిన వివరాలు. ఇక 7:00 దేశభక్తి గీతం ఉండగానం. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్.

హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 ఉదయ కిరణాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వివరాలు, అనంతరం ఆషాఢ మాసం ప్రాముఖ్యత గురించి శ్రీ పి సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి భూసారపు శైలజ. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ నుంచి. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం హలో ఎఫ్ఎం. మహిళా భారతి స్త్రీల కార్యక్రమం 9:30 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో చక్కని జీవన విధానంలో భక్తి పాత్ర గురించి శ్రీమతి కె సుజాత గారి ప్రసంగం మహిళా భారతి కార్యక్రమంలో ప్రసారం ఉంటుంది. ఇక 10:00 తిరిగి 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కళ కాని నిజం నాటికి. విందాం రచన శ్రీమతి అత్తులూరి విజయలక్ష్మి.

0: కళ్యాణి కళ్యాణి.
1: వస్తున్నాను స్వామి.
2: ఇంటికి వస్తూనే ఎందుకు అలా గావు కేకలేస్తారు?
3: రారా చూడు, నీకోసం ఏం తెచ్చానో చూడు.
1: ఏముంటుంది లేండి, మళ్ళీ పూలో మిఠాయి పొట్లం అయి ఉంటుంది.
3: అవి రోజు తెచ్చేవేగా, అది కాదు, చాలా అమూల్యమైన వస్తువులు. నువ్వు ఎంతకాలం నుంచో కలవరించేవి.
1: ఏమో మరి, నాకేం కనిపించడం లేదు.
3: అబ్బా ఇలా రా, అబ్బా బయటికి రమ్మంటుంటే.
1: అరే ఏమిటండి, ఏమిటలా లాక్కెడుతున్నారు?
3: అబ్బా రమ్మంటుంటే.
1: చెయ్యి వదలండి.
3: అబ్బా రావమ్మా భార్యమ్మని. అదిగో అలా చూడు, రిక్షాలోంచి వాళ్ళు ఏం దింపుతున్నారు.
1: మీరేమిటి కర్మగారి, వాళ్ళ రిక్షాలో వచ్చారా ఆఫీస్ నుంచి?
3: నో ఇన్సల్ట్. అలా చూడు, గ్రే కలర్ స్కూటర్.
1: స్కూటర్ కొత్తదా?
3: అబ్బే సెకండ్ హ్యాండ్ లో కొన్నాను. మోహన్ చూడు, ఇదిగో బాబు జాగ్రత్త, ఆ పెట్ట ఇలా లోపలికి పట్రా, అక్కడ పెట్టు.
1: అరే

0: అది అది టీవీలో ఉంది.
1: టీవీ లా ఏమిటి, టీవీయే, కలర్ టీవీ.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నాళ్ళకి నా కళ ఫలించింది.
1: ఇంకా మన కళలన్నీ ఫలిస్తాయి. నువ్వు చూపిన మార్గంలోనే నడవాలని నిశ్చయించుకున్నా. వెళ్ళు వెళ్ళు లోపలికెళ్ళి, ఓ కొబ్బరికాయ, కాస్త పసుపు, కుంకుమ పట్ర, రెండు కొత్త వస్తువులు వచ్చాయి మన ఇంట్లోకి, ప్రారంభోత్సవం చేద్దాం.
0: అలాగే చిటికలో తెస్తాను. అలాగే పక్కింటి విశాల్ని కూడా పిలుస్తాను, టీవీ చూస్తుంది. ఇన్నాళ్ళు తనకు ఒక్కదానికే కలర్ టీవీ ఉన్నట్టు పెద్ద ఫోర్స్ కొట్టింది.
1: ఓ ఎస్, అలాగే పిలు, ఐ హావ్ నో అబ్జెక్షన్.
0: అలాగేనండి. విశాల, విశాల గారు, ఏమండో విశాల గారు, మిమ్మల్నే విశాల గారు.
1: కళ్యాణి,
0: విశాల గారు.
1: ఏ కళ్యాణి, ఏమిట కలవరింతలు?
0: కలవ,
1: ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు.
0: ఏమండి టీవీ ఏమైంది?
1: టీవీనా, టీవీ ఏమిటి కళ్యాణి, ఏమైంది నీకు? ఏమైనా కళ వచ్చిందా?
0: కళ కళేనన్నమాట. అవునండి, వాస్తవంలో జరగనివన్నీ కళలుగానే వస్తాయి.
1: ఏమైంది కళ్యాణి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు?
0: ఒక అందమైన కళ, ఆ కళలో మీరు ఒక అందమైన స్కూటర్ మీద ఎంతో అందమైన కలర్ టీవీ తెచ్చినట్టు. ఆహా, ఆ కళ నిజమైతే ఎంత బాగుండేది. ఈ జన్మకి నాకు అదృష్టం ఉండొద్దు.
1: చాలా చిత్రంగా మాట్లాడుతున్నావు కళ్యాణి.
0: అవునండి, చిత్రమే. స్వల్పమైన కోరిక కలర్ టీవీ కొనుక్కోవాలనుకోవడం, అది తీరకపోవడం చిత్రం. భార్య కోరిన చిన్న కోరిక తీర్చలేని మీ అసమర్థత చిత్రం. నా కోరిక ఇంతై అంతై వటవృక్షంలా మారి కళలో వాస్తవంలో కూడా నన్ను వేధించుకు తినడం చిత్రం. ఇన్ని చిత్ర విచిత్రాల మధ్య బ్రతికే నేను చిత్రంగా మాట్లాడడంలో విచిత్రం ఏముంటుంది?
1: చూడు కళ్యాణి, ప్రతి మనిషికి కోరికలు ఉండటం సహజం. అవి తీరలేదనే వ్యధతో ఉన్న సుఖాలను దుఃఖాలుగా మార్చుకోవటం వివేకం కాదు. చూడు, నీకేం తక్కువైంది? మనిషి ప్రశాంతంగా బ్రతకటానికి కావలసినవన్నీ నీకున్నాయి. తీరే సమయం వస్తే అన్ని కోరికలు తీరతాయి కళ్యాణి.
0: తీరతాయి. మీరు నీతి నిజాయితీ అంటూ మణికట్టు కూర్చోండి. పైనుంచి దేవతలు మీ నిజాయితీకి మెచ్చి కలర్ టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు ఒకటొక్కటిగా మన ఇంట్లో పడేస్తారు.
1: దేవతలు మెచ్చడానికి, నన్నెవరో సత్కరించడానికి కాదు, నా ఆత్మసంతృప్తి కోసం నేను నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను. లగ్జరీస్ పట్ల నీకున్న వ్యామోహం నాకు ఉండి ఉంటే ఈ పాటికి నేను ఉద్యోగం ఓడగొట్టుకుని శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉండేవాడిని.
0: అవును, అక్కడికి మీరు ఒక్కరే గొప్పవాళ్ళు. పక్కింటి ధనుంజయ ఇన్నాళ్ళ నుంచి లంచాలు తీసుకోవడం లేదు, వాళ్ళింట్లో లేని వస్తువు అంటూ ఉందా? ఏనాడైనా ఆయన భార్య విశాల కళ్ళలో నిరాశ, అసంతృప్తి చూసారా? ఏ, వాళ్ళ ఉద్యోగం తీయని వాళ్ళు మీ ఒక్కరి ఉద్యోగం తీస్తారా? ఎందుకండి పనికి మాలిన నీతి సూత్రాలు?
1: కళ్యాణి, అసంతృప్తి, నిరాశలనేవి మనస్తత్వాన్ని బట్టి ఉంటాయి. ఉన్నదాంతో తృప్తిపడేవాళ్ళు కొందరైతే ఏదో కావాలని, ఏదో పొందలేదని ఉన్న సంతృప్తికి దూరమయ్యేవాళ్ళు మరికొందరు. చూడు, అనవసరంగా ఆర్గ్యూ చేయకుండా ప్రశాంతంగా నిద్రపో. గుడ్ నైట్.
0: గుడ్ నైట్. బ్రతకడం ఒక కళ అంటారు, అది అందరికీ చేత కావద్దు.
1: కళ్యాణి, కళ్యాణి, ఏమిటి ఇంకా అలాగే కూర్చున్నావు? త్వరగా రెడీ అవ్వు, డిన్నర్కి టైం అయిపోతుంది.
0: నేను రావడం లేదు.
1: ఏ, ఎందుకని? ఒంట్లో బాగలేదా?
0: నాకే, నిక్షేపంగా ఉన్నాను.
1: మరి ప్రోగ్రామ్ ఎందుకు మార్చినట్టు?
0: ప్రోగ్రామ్ ఏం మారలేదు, నేను రానన్నాను. మీరెళ్ళొచ్చుగా.
1: కానీ ప్రొద్దున అడిగితే వస్తానన్నావుగా.
0: నిజమే, కానీ ఇప్పుడు రానంటున్నాను.
1: అదే ఎందుకంటున్నాను?
0: ఎలా రమ్మంటారు? నాకు మంచి చీరలు లేవు, పార్టీకి ఆ విశాల కూడా వస్తుంది. ఆవిడ కట్టే చీరల ముందు, ఆ నగల ముందు నేను దేవ్యం మొహం వేసుకుని కూర్చోనా? నా వల్ల కాదు.
1: ఎందుకు కళ్యాణి, అనవసరంగా ప్రతి సందర్భంలోనూ వాళ్లతో కంపేర్ చేసుకుంటావు.
0: ఎందుకా, నాకెదురయ్యే ప్రతి సందర్భంలోనూ వాళ్ళ ప్రమేయం ఉంటుంది కనుక. ఆయనది మీ డిపార్ట్మెంటే, మీ హోదాయే, జీతము మీ జీతమే. కానీ కానీ వాళ్ళ జీవన విధానానికి, మన జీవన విధానానికి ఎంతో తేడా ఉంది. కంపేర్ చేసుకోకుండా ఎలా ఉండాలి?
1: నీ కర్మ. సరే, నేను వెళ్తున్నాను.

0: ¿Y abro?
1: ఎవరండి మీరు? ఎవరు కావాలి?
2: రఘురాంగ్ గారి ఇల్లు.

0: ఇదేనా?
1: అవునండి. మీరు?
0: నేను యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి వచ్చాను. ఈయన ఇన్స్పెక్టర్ రామలింగం. మీ ఇల్లు సోదా చేయాలి.
1: మా ఇల్లా? ఎందుకు? మీరు పక్కింటికి వెళ్ళబోయి పొరపాటున మా ఇంటికి వచ్చి ఉంటారు.
0: కాదమ్మా, రఘురాం గారు నిన్న ఒక కాంట్రాక్టర్ దగ్గర కొంత అమౌంట్ లంచంగా తీసుకున్నట్టు స్వయంగా ఆ కాంట్రాక్టరే రిపోర్ట్ చేశాడు.
1: మీరు పొరపడుతున్నారండి. ఆయన లంచం తీసుకునేటైతే మేము ఇలా ఎందుకుంటాం? ఇంకా ఆడంబరంగా జీవించుండేవాళ్ళం. మా వారు వెరీ సిన్సియర్. ఆయన కల్లో కూడా లంచం తీసుకోరు.
0: దొరికే వరకు అందరూ దొరలే. చూడండి మేడం, మా పని మేము చేసుకుంటాం. కొంచెం తప్పుకుంటారా?
1: నో సార్, మా వారు వచ్చే టైం అయింది, ఆగండి.
2: ఏమిటి కళ్యాణి?
1: అదిగో వచ్చేశారు.
2: ఏమిటి హడావిడి? వీళ్ళెవరు?
0: నేను యాంటీ కరప్షన్ బ్యూరో నుండి వచ్చాను. ఈయన ఇన్స్పెక్టర్ రామలింగం.
2: నమస్తే సార్.
0: మిస్టర్ రఘురామ్, నిన్న మీరు కాంట్రాక్టర్ దగ్గర లంచం తీసుకున్నట్టు ఆయనే స్వయంగా మాకు రిపోర్ట్ చేశాడు.
2: నో, అబద్ధం, నేను లంచం తీసుకోలేదు.
3: మరి బహుమతి తీసుకున్నారా?
0: మీ చేతిలో ఆ ప్యాకెట్ ఏమిటి?
2: ఇది ఇది.
3: కష్టపడకండి మిస్టర్, ఇలా ఇవ్వండి, మేము చూస్తాం. ఏముంది ఇందులో సార్? ఇదిగో పట్టు చీర.
0: చెప్పండి రఘురామ్ గారు, నెలాఖరులో ఇంత ఖరీదైన చీర ఎలా కొన్నారు?
2: అది అది
1: బహుశా ఇన్స్టాల్మెంట్ లో కొనుంటారు. ఆయన నాకు పట్టు చీర కొంటే నిలదీయడానికి మీరెవరండి?
0: మేము పట్టు చీర కొన్నందుకు నిలయటం లేదు మేడం. ఆయన కొన్న పద్ధతిని క్వశ్చన్ చేస్తున్నాం. ఎనీవే, మాకందిన కంప్లైంట్కి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఇన్స్పెక్టర్, ప్లీజ్ అరెస్ట్ హిమ్.
1: మీరు తొందరపడుతున్నారు, ఆయన లాంటి వారు కాదు.
3: మేడం, మీ భర్త నేరం చేశాడని మా కళ్ళ ముందు సాక్ష్యం ఉంటే మీ మాటలు ఎలా నమ్మమంటారు? మీరు అడ్డుపడితే ఈ నేరంలో మీకు భాగం ఉందనుకోవాల్సి వస్తుంది.
1: అవునండి, ఉంది. ఏ, ఈ ప్రపంచంలో ఎవరూ లంచాలు తీసుకోవడం లేదా? మీరంతా సిన్సియర్గా ఉంటున్నారని నన్ను నమ్మమంటారా? పెళ్లికి కట్నం తీసుకోవడం కూడా లంచం తీసుకోవడం లాంటిదే. మీరంతా కట్నాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకున్నారా? చెప్పండి. మా వారు కనీసం అలా కూడా చేయలేదు. పైసా కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇన్నాళ్ళ నుంచి సిన్సియర్గా ఉంటున్న ఆయన్ని మీరెవరూ సత్కరించలేదే. ఏదో ప్రలోభంలో పడి ఒక్కసారి తీసుకున్నారేమో. మేమేదో లక్షల లక్షలు దోచుకున్నట్టు ఇల్లు సోదా చేయడానికి వచ్చారా? కాస్త కళ్ళు విప్పి నాలుగు వైపులా చూడండి సార్. ఎవరు లంచం తీసుకుంటున్నారో, ఎవరు నిజమైన నేరస్తులో తెలుస్తుంది.
0: చూడమ్మా, నేరస్తులు ఎవరైనా శిక్ష ఒక్కటే, కాకపోతే నేరం రుజువు కావాలి, అంతే. మా ధర్మం మమ్మల్ని నెరవేర్చనివ్వండి.
1: ఏమిటండి మీ ధర్మం? ఎవడో ఏదో చెప్తే నమ్మి అమాయకుల్ని అరెస్ట్ చేయడమా?
2: కళ్యాణి, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని. పదండి సార్.
1: ఏమండి,

0: యావండి.
1: ఏంది?
0: మేనేజర్ ధర్మరాజు గారిని కలవాలి.
1: ఎట్లానా? ఎక్కడి నుంచి వస్తుండ్రు?
0: నా పేరు కళ్యాణి, మిస్సెస్ రఘురామ్.
1: ఓ, గాయననా? అంటే మొన్న లంచం కేసులో పట్టుబడి బెయిల్ మీద బయటకు వచ్చింది చూడు, సస్పెండ్ అయ్యి గా రఘురామ్ గారా?
0: ఇదిగో అనవసరంగా మాట్లాడకండి, నేను మేనేజర్ గారిని కలవాలి. ఆయన ఎక్కడుంటారు?
1: ఆ సీదవో గాడుంటాడు.
0: నమస్తే సార్.
2: కూర్చోమ్మా. రఘురామ్ ఎలా ఉన్నాడమ్మా?
0: మీ దయవల్ల బాగానే ఉన్నారు సార్. నేను మాట అడగాలని వచ్చాను. అడగచ్చా?
2: అడుగమ్మా.
0: సార్, మీ ఆఫీస్లో పనిచేసే ఎంతోమంది లంచాలు తీసుకుంటూ ఎంతో లగ్జూరియస్గా జీవిస్తున్నారు. ఒక గుమాస్తాకి సొంత ఫ్లాట్, ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్, బోల్డ్ అని నగలు, టెలిఫోన్, స్కూటర్లు, వీలైతే కార్లు, ఎంతో హాయిగా పెద్ద పెద్ద ఆఫీసర్ల కన్నా గొప్పగా బతుకుతున్నారు. ఉదాహరణకి మీ ఆఫీస్లో పనిచేసే ధనుంజయ్ గారిని, వాళ్ళ జీవన విధానాన్ని చూడండి. వాళ్ళంత రాయల్గా బహుశా మీరు కూడా ఉండకపోవచ్చు. ఆయనకి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
2: వాళ్ళ ఇంట్లో ఖరీదైన వస్తువులున్నంత మాత్రాన వాళ్ళు లంచం పుచ్చుకున్నారని ఎలా భావించగలం? మీరెప్పుడైనా ధనుంజయ్ అలాంటి పని చేయగా చూసారా?
0: ఎవరన్నా చూస్తూ ఉండగా చేస్తారా? ఒక మామూలు గుమాస్తాకి అన్ని ఖరీదైన వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి? మా వారు ఇన్నేళ్లుగా ఎంతో నిజాయితీగా ఉన్నారు. నేనే ఆయన్ని సాధించి వేధించి లంచం తీసుకోవడానికి ప్రేరేపించాను. ఆయన జీవితంలో బహుశా మొదటిసారి లంచం తీసుకుని ఉంటారు. అది కేవలం నన్ను

0: సమస్య పెట్టడానికి. ఎవరో గిట్టని వాళ్ళు ఆ విషయం కంప్లైంట్ చేస్తే ఆయన్ని అరెస్ట్ చేయించారు, ఉద్యోగం నుంచి తీసేశారు. మరి ఇన్నేళ్ల నుంచి లక్షలు లక్షలు అక్రమంగా ఆర్జిస్తున్న ఆ ధనంజయని ఎందుకు అరెస్ట్ చేయలేదు?
1: మీరు ఆవేశపడుతున్నారు. లంచం తీసుకోవటం నేరం, అది ఎవరు చేసినా వారు శిక్షార్హులే. కానీ అందుకు సాక్ష్యం కావాలి.
0: నేనే ప్రత్యక్ష సాక్షినండి. వాళ్ళింటి పక్కనే నా ఇల్లు. వాళ్ల భోగాలు విలాసాలు కళ్ళారా చూస్తున్న దాన్ని. నేనే సార్ రుజువు. అరెస్ట్ చేస్తారా?
1: లేదమ్మా, చాలా పొరపాటు. యూఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. అతను నాకు బాగా తెలుసు. వాళ్ల కుటుంబంతో నాకు బాగా పరిచయం. అతనికి పల్లెటూళ్ళలో పొలాలు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఉద్యోగం అతనికి కేవలం కాలక్షేపం అంతే. అతని విలాసాలకు భోగాలకు కారణం లంచాలు ఎంత మాత్రం కాదు.
0: సమర్థిస్తున్నారా సార్?
1: లేదమ్మా, ఇది అక్షరాల నిజం. నా స్టాఫ్ అంతా చాలా మంచివాళ్ళు, నిజాయితీపరులు. మీలాంటి వాళ్ళు కొందరు అర్థం లేని అనుమానాలతో అపోహలతో మీ భర్తలకి ఇలాంటి దౌర్భాగ్యకరమైన స్థితి కల్పిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి.

0: కళ్యాణి, బాధపడ కళ్యాణి.
1: ఎలా బాధపడకుండా ఉండను. నేనేదో పక్కింటి వాళ్ళ మీద అసూయతోటి, కలర్ టీవీ మీద మక్కువతోటి ఏదో అంటే మీరు నిజంగానే లంచం తీసుకోవాలా? అసలు ఎందుకు ఇలా చేశారు? మన పరువు పోయింది, అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు.
0: అవును, నిజమే. ఇప్పుడు అనుకు నేను లాభం. అయినా ఇంతకాలం నుంచి నువ్వు నిజంగానే అంటున్నావని అనుకున్నాను. ఆఫీసులో అందరూ అడ్డదారిని సంపాదిస్తుంటే నేను ఒక్కడిని ఎందుకు మడికట్టు కూర్చోవాలి? అందుకే తెగించాను. అయినా నాకేం తెలుసు, ఆ దరిద్రుడు వెంటనే వెళ్ళి రిపోర్ట్ చేస్తాడని.
1: ఎవరు గడ్డి తిన్నారని మనము తింటామా? ఒక్కసారి తప్పు పని చేసి భగవంతుడా, ఎందుకు ఇలాంటి శిక్ష వేశావు? ఏంటి నా ఏడుపు మీకు నవ్వులాటగా ఉందా?
0: కళ్యాణి, నీకు విషయం చెప్పనా?
1: ఏమిటిది?
0: నేను లంచం తీసుకున్నది ఎవరి దగ్గర తెలుసా?
1: ఎవరి దగ్గర?
0: మీ అన్నయ్య దగ్గర.
1: మా అన్నయ్య దగ్గర? మీకెక్కడ కలిశాడు?
0: వారం క్రితం ఏదో పని మీద ఈ ఊరు వచ్చాడు. మా ఆఫీసులోనే ఒక టెండర్కి తను అప్లై చేశాడు. ఆ కాంట్రాక్ట్ తనకే ఇప్పిస్తానని చెప్పాను.
1: అందుకని మా అన్నయ్య దగ్గర లంచం తీసుకున్నారా?
0: అవును.
1: ఎంత ధైర్యం మీకు! మా అన్నయ్య కాంట్రాక్టర్, వాడికి టోపీ వేస్తారా?
0: ఇదంతా మీ అన్నయ్య ప్లానే నోయే.
1: ప్లానా? నాకేం అర్థం కావడలేదండి.
0: చెప్తా విను. ఆ రోజు ఆ టెండర్ గురించి మాట్లాడుతూ నవ్వుతూ అన్నాను, లంచం ఇవ్వాలి లేకపోతే మీ చెల్లెలు గొడవ చేస్తుంది అని. ఎందుకని అడిగాడు. నీ గొడవ అంతా చెప్పాను. నీకు లంచం తీసుకోవడంలోని కష్టసుఖాలు ప్రాక్టికల్గా తెలియజేయాలని ప్లాన్ వేసి ఆ తర్వాత ఏసీబీలో ఉన్న తన ఫ్రెండ్స్తో కలిసి నన్ను అరెస్ట్ చేసినట్టుగా నాటకం ఆడాడు.
1: మీరిద్దరు తోడు దొంగలై ఇంత నాటకం ఆడి నా మీద ప్రాక్టికల్ జోక్ వేస్తారా? వాడు రానివ్వండి, చెప్తాను.
0: పోనీదు, ఎంతైనా కృష్ణమూర్తి కదా, జగన్నాటక సూత్రధారు అన్నమాట.
1: గొప్ప నాటకమే, నా మొహంలా ఉంది.
0: నీ మొహానికేమిటో స్వర్ణకమలం.
1: సంతోషించానులేండి. ఏమండి ఈ సంతోష సమయంలో?
0: చెప్పు.
1: నాతో చిన్న కోరిక.
0: కోరుకోబోయ్.
1: సెకండ్ షో సినిమాకి వెళదామండి.
0: ఓ ఎస్, అలాగే. మరి సినిమాకి తీసుకెళ్లాలంటే నువ్వు నాకు లంచం ఇస్తున్నావు కదా.

మీరు ఇంతవరకు. కళకాని నిజం నాటికి విన్నారు. రచన శ్రీమతి అత్తులూరి విజయలక్ష్మి.

0: ప్లీజ్ అండి.
1: సారీ.
0: ప్లీజ్ అండి.
1: సారీ యార్.
2: పెద్ద ఫోర్ రండ్రా.
1: అరే బెట్ చేసామండి.
2: వెళ్ళండి.
1: అయ్యయ్యో.
3: మీరు వింటున్నారు 101.5 MHz పై ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు. రాత్రి 9:30 గీతామాలిక్య కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా తెలియజేసిన పాటలు వినే కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరొక దిక్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో 6వ రోజున భారత బాక్సర్ సాక్షి చౌదరి మహిళల 51 కేజీల విభాగంలో 5-0తో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లారు. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలలలోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీటు దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణను ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణను తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: Reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్, యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువ అని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred, this was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. గాంధీ తన వ్యాఖ్యలకు సభలో క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీని కేవలం బిల్లుపైనే మాట్లాడాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని కోరారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో సభ 2 సార్లు స్వల్పంగా వాయిదా పడింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు జాతీయ గీతం అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరిస్తుంది. ప్రతిపాదిత చట్టం జాతీయ

జనగణమనతో సమానంగా వందే మాతరంకు కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించాలని కోరుతోంది. వీటిపై నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా ఈ రెండూ విధించబడతాయి. ఈ బిల్లుపై జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ఈ బిల్లులోని సవరణ కేవలం ఒక శాసనపరమైన మార్పు మాత్రమే కాదని, ఇది దేశ ఆత్మ, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర పోరాటాల ఆదర్శం పట్ల సామూహిక నిబద్దతను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలున్నాయో, వందే మాతరంను ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి కూడా అదేవిధంగా శిక్ష విధించబడుతుందని రాయ్ స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ప్రత్యేక ప్రస్తావనలు చేపట్టింది. ఇందులో సభ్యులు అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యలను ప్రస్తావించారు. ఆ తర్వాత రాజ్యసభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు 1 కోటి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాల్గొనేవారంతా మత్తు పదార్థాల విముక్తి ప్రతిజ్ఞ చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం అనేది దేశవ్యాప్తంగా 100 వారాల పాటు సాగే ఒక జన భాగస్వామ్య ఉద్యమం. యువత మత్తు పదార్థాల వ్యసనానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం యువత నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు, కమ్యూనిటీ ర్యాలీలు, నషాముక్త్ ప్రతిజ్ఞలు నిర్వహించబడతాయి. ఈ ప్రచారంలో యువతను భాగస్వాములను చేసేందుకు మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. దీనిలో భాగస్వాములు కావాలనుకునేవారు మైభారత్ ప్లాట్ఫామ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో భారతీయ సాంప్రదాయ కళారూపాలకు చెందిన ఒక కళాకారుల బృందాన్ని కలుసుకుని వారి కళాఖండాలను వీక్షించారు. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాం కింద బనారస్ మురళి, ఢాంకా నాయక, కేరళ మురళి, బసోహిలి, సుర్పుర్, మైసూర్ వంటి సాంప్రదాయ కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది కళాకారులు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో బస చేస్తున్నారు. ఈ కార్యక్రమం భారతదేశ కళా సాంప్రదాయాల స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది, అలాగే సాంస్కృతిక గుర్తింపును కాపాడడంలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఢిల్లీ, కొంకణ్, గోవా, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ సాక్షి చౌదరి 51 కేజీల విభాగంలో సెమీఫైనల్స్కు దూసుకెళ్లి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. నేటి మ్యాచ్లో సాక్షి 5-0 తేడాతో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి చివరి దశకు చేరుకున్నారు. అంతకుముందు పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించడం ద్వారా భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్లో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించారు. హర్జీందర్కు కామన్వెల్త్ గేమ్స్లో ఇది వరుసగా 2వ పతకం. గతంలో 2022 బర్మింగ్హామ్స్లో గేమ్స్లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో గ్లాస్గో గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను

0: ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కిసాన్ వాణి.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కిషన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షపు నీటిని ఒడిసిపెడదాం, మన పంటలను కాపాడుకుందాం ఈ అంశం గురించి బేస్తవారిపేట మండలం వంగపాడు గ్రామ రైతు ఎస్కే కాశీం బాషా గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షపు నీటిని ఒడిసిపడదాం, మన పంటలను కాపాడుకుందాం అనే అంశం గురించి రైతు సోదరులకు సాటి రైతుగా తెలియజేయడానికి బేసవరపేట మండలం వంగపాడు గ్రామ రైతు షేక్ కాశీం బాషా గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం కాశీం బాషా గారు.
2: నమస్కారం సార్.
1: కాశీం బాషా గారు, ముఖ్యంగా ఖరీఫ్ అయితేనేమి రబీ అయితేనేమి ఈ మనకు వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా వర్షము నీరు మనకు చాలా అవసరం. పొలాలన్నీ అందరూ దున్ను పెట్టుకున్నారు, మరి ఇంతవరకు అయితే సరైన వర్షం పడలేదు. మరి మీకు ఆ విషయం తెలుసు. అంటే మనం ఇంతకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో వర్షం నీటిని కొంత వృధా చేసిన సందర్భాలు రైతులకు అవగాహన లేక లేకుంటే చేసుకునే దానికి కుదరక కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము. ఈ సంవత్సరం కూడా వర్షాలు అతి తక్కువ పడతాయి, మరి చాలా కరువు చాలా బెట్ట పరిస్థితులు వస్తున్నాయని వాతావరణం శాఖ తెలియజేస్తుంది. అదేవిధంగా శాస్త్రవేత్తలు కూడా మరి వ్యవసాయ అధికారులు కూడా మనకు తెలియజేస్తున్నారు. మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వర్షం పడ్డప్పుడు మనం ఏ విధంగా వాటిని ఒడిసిపట్టాలి, అంటే మనం నిల్వ చేసుకోవాలి, ఆ నిల్వ చేసినటువంటి నీరును ఎలాంటి పరిస్థితులలో పంటకు ఉపయోగించుకొని కాపాడుకోవాలి అనే విషయాలు ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి కాశీం బాషా గారు.
2: సార్, ముఖ్యంగా వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ముఖ్యం కావాల్సింది నీరు. మన తరాలు, భావి తరాలు, రాబోయే తరాలకు పొలాలు దొరుకుతాయి కానీ సార్, నీరు మనం ప్రత్యేకంగా మన వారసత్వంగా వచ్చేది ఏం కాదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎవరికి వాళ్ళు స్వయాన. ఈరోజు 30 రోజుల నుంచి మనకు వర్షం లేకపోతేనే వ్యవసాయ రంగం ఎంత కుదేలేంది మీరు స్వయంగా చూస్తున్నారు. అదే ఒక 6 నెలలు సంవత్సరం లేకపోతే పరిస్థితి ఏందో చూడండి సార్, వ్యవసాయం ఎలా తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి చుక్క విలువైంది సార్ వర్షపు నీరు. కాబట్టి మనము ఈ వర్షపు నీరును మనం మెయిన్గా ఎటు వస్తుందో ఎటు పోతుందో ఈరోజు పట్టించుకోకుండా వదిలేస్తే రేపు మనకు బోర్లకు రావు, వ్యవసాయం జరగదు, తాగునీటికి కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి ముఖ్యంగా మనం ఏం చేయాలండి సార్, ఇంకుడు ఉంతలు ఏర్పాటు చేసుకోవాలి సార్. ఈరోజు నా పొలం దగ్గర నాకు తెలియకుండా మా నాన్నగారు మా తాతగారు ఒక పెద్ద ఏదో మట్టి తీసి పెద్ద గుంతలా తయారైంది సార్. వర్షపు నీరు నాకు వాటవాలుగా ఉండబట్టి ఆ గుంత నిండినప్పుడల్లా మా ఊర్లో ఈరోజు బోర్లన్నీ ఆగిపోయినా కానీ నా బోరు ఆగిపోయిన పరిస్థితి సార్. నాకు అప్పుడు అర్థమే సార్, ఓహో ఈ గుంత ఉండడం వల్ల మన బోరుకు చాలా వరకు మేలు జరిగింది. అంటే రేపు మనం ఇంకా రాబోయే రోజులు ఎక్కువ రోజులు వ్యవసాయం చేయాలంటే నీటిని నిల్వ చేసుకోవడము చాలా ముఖ్యమని నాకు దీన్ని చూసి నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడున్న వ్యవసాయంలో ప్రతి పొలం దగ్గర మనము 1 ఎకరాలు పండిస్తాం సార్, కానీ 5 సెంట్ల భూమి మనది కాదనుకొని ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకొని మన పొలంలో నుంచి నీరు వృధా కాకుండా ఆ గుంతకు పెట్టుకుంటే రేపు మన భూమి ఆరిపోదు సార్, మన బోరు ఎండిపోదు. కాబట్టి ఇంకుడు గుంత అనేది చాలా వరకు ఉపయోగం. ఈరోజు గ్రామంలో పడ్డ వర్షపు నీరు మొత్తం బయటికి వెళ్ళిపోయి ఎటు ఎటో వెళ్ళిపోయి వాగులలో వెళ్ళిపోతుంది సార్. అలా పోకుండా గ్రామం బయట పెద్ద కుంటాల ఉంటే ఆ కుంటాకైనా చేరి నిండుతుంది.

0: ఆ గ్రామానికి తాగునీటి సమస్య ఏ సంవత్సరం రాకపోవచ్చు సార్, అది నా అభిప్రాయం. కాబట్టి ఈరోజు మనము 2 ఇంచి 3 ఇంచి 600 700 అడుగులు బోరు వేస్తే కానీ నీళ్లు రాని పరిస్థితికి పోతున్నామంటే మనం నీటిని విలువ చాలా వరకు ఇంకా మన రైతాంగానికి చాలా వరకు తెలియకపోవడమే సార్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ నీటితో మనం వ్యవసాయ పంటలు వేసుకోవడం, ఎక్కువ రోజులు వ్యవసాయం చేయాలంటే మనం చాలా వరకు ఇంకా మన వ్యవసాయ రంగంలో మార్పులు చాలా వరకు తీసుకురావాలి. కాబట్టి ఈ డ్రిప్ సిస్టమ్ కింద వాడితే డ్రిప్ ద్వారా స్ప్రింక్లర్ ద్వారా తక్కువ నీటిని మనం ఈరోజు 80 నుంచి 100 రోజుల పంటలు చాలా ఉన్నాయి సార్ దిగుబడి తీసుకొని డబ్బులు వచ్చి. అలాంటి పంటలకైనా డ్రిప్ వాడితే మనకు నీటి ఖర్చు తగ్గుతుంది, నీటి మనకు నీటితో ఇబ్బంది లేకుండా వ్యవసాయం నడుస్తుంది, తాగునీరు రెండు జరుగుతాయని నా అభిప్రాయం సార్.
1: ఓకే, కాశం భాష గారు బాగా చెప్పారు. మరి మీ తండ్రి గారు, మీ పూర్వీకులు అప్పుడు కూడా వాళ్ళకు వ్యవసాయం గురించి తెలుసు, ఈ విధంగా చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు కాలువలలో వాగులలో కూడా మరి చెరువులలో కూడా నీరు పుష్కలంగా ఉండేది. కాబట్టి అప్పుడు ఇంత కరువు పరిస్థితి, ఇంత బెట్ట పరిస్థితి లేదు. మీరు చెప్పినట్టుగా మరి మీకు బోరుకు నీళ్లు బెట్ట స్థితిలో కూడా మీరు వస్తున్నాయి వాడుకుంటున్నారంటే మరి చాలా మంచి విషయం అది. ప్రతి ఒక్క రైతు కూడా ఆ విధంగా చేయాలి. మరి మీరు చెప్పారు ఇప్పుడు ఈ స్ప్రింక్లర్ ద్వారా అంటే డ్రిప్ ద్వారా కూడా వాడుకుంటున్నామని. ఇప్పుడు ఇంకుడు గుంటలకైతేనేమి, తర్వాత ఈ డ్రిప్కి అయితేనేమి ప్రభుత్వం వారు కూడా సబ్సిడీ ఇస్తున్నారు, దాన్ని కూడా రైతులు ఉపయోగించుకోవాలి. తర్వాత మనము కందకాలు తీసుకోవాలి, వచ్చేటువంటి నీటిని వేస్ట్ కాకుండా ఈ పొలాలలోనే కొంచెం గట్లుగా ఏర్పాటు చేసుకొని కూడా నీటిని మనము వృధా పనియకుండా చేసుకోవాలి. ఇలాంటి విషయాలలో ఈ రాబోయేటువంటి ఈ బెట్ట పరిస్థితులలో ఏం పంటలు సాగు చేస్తే సాటి రైతులు బాగుంటుందంటారు
0: సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో 6 నెలలు 8 నెలలు పంట కాల పరిమితి చేసుకోవడం చాలా వరకు ఇబ్బందికరం. ఇప్పుడు మీకు చెప్తున్నా సార్, వ్యవసాయంలో మొట్టమొదటిగా ఏటవాలు పొలాల్లో మనం పైరేస్తే పైరు నీరు నిలబడదు, నీరు నిలబడినప్పుడు ఎక్కువ తడులు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏటవాలు లేకుండా సమానంగా ఉన్న పొలాల్లో పైరేసుకోవాలి. తక్కువ వ్యవధిలో 90 నుంచి 120 రోజుల కాలం వ్యవధిలో చాలా పంటలు ఉన్నాయి సార్. ఈరోజు మొక్కజొన్న ఉంది, గుమ్మడి ఉంది, చిన్న చిన్న కూరగాయల పంటలు ఉన్నవి, చాలా వరకు మనకు మంచి ఆదాయాన్ని ఇచ్చే చాలా మంచి పంటలు ఉన్నాయి సార్. చిరుధాన్యాలు కూడా ఉన్నాయి, తక్కువ రోజుల్లో మనకు 70 నుంచి 90 రోజులు అయిపోయాయి.
1: ఇలాంటి పంటలు
0: వేసుకుంటే మనకు నీటి ఖర్చు అనేది ఎక్కువ ఉండదు, మనకు అంతగా ఇబ్బందికర పరిస్థితి రాదు.
1: అందుకనే మీరు చదువుకొని ఓ రైతుగా మీరు మరి కొంత విజ్ఞానంతో మీరు వ్యవసాయం చేస్తున్నారు, మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఇప్పుడు మీరు పండించేటువంటి ఒక పంట గురించి తోటి రైతులకు తెలియజేద్దాం. మీరు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ పంట సాగు చేస్తున్నారు?
0: నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గమనించా సార్, నేను కూడా పండుమిర్చికి 6 నుంచి 7 నెలలు పంటకాలం ఉన్న పండుమిర్చి నారు పోసా. పరిస్థితి చూస్తే తీవ్రంగా ఉంది, వ్యవసాయం ముందుకు పోయే కష్టంగా ఉంది. కాబట్టి తక్కువ వ్యవధిలో నేను 80 నుంచి 100 రోజులు అయిపోయే పంట గుమ్మడి పంట సాగు చేశాను సార్. ప్రస్తుతం నేను గుమ్మడి పంట 1-2 ఎకరాలు సాగు చేశాను.
1: ఓకే, గుమ్మడి సాగు చేస్తున్నారు,
0: సాగులు ఉంది.
1: సరే, మంచి విషయం కాశం భాష గారు. ఈ గుమ్మడి పంటను మీరు సాగు చేస్తున్నారు అంటే మరి దానికి చాలా విషయాలు ఉంటాయి. అంటే మన ప్రాంతంలో తక్కువ కొంత గుమ్మడి పండించడం, మీరు సాగు చేస్తున్నారు 2 ఎకరాలు అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో తోటి రైతులకు కూడా విషయం తెలిస్తే వాళ్ళు కూడా ఇలాంటి తక్కువ రోజులలో వ్యవధిలో ఉండేటువంటి పంటలు సాగు చేసుకుంటారు. ఈ గుమ్మడి పంటను సాగు చేయాలంటే మరి పొలాము తయారీ దగ్గర నుంచి విత్తనాల ఎంపిక కాడి నుంచి సాగు విధానము, ఆ నాటే విధానము, పూత పిందెకి వచ్చినప్పుడు మరి వాటికి కూడా కొన్ని చెడుపేర్లు వచ్చే అవకాశం ఉంది, ఒక్కొక్కటిగా రైతు సోదరులకు తెలియజేయండి కాశం భాష గారు.
0: ఈ గుమ్మడి విషయానికి వస్తే సార్, దీని కాల పరిమితి చాలా తక్కువ సార్, 80 నుంచి 100 రోజులు అయిపోతుంది. ఒకటి, మనకు ఇక్కడ ఉన్న వ్యవసాయంలో మా తోటి వ్యవసాయదారులు మా రైతులు ఏం చేస్తారంటే, తక్కువ ఆదాయకం వస్తే మనం ఏమి వ్యవసాయం చేసాములే అన్న ఆలోచనతో, ఎక్కువ ఆదాయకం చూసుకో కావాలి లాభం కావాలనే ఆశతో, విపరీతమైన పెట్టుబడులతో చాలా వరకు ఇప్పుడు మార్కెట్ పడిపోతే లక్షలలో లాస్ పోయి వ్యవసాయాన్ని వదిలేయాలనే ఆలోచనతో ఉన్నారు. అట్లా కాకుండా మనం ఒకే సంవత్సరంలో 3 పంటలు తీసే పంటలు కూడా ఉన్నాయి సార్. ఈ చిన్న చిన్న పంటల వల్ల మనకు తక్కువ ఆదాయం వచ్చినా వ్యవసాయంలో ముందు లాస్ రాదు సార్, లాస్ పోకుండా మనం ఇంకా ఎక్కువ రోజులు వ్యవసాయం చేయగలం. దాంట్లో గుమ్మడి ఒకటి సార్, ఈ గుమ్మడి మనకు 80 నుంచి 100 రోజులు కాలపరిమితి అయిపోతుంది. 1 ఎకరాలో మనం గీన డ్రిప్ ద్వారా గీన గుమ్మడి పండించుకోగలిగితే చాలా వరకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ ఉంది. వాటరు కాలువలు వదిలే కాడికి ఈ డ్రిప్ ద్వారానే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గుమ్మడి మెయిన్ మనకు అంటే ప్యాకెట్ల రూపంలో దొరుకుతుంది కానీ సార్, అది కిలో వచ్చేసరికి మనకు 12 నుంచి 13 వేల రూపాయలు ఉంటుంది. అయితే నేను వేరే వాళ్ళ సలహాదారు ప్రకారం లూజ్ తీసుకొచ్చి వేసాను సార్, అది నాకు కిలో 4 వేలు పడింది. అంటే మనకు ఎకరానికి 750 గ్రాముల నుంచి 800 గ్రాములు విత్తనం సరిపోతుంది. కాబట్టి మనము 4 వేల రూపాయలతో ఒక

0: విత్తనాన్ని తీసుకొచ్చి ఒక ఎకరాకు స్టార్ట్ చేస్తే మనకు మేజర్గా ఈ కాలం అనేది 80 రోజుల్లో నుంచి 90 రోజుల్లో మనకు ఒక ఎకరాకు దగ్గర దగ్గర ఈరోజు మార్కెట్ సార్ ఈ గుమ్మడి వచ్చేసరికి మనకు చాలామందికి ఇక్కడ అమ్మలేము, మనము మార్కెటింగ్ చేసుకోలేము అనే భయంతో ఈ పంట వేయడం మానేశారు. ఇటు డిమాండ్ ఉన్న ఏరియాలు చూసుకుంటే సార్ హైదరాబాదు కానీ బెంగళూరు కానీ, ఇప్పుడు హైదరాబాదులో దీపావళి, దసరా, వినాయక చవితి పండగలప్పుడు ఈ
1: సంక్రాంతి
0: గుమ్మడికి, సంక్రాంతికి ఈ గుమ్మడికి మంచి డిమాండ్ ఉంటుంది సార్. అప్పుడు మనకు కిలో వచ్చేసి కనీసము 10 రూపాయలు అమ్మినా కూడా మనకు ఎకరాకు దగ్గర దగ్గర 7 నుంచి 9 టన్నులు వచ్చే అవకాశం ఉంది సార్. కాబట్టి ఈరోజు మనము ఒక ఎకరాకు మొట్టమొదటిగా మనం గీన ఏ పైరైనా సార్, మనోళ్ళు సర్వసాధారణంగా గొర్రు పై పైన దున్ని పొలాలు వేస్తారు. అది చాలా తప్పు, దానివల్ల పైరు బతకదు, ఎక్కువ రోజులు దిగుబడిని ఇయ్యలేదు. మొట్టమొదట గీన మనం వేసవి దుక్కు గీన దుక్కు బలమైన దుక్కు వేసుకుంటే దాంట్లో ఉన్న కార్బన్ గీన కార్బనము మనకు మొత్తం తిరగబడి మట్టి మంచి వర్షపు నీటి గీన అది భూమి తడిస్తే మనము 90 రోజులు ఆ భూమిలో ఉన్న తేమ శాతం ద్వారా కూడా సగం మనకు ఉపయోగం ఉంటుంది సార్ పైరుకు. కాబట్టి మనోళ్ళు ఈ పై పైన వ్యవసాయం చేస్తే తేమ శాతం తక్కువ పడితే మనకి ఎక్కువ నీళ్ళు ఖర్చు అవుతుంది. ఎక్కువ నీళ్ళు ఖర్చు అయినప్పుడు మొక్క ఎదుగుదల కానీ, దిగుబడిలో కానీ, తెగుళ్ళలో కానీ చాలా వరకు మనకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మొట్టమొదటిగా ఈ లోతైన దుక్కు తీసుకొని దాని తర్వాత ఆ దుక్కి బాగా నానిన తర్వాత ఈ గొర్రు తోలుకొని బోదెల ద్వారా వేసుకోవాలి సార్. మెయిన్గా ఈ గుమ్మడి అనేది బోదెలు తోలుకోవాలి. బోదెలు తోలుకొని కాలువ రూపంలో కాలువలకి నం విత్తనం పెడితే మినిమము కాలువకు కాలువకు ఒక ట్రాక్టర్ గొర్రు పట్టేమైనా సార్, అంటే రేపొద్దున మనకు అది తీగజాతి పంట కదా, ఆ తీగజాతి పంట ఆ ట్రాక్టర్ గొర్రు పట్టేమైనా గిన మనం దాంట్లో వదిలితే అది మొత్తం అల్లుకపోయి ఆ గ్యాప్లో మనకు ఎంతైతే తీగ స్ప్రెడ్ అవుతుందో అంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈలోపు మనము ఈ గ్యాప్లో ఏం చేయాలంటే సార్, ఒకటి రెండు సేద్యాలు కూడా చేసుకోవచ్చు.
1: ఓకే, బాగుంది కాశంబాష గారు. విత్తనం గురించి చెప్పారు, అదేవిధంగా లోతు దుక్కులు, ఆ దున్నే విధానము, బోదెల ద్వారా విత్తనం ఎదబెట్టడము అవి చెప్పారు. మరి చేసిన తర్వాత నీరు ఎప్పుడెప్పుడు అవసరం వస్తుంది? దానికి మరి పూత పిందె దశకు రాబోయే ముందు ఏమేమి చేయాలి? మరి చీడపీడలు ఏమన్నా ఆశిస్తాయా? తీగజాతి కాబట్టి మరి తొందరగా ఈ క్రిములు కీటకాలు ఆశించే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు, మెలకువలు చెప్పండి.
0: ఈ తీగజాతి పంట కాబట్టి సార్ మొట్టమొదట మనకు పూత పిందె పుట్టక ముందు మనకు అంత వాటర్ నీళ్ళు అడిగే అవకాశం తక్కువ ఉంటుంది సార్. తక్కువ నీటితో కూడా మనకు తీగ సాగుతుంది. ఎప్పుడైతే మనకు పండు ఏర్పడుతుందో, గుమ్మడికాయ పూత పిందె స్టార్ట్ అయిద్దో, అప్పుడు కొద్దిగా వాటర్ అడిగిద్ది. అయితే ఈ డ్రిప్ ద్వారా చాలా వరకు దీనికి మంచి దిగుబడి ఇచ్చే అవకాశం. నేను మామూలుగా ఒక ఎకరా మామూలుగా నీళ్ళు కట్టి చూసా సార్, ఇంకో ఎకరా డ్రిప్ వేసి చూసా, కానీ డ్రిప్లోనే నాకు ఎక్కువ టన్నులు దిగుబడి వచ్చింది. కాబట్టి సర్వసాధారణంగా ఇప్పుడున్న ఏ పైరుకైనా సార్, సొద్ద, కొర్రలు, రాగులు, జొన్నలకు ప్రతిదానికి చీడపీడ అనేది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో మరి ప్రకృతి ఏమో తెలియదు కానీ సార్, దీనికి కూడా మనకు అంత పెద్దగా పురుగు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాకపోతే దోమపోటు కొద్దిగా ఉంటుంది సార్, ఈ తీగ జాగేటప్పుడు దోమ ఉంటుంది. ఈ దోమ వల్ల ఏమవుతుందంటే సార్, ఒక్కోసారి మనకు పూత డ్యామేజ్ అవుతుంది. పూత రాలిపోవడము, ఆకు ముడుచుకుపోవడము, తీగ సాఫీగా రాకపోవడము, అలాంటివి కొద్దిగా మనకు ఈ దోమ ద్వారానే జరిగింది సార్. కాబట్టి ఈ దోమకు మనం గీన ఈ ఇమిడాక్లోఫిడ్ ఈ ఎస్పెటు ఇలాంటివి గీన తక్కువ ధరల మందులు, అంటే పెద్ద రేటు గల్లవి కాకుండా, ఇప్పుడు మార్కెట్లో పెద్ద పెద్దవి సార్ 100 ml, 50 ml కూడా 2-3 వేల రూపాయలు ఉన్నాయి. అలా కాకుండా ఈ తక్కువ ధరలో గిన మనం ఈ పొడి మందులు గిన వాడుకోగలిగితే ఆ దోమను కంట్రోల్ చేస్తే తీగ మనకు ఆరోగ్యంగా సాగితే మంచి పూత పిందె నిలబడే అవకాశం ఉంటుంది.
1: అలాంటి చిన్న చిన్న దోమ కాటు, దోమపోటు అట్లాంటి తప్పనుంచి పెద్ద ఇబ్బందులు చేసే దేని ఉండదు.
0: పెద్దగా మనకి ఇబ్బందులు పెట్టుబడి పెట్టి మీరు ఇప్పుడు ఈ సంవత్సరం ఎకరా మొత్తం కూడా మీరు పంటకాలం అయిపోయేలోపు మీరు వేసుకున్న సేంద్రియ ఎరువులు కానీ రసాయనిక పురుగు మందులు కానీ ఇవన్నీ కలుపుకున్న 15 నుంచి 20 వేల రూపాయల్లో ఎకరాకు అయిపోద్ది సార్ పెట్టుబడి.
1: గుమ్మడి సాగుకు
0: అయిపోద్ది.
1: అంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి బెట్ట పరిస్థితులలో మనము ఈ వర్షపు నీటిని వాడుకుందామని చెప్పుకుంటున్న సందర్భంలో ఇది చాలా ముఖ్యమైన
0: చాలా
1: పంట.
0: చాలా మంచి పంట సార్. ఈరోజు మార్కెట్లో అట్లీస్ట్ 10 రూపాయలు కిలో ఉన్నా కానీ మనకి ఎకరాకు 40 నుంచి 50 వేల రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంది. మన పెట్టుబడి పోను. అలాంటిది మనం 4 ఎకరాలు వేసుకోగలిగితే 2 లక్షల రూపాయలు మనం 80 నుంచి 90 రోజుల్లో మనం ప్రశాంతంగా తీసుకోగలం. ఇబ్బంది పడకుండా ఉంటాం
1: నీరు
0: వ్యవసాయం.
1: కూడా ఎక్కువ
0: నీటి
1: తీసుకోదు.
0: నీటి ఇబ్బంది ఉండదు, ఎక్కువ రోజుల కాల పరిమితి ఉండదు, మనకు తక్కువ ఖర్చు. ఈరోజు మనం 20 వేల రూపాయలు సారు, మనం ఎంత ఇబ్బంది పడ్డా వ్యవసాయంలో మనం లాస్ పోయినా కానీ 20 వేలతో 20 వేలకు 20 వేలు 40 వేల రూపాయలు అని వచ్చే అవకాశం ఉంటుంది సార్. మార్కెట్ అట్లీస్ట్ పడి

0: అయిపోయింది, 5 నుంచి 7 రూపాయలు అమ్ముతుంది కిలో అన్నా కూడా మన క్లాస్ రాదు సార్.
1: మన ప్రాంతంలో తక్కువ వాడుతున్నారు.
0: మనకు ఇక్కడ ఇంకా చాలా అలవాటు లేదు సార్. ఈ గుమ్మడి అనేది అంటే వాళ్లకు 20,000తో మనం ఎంత వస్తుంది, మనం 1 లక్ష పెట్టాలి, 4 లక్షలు తీయాలనే ఆలోచనతో వ్యవసాయం చేస్తున్నాం. అందుకని ఈరోజు మనం ఒక్కోసారి మార్కెట్ పరిస్థితులు ఇబ్బంది పడినప్పుడు వ్యవసాయ కుటుంబంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాము, లాస్ పోవడము, వ్యవసాయాన్ని వదిలేయడము. పిల్లలు ఈరోజు వ్యవసాయాన్ని చేపించాలంటే పిల్లలతో వద్దు నాన్న మీరు ఉద్యోగాలు తీసుకోండి అని చెప్పుకోవడం, ఎందుకంటే ఈ ఎక్కువ పెట్టుబడులు పెట్టి మోసపో లాస్ పోవడం తప్ప దానివల్ల వ్యవసాయం మనం ఇబ్బంది పడుతున్నాం.
1: అదే, నీటిని ఆదా చేసుకోవడం తెలియకపోవటము, ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ
0: పెట్టి
1: లాభాలు తీయాలని అనేటువంటి
0: ఆలోచనతో
1: ఆలోచనతో ఎక్కువ దెబ్బతీస్తుంది
0: దెబ్బ
1: వ్యవసాయం.
0: తీయడం వల్ల మనం ఈరోజు ఇబ్బంది పడుతుంది.
1: ఓకే, మంచి విషయాలు చెప్తున్నారు కాశం భాష గారు. మరి మీరు అన్నట్టుగా ఇప్పుడు తీగ జాతి కాబట్టి మరి చిన్న చిన్న దోమ పోటు దోమ కాటు వల్ల ఇట్లాంటి వస్తున్నాయి అంటున్నారు. అంటే నేల మీదనే ఉంటుంది కాయ, అది ఎక్కువ ఏమన్నా కుళ్ళిపోవడం కానీ లేకపోతే ఇంకేదన్నా ఆ సైజు పెరిగే తప్పుడు సపరేట్గా జాగ్రత్తలు తీసుకోవడము అట్లా, అంటే ఎక్కువ మీరు అన్నారు కదా ఇన్ని ఇన్ని టన్నులు రావాలి ఇట్లా మంచి దిగుబడి రావాలని, అప్పుడు మరి ప్రత్యేక జాగ్రత్తలు ఉన్నాయంటారా?
0: గుమ్మడికి వచ్చి మిగతా మీకు దోస పూచ ఈ రకాలలో మనకు కాయ డ్యామేజ్ కావడము, కాయను మనం వారానికి ఒకసారి తిప్పి తిప్పి పెట్టుకోవడము అలా ఉంటుంది సార్. కానీ గుమ్మడిలో అలా ఏం ఉండదు సార్, గుమ్మడి మనకు ఇబ్బంది పెట్టదు, అంత తొందరగా కాయ డ్యామేజ్ కాదు, కాయ కుళ్ళిపోదు, కాయను మనం రోజు రోజు తిప్పి పెట్టుకుంటుండడం అలా ఏం ఉండదు. మన భూమిలో పచ్చిరొట్టెరు, సేంద్రియ ఎరువు, మనము పేడగిన వాడగి బలంగా ఉంటే మీరు వాటర్ పెట్టుకొని ఇంకా వేరే అసలు మీరు నేను చేశానా వేశానా అనే ఆలోచన టెన్షన్ ఉండదు సార్. ఈ పంటకు ప్రశాంతంగా ఉండేది మీరు వాటర్ పెట్టుకొని రోజు చూసుకొని ఉదయం సాయంత్రం చూసుకొని తక్కువ అమౌంట్తో నేను చెప్పా కదా సార్ ఆ దోమపోటుకు మందు ఆడుచుకుంటుంటే అవలీలంగా 3 నుంచి 4 కిలోలు మీ బలమైన పొలం అయితే 5 కిలోలు కూడా వస్తాయి సార్ ఒక్కొక్క కాయ.
1: కాయ
0: ఒక్కొక్క
1: ఓకే,
0: 5 కిలోలు తగ్గకుండా.
1: ఇన్ని రోజులకు కాయ మరి బాగా ఊరింది, దీన్ని కటింగ్ చేయాలి అనేటువంటిది సందర్భం.
0: మనకు 80 రోజుల నుంచి కాయ ఆటోమేటిక్గా మా పాకానికి వస్తుంది సార్. 100 రోజులకు పంట ఏముండదు సార్ మన పొలంలో.
1: తీసేయచ్చు
0: మొత్తం మార్కెటింగ్ విలువగిన ఉంటే, మార్కెట్లో డిమాండ్ ఉంటే కొనుగోలుదారుడు మన పొలం దగ్గరికి వస్తాడు సార్. మనం ఈరోజు మేము టన్ను టన్ను లారీలు మేము హైదరాబాదే ఎక్కువ మాకు మార్కెటింగ్ హైదరాబాదే తీసుకెళ్తారు. పండగ సీజన్లో మంచి డిమాండ్ ఉన్న మా కాయ సార్ ఇది గుమ్మడికాయ.
1: ప్రతి
0: ప్రతి కుటుంబంలో ప్రతి శుభకార్యానికి ప్రతి ఇంట్లో మొట్టమొదటిగా గుమ్మడికాయ ఉంటుంది సార్. కాబట్టి మనకు ఇది చాలా ఇక్కడ అరుదుగా వేస్తున్నారు, కానీ అలవాటు పడాలి. మిగతా రైతులు కూడా చాలామంది వేసుకోగలిగితే ఇప్పుడున్న వాటర్ పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా చాలా వరకు మంచి దిగుబడి తీసుకొని ప్రశాంతంగా ఇబ్బంది పడకుండా తక్కువ ఆదాయమైన జీవితాంతం ఉండొచ్చు.
1: అంటే పూర్వం రోజుల్లో ఏంటంటే ఎక్కడో పొలం గట్ల మెన్నో ఇళ్లలో ఏమన్నా దొడ్లలో చివర్లను వేసుకొని ఆ సంక్రాంతి పండగ వచ్చింది అప్పుడు మాత్రమే మనము గుమ్మడికాయలు తెచ్చుకొని చేసుకోవడమో తినడమో జరిగేది. ఇప్పుడు అది మరి వ్యాపార రీత్యా మంచి దిగుబడి మంచి మార్కెటింగ్ ఉన్న సందర్భం కాబట్టి ప్రతి రైతు కూడా ఉన్న పొలంలో ఎంతో కొంత గుమ్మడి సాగు చేసుకుంటే చాలా మంచిదంటారు.
0: సంవత్సరానికి 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న పొలంలో మీరు తక్కువ నీటితో సాగు చేసుకోగల పంట ఏదంటే గుమ్మడి పంట సార్. అది ఇంకా చివరి కూరగాయలు మనకు తెలుసు, ఆకుకూరలు కూరగాయలు ఉన్నవి అవి కూడా మనకు ఉపయోగకరమే. ఎందుకంటే అవి నిత్యం సార్, ఇదన్నా మనం బయటికి వెళ్ళాలి. ఇది మన అందుబాటులో ఈ తక్కువ సమయంలో తక్కువ వాటర్తో మనం పండించుకోగలే అంటే కూరగాయలు, ఆకుకూరలు, గుమ్మడి, చిన్న చిన్న వీటి వాటిల్లో ముఖ్యంగా మనం బయట మార్కెటింగ్ 10 రూపాయలు డబ్బులు రావాలంటే గుమ్మడి ముఖ్యం సార్.
1: ఓకే కాశీ భాష గారు, మరి గుమ్మడి పంట గురించి చెప్పుకుంటున్నాము. మరి మీరు మార్కెటింగ్ విషయం కూడా హైదరాబాదు ఎక్కువ మేము ట్రాన్స్పోర్ట్ అంటున్నారు, అంటే వాళ్ళు మనం ఇన్ఫర్మేషన్ ఎట్ట ఇవ్వాలి మన దగ్గర ఉంది అని, వాళ్ళే వస్తారా లేకపోతే మనం విత్తనాలు కొనుక్కున్నప్పటి నుంచి వాళ్ళకి అందుబాటులో ఉంటారా ఎట్లా?
0: మనం మొట్టమొదట విత్తనం ఎంపిక చేసుకున్నప్పుడే మన దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు సార్, ఆ మార్కెటింగ్ సంబంధించిన వ్యక్తి మన ఏరియాలో తిరుగుతాడు, మా ఊరికి వచ్చాడు, మా దగ్గర గుమ్మడి విత్తనాలు ఉన్నాయి మీరు పండిండి నేను తీసుకెళ్తాను అని చెప్పాడు సార్. సరే అని చూసాం మేము మొదటి సంవత్సరం ఇద్దరం చూసాం సార్. ఈరోజు 2వ సంవత్సరం 5-6 మంది పెరిగిపోయారు రైతులు. అతనే పాక దాని టైం వచ్చినప్పుడు మనకు ఫోన్ చేసి చెప్తాడు ఈరోజు కటింగ్ పెట్టండి మీరు గడ్డకు చేర్చండి ఒడ్డుకు, నేను ట్రాన్స్పోర్ట్ లారీ తీసుకొచ్చి వే బ్రిడ్జిలో కాటా పెట్టి మీ అమౌంట్ ఇచ్చి నేను తీసుకెళ్తాను,
1: అంతే
0: మార్కెట్ పొజిషన్ బట్టి ఆ రోజు రేటును బట్టి మనకు నిర్ణయించి మన డబ్బులు మనకి ఇచ్చి తీసుకెళ్తాం.
1: కోత విషయంలో కూలీలను పెట్టించి కోపించారు,
0: కోత విషయంలో మంది కూలీలను కోపించుకోవడం ఏముండదు సార్, 4 రైతులు 1 ఎకరా మొత్తం కోసేయచ్చు.
1: కోసేస్తారు
0: కాయలు ఒక్కొక్కటి 4-5 కిలో కాయలంటే పెద్ద విషయం కాదు కోయడం. మనకు ఈ చిన్న చిన్న అయితే ఎక్కువ మంది లేబర్ పడతారని భయం ఉంటుంది. ఇది 3-4 అయినా కానీ 1 ఎకరా కాయలు మొత్తం కోసి పెట్టచ్చు.
1: పూర్తిగా పండు కాకుండానే కొంచెం దూరంగా ఉన్నప్పుడే
0: దూరంగా ఉన్నప్పుడే ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండే పండే కదా సార్ గుమ్మడి అంటే మీకు తెలిసింది సంవత్సరం
1: ట్రాన్స్పోర్ట్ పోవాలి కాబట్టి ఉండదు
0: నిలవ ఉండే పండే ఇబ్బంది లేదు. ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కువ రోజులు ఎంత దూరం అయినా కానీ ఇబ్బంది ఉండదు, ఎన్ని రోజులు నిలవ ఉంచినా

0: అయిపోదు.
1: పాడైపోదు. ఓకే కాశం భాష గారు, మరి గుమ్మడి పంట సాగు గురించి మరి రైతు సోదరులకు తెలియజేశారు. మీరు అనుభవంలో వ్యవసాయం చేస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ ఎలినో ప్రభావంతో మరి చాలా వరకు మనం ఇప్పుడు ముందుగానే ఫస్ట్ మొదట మాట్లాడుకున్నాం మనం, ఈ కరువు పరిస్థితి ఉంది, ఈ సూపర్ ఎలినో అంటున్నారు మరి అనే ఈ పంట తర్వాతనైనా ఈ పంట వేయకపోయినా ఈ కరువు పరిస్థితులలో చిరుధాన్యాలు వేసుకుంటే బాగుంటుందా, లేకపోతే కూరగాయలు వేసుకుంటే బాగుంటుందా, లేకపోతే ఆకుకూరలు వేసుకుంటే బాగుంటుందా, అంటే మీరు చెప్పినట్టుగా తక్కువ పెట్టుబడితో రైతులు కొంచెం గట్టున పడే అవకాశాలు ఏమైనా మెలకువలు వాళ్ళ సూచనలు వాళ్ళతోటి రైతులకు తెలియజేయండి.
0: మొట్టమొదటగా నా అభిప్రాయం ఏంటండి సార్, ఇప్పుడు 30 రోజులు వర్షం లేకపోతేనే వ్యవసాయం అంతా కుదేలైంది, ఒక 6 నెలలు లేకపోతే వ్యవసాయ రంగ పరిస్థితి ఏందని అని ఆలోచిస్తే, మొట్టమొదట మనం చేయాల్సింది నీటిని నిల్వ చేసుకో. నీరు ఉన్నప్పుడు వృధా చేస్తాం, లేనప్పుడు చాలా బాధగా దీనంగా ఉంటుంది. కాబట్టి మన ఊర్లోనే మన ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టుకొని నీటి నిల్వ కుంటలు మన ఊర్లో మన గ్రామంలో. ఇప్పుడు చెరువులు ఏయో నిండియాలి అనే పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి సార్. ఒకప్పుడు మొక్కలు చెట్లు అడవులు విపరీతంగా ఉన్నవి, వర్షాలు వచ్చాయి, ఇప్పుడు అన్నీ అంతరించిపోవడం వల్ల వర్షానికి బాగా ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి పన్న కొద్దిపాటి నీళ్ళనైనా మనం వృధా చేసుకోకుండా మన ఇంటి దగ్గర మన పొలం దగ్గర మన ఊరి బయట కుంటలుగా ఏర్పాటు చేసుకొని అవి ఎప్పుడైతే నీటిలో కుంటలు నిల్వ ఉంటాయో మనకు 6 నెలలకు ఆగిపోవాల్సిన బోరు 2 సంవత్సరాల దాకా కూడా నీళ్ళు ఇస్తాయి సార్. నీటి నిల్వ లేకుండా మనం వాగులల్లో వంకలల్లో వదిలేసి ఎండిపోతూ ఉంటే రేపొద్దున మనం వ్యవసాయానికి నీళ్ళు ఉండవు సార్.
1: ఈ పరిస్థితుల్లో ఏ పంటలు వేసుకోవాలంటారు, కూరగాయల ఆకుకూరల?
0: ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ మీరు 5 ఎకరాలు వేసే కాడ 2 ఎకరాల్లోనే కూరగాయలు, గుమ్మడి, ఆకుకూరలు చిన్న చిన్నవి. ఈరోజు మా ఊరు పక్కన పూసలు పాడింది సార్, ఆ గ్రామంలో చూద్దురండి, మెంతికూర, తోటకూర, గోంగూర, చుక్కకూర, పాలకూర, కొత్తిమీర, ఇలాంటి ఆకుకూరల్లో చాలామంది రైతులు ఈరోజు అసలు అది ఒక పాడిబర్రెత సమానం సార్ ఆకుకూరలు అంటే. ప్రతి నిత్యం మనకు పాడిబర్రె మనకు పాలు ఎట్లా ఇస్తుందో ప్రతి నిత్యం, ఈరోజు కటింగ్ పెడితే రేపు కటింగ్ వస్తుంది, 1 ఎకరాలు కట్ చేసుకుంటూ పోతే తిరిగి మళ్ళీ అదే కటింగ్ వస్తుంది సార్. ఈరోజు నిత్యం డబ్బులు, అది 200 రాని, 400 రాని, 500 రాని, మనం ఒకేసారి లక్షల్లో పోకుండా 400-500 అయినా కుటుంబం ఈరోజు ప్రశాంతంగా ఆ రోజు మనం ఉంటుంది కదా సార్, జీవనాధారం. అలా కాకుండా వ్యవసాయ రంగంలో ఎక్కువ లాభాలు కావాలని ఆశపడి విపరీతమైన పెట్టుబడులు పెట్టి అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే సార్, తక్కువ కాలంలో 3 నెలలు 70 నుంచి 90 రోజులు అంటే 3 నెలల్లో అయిపోయే కూరగాయలు చాలా ఉన్నాయి సార్ మార్కెట్లో. హైబ్రిడ్లు మంచి మంచి హైబ్రిడ్లు ఉన్నాయి, ఎక్కువ దిగుబడులను ఇచ్చాయి. మన వ్యవసాయంలో మనం ఏమైనా కొద్దిగా ఇంటి దగ్గర ఓ బర్రె ఆ ఎరువు తీసుకుపోయి మన పొలంలో వేసుకొని ఈరోజు బస్తా కొనాలంటే బలం మందు 2000 నుంచి 2500 అయింది. వ్యవసాయం రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ ఇలా అయితే. కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళు ఎవరు వాళ్ళు స్వయాన ఇది మన పని, ఇది నా పొలంలో నేను ఇది చేసుకోవాలి, నా ఊళ్ళో నేను చేసుకోవాలి, ఓహో ఇది రాబోయే తరానికి ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచన ఇప్పటి నుంచే మొదలు కావాలని నా అభిప్రాయం సార్.
1: ఓకే, మంచి సలహాలు కూడా చెప్పారు కాశం భాష గారు. మరి వర్షపు నీటిని విడిచిపెడదాం, మన పంటలను కాపాడుకుందాం. ఈ అంశం మీద మరి మీ అనుభవాలు చెప్తూ మీరు ప్రస్తుతము ఈ బెట్ట పరిస్థితులలో మరి మీరు చేసినటువంటి గుమ్మడి పంట సాగు గురించి కూడా మరి సాటి రైతులకు మీ సూచనలు మీ అనుభవాలు తెలియజేశారు. మన బేసవారపేట మండలం వంగపాడు గ్రామ రైతు షేక్ కాశం భాష గారు మరి రైతు సోదరులకు చక్కటి వాళ్ళ అనుభవాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే సార్.
2: మీరింతవరకు వర్షపు నీటిని ఒడిసిపెడదాం, మన పంటలను కాపాడుకుందాం ఈ అంశం గురించి బేస్తవారిపేట మండలం వంగపాడు గ్రామ రైతు ఎస్కే కాశింభాష గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం
2: జారీ.
3: पक्षियों
2: से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचा?

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికి దక్షిణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: దేశ పురోభివృద్ధికి ప్రాథమిక పునాది ప్రజా ఆరోగ్యం. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణ, మహిళా సాధికారతను అత్యంత కీలకమైన బాధ్యతలుగా గుర్తించి అనేక సంక్షేమ పథకాల అమలుతో వాటిని సుస్థిరం చేస్తోంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ సంస్కృత శ్లోకాన్ని బట్టి మన సంస్కృతిలో ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు అర్థమవుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం కుటుంబానికి ఆనందాన్నిస్తే, ప్రజా ఆరోగ్యం దేశానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. అందుకే దేశ ప్రజలందరికీ కూడా నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజా ఆరోగ్య రక్షణ కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు ప్రతి దశలోనూ ప్రజలకు భరోసా కల్పించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి పేద కుటుంబాలు వైద్య ఖర్చుల వల్ల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి అద్భుతమైన ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పేద ప్రజలు ఉచితంగా నాణ్యమైన చికిత్సలు పొందే వీలును కల్పిస్తున్నాయి. ఇవే కాక కొన్ని ప్రాణాంతక వ్యాధులను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది టీబీ ముక్త్ భారత్ అభియాన్. ఈ పథకం గురించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారి ద్వారా.
2: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మన దేశంలో అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నాను. క్షయవ్యాధి టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు ప్రభావితం చేస్తుంది. అయితే మెదడు, ఎముకలు, మూత్రపిండాలు, లింఫ్ గ్రంథులు వంటి ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేయవచ్చు. టీబీ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలిలోకి వ్యాపించే సూక్ష్మక్రిముల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధి. సరైన సమయంలో గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకుంటే టీబీని పూర్తిగా నిర్మూలించవచ్చు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ అంటే ఏమిటి? భారత ప్రభుత్వం జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా టీబీ ముక్త్ భారత్ అభియాన్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని క్షయవ్యాధి రహిత దేశంగా మార్చడం. దీనిలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధులు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ముఖ్య లక్ష్యాలు ఏమంటే, ప్రతి టీబీ రోగిని గుర్తించడం, అనగా 2 వారాలకు పైగా దగ్గుతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని టీబీ పరీక్షలు చేయించడం, అధిక ప్రమాదంలో ఉన్న ప్రజలకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించడం, టీబీ మరణాలు తగ్గించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభించడం, నాణ్యమైన మందులు, సరైన పర్యవేక్షణ, పోషకాహారం అందించడం ద్వారా ఈ టీబీ మరణాలను తగ్గించడం, టీబీ రోగులతో కలిసి నివసించే కుటుంబ సభ్యులకు అవసరమైన టీబీ నివారణ చికిత్స అందించడం, టీబీ

ప్రివెంటివ్ థెరపీ, ప్రజల భాగస్వామ్యం. టీబీ నిర్మూలనకు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి. ఇతర వ్యాధులను గుర్తించడం, టీబీతో పాటు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, పోషకాహార లోపం, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా గుర్తించి చికిత్స అందించడం. టీబీ లక్షణాలు మరి ఏమంటే, 2 వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, కఫంలో రక్తం రావడం.

0: ఔషధ నిరోధక పరీక్షలు ఇవి అతివేగంగా ఖచ్చితంగా వ్యాధిని గుర్తిస్తాయి. టీబీ చికిత్స. టీబీకి ప్రభుత్వం పూర్తిగా ఉచిత చికిత్స అందిస్తోంది. రోగి తప్పకుండా ప్రతిరోజు మందులు వాడాలి. వైద్యులు చెప్పినంత కాలం చికిత్స పూర్తి చేయాలి. మధ్యలో మందులు ఆపకూడదు. మందులు మధ్యలో ఆపితే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిక్షయ పోషణ యోజన. టీబీ రోగుల ఆరోగ్య పునరుద్ధరణ ప్రభుత్వం నిక్షయ పోషణ యోజన ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. పోషకాహారం తీసుకోవడం వలన చికిత్స ఫలితం మెరుగుపడుతుంది. నిక్షయమిత్ర కార్యక్రమం. స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, సేవా సంస్థలు, దాతలు టీబీ రోగులకు పోషకాహారం, అవసరమైన సహాయం అందించేందుకు నిక్షయమిత్రాలుగా నమోదు కావచ్చు. ఇది ప్రజల భాగస్వామ్యానికి ఒక మంచి ఉదాహరణ. టీబీ నివారణకు మనం చేయాల్సిన పనులేమి? దగ్గినప్పుడు నోరు ముక్కు కప్పుకోవాలి. ఇంట్లో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులకు అవసరమైన పరీక్షలు చేయించాలి. వైద్యులు సూచించిన నివారణ చికిత్స తీసుకోవాలి. టీబీపై అపోహలు తొలగిద్దాం. చాలా మంది టీబీ అంటే భయపడుతున్నారు. ఇది నిజం కాదు, గుర్తుంచుకోండి. టీబీ పూర్తిగా నయమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితం. టీబీ రోగులకు దూరం పెట్టుకోకుండా వారికి ధైర్యం చెప్పాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. టీబీ నిర్మూలనలో ఆశా కార్యకర్తలు, ANMలు, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి. ప్రియమైన శ్రోతలారా, మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు 2 వారాలకు పైగా దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకోండి. టీబీ ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. టీబీకి పరీక్షలు ఉచితం, చికిత్స ఉచితం, టీబీ పూర్తిగా నయం అవుతుంది. మనమందరం కలిసి ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి టీబీ రోగికి అండగా నిలిచి టీబీ ముక్తు భారత్, ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణానికి మనవంతు సహకారం అందిద్దాం.
1: ఆరోగ్యవంతమైన పౌరుడే నవభారత నిర్మాణానికి ప్రధాన శిల్పి. అయితే ఆరోగ్యకరమైన సమాజానికి ఆర్థిక భద్రత కూడా అంతే ముఖ్యం. అందులోనూ మహిళా సాధికారత అనేది దేశ ప్రగతికి అత్యంత కీలకం. ఒక దేశం లేదా సమాజం ఎంతవరకు అభివృద్ధి చెందింది అని అంచనా వేయడానికి ఆ సమాజంలోని మహిళల స్థితిగతులే ప్రధాన కొలమానం. స్త్రీ కేవలం ఒక కుటుంబానికే కేంద్ర బిందువు కాదు, నవ సమాజ నిర్మాణానికి కూడా ఆమె అత్యంత కీలకమైన భాగస్వామి. అందుకే స్త్రీలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించి స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల రక్షణ, ఆరోగ్యం, విద్య, ఆర్థిక ఉపాధిని పెంపొందించడానికి అద్భుతమైన యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఒకవైపు ఆరోగ్య భారతాన్ని నిర్మించే దిశగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వైద్య విప్లవం, మరొకవైపు మహిళలను ప్రగతి శిఖరాల వైపు నడిపిస్తున్న DRDA సంక్షేమ పథకాలు, మన గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సామాజిక రూపురేఖల్ని ఇవి పూర్తిగా మార్చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను పెంచడానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
2: నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేది భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక ప్రధాన పేదరిక నిర్మూలన కార్యక్రమం. ఈ పథకం పేద కుటుంబాలకు లాభదాయకమైన స్వయం ఉపాధి మరియు నైపుణ్యంతో కూడిన వేతన ఉపాధిని పొందేలా సహాయపడటం ద్వారా గ్రామీణ పేదరికాన్ని తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో సర్ప ఆధ్వర్యంలో జీవనోపాధుల విభాగం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా రైతుల కోసం, ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 2000 మంది మహిళా రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని సమైక్యపరుస్తూ 20 మండలాల్లో 20 FPOలు అంటే మహిళా రైతు ఉత్పాదక సంస్థలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 20 FPOల్లో 23484 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 7 మండలాల్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ అంటే సమీకృత వ్యవసాయ క్షేత్రాలుగా ఏర్పాటు చేసి

0: దానిలో సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వీరి ద్వారా మహిళా రైతులకు విభిన్న జీవనోపాధులు ఏర్పాటు చేసుకొని తద్వారా ఆదాయాలు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మిశ్రమ పంటల సాగు వలన రైతుకి ఒక పంటలో నష్టం వచ్చినప్పటికీ మిగతా పంటల్లో లాభం చేకూరే అవకాశం ఉంది. అలాగే 20 మండలాల్లో మహిళా రైతుల సామర్థ్య అభివృద్ధి పెంపొందించడానికి శిక్షణలు ఇవ్వడం, జీవనోపాధుల సేవా కేంద్రాలు అంటే లైవ్లీహుడ్ సర్వీస్ సెంటర్స్ అంటాము, LSC ఏర్పాటు చేయడము, అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ CHCs అంటాము, వాటిల్లో వ్యవసాయ పనిముట్లని మనం కొనుగోలు చేసి వాటిని తక్కువ రేటుకి మన FPG మెంబర్స్ అందరికి కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయం, చేపల పెంపకము, మేలు రకం పశువుల పెంపకము, బ్యాంబూ కల్టివేషన్, అలాగే కోళ్ల పెంపకం వంటి బహుళ ప్రయోజన వ్యవసాయ కార్యక్రమాలని సర్ప ఆధ్వర్యంలో మనం కాకినాడ జిల్లాలో DRDA తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 1000 మంది వెదురు సాగు చేయడానికి మహిళా రైతులు మేము గుర్తించడం జరిగింది. అలాగే సర్క్యులేటరీ ఎక్వా సిస్టమ్ ద్వారా మరి జిల్లాలో 200 మంది మహిళా రైతుల్ని కొరమైన చేపల పెంపకానికి గుర్తించడం జరిగింది. అలాగే మహిళా రైతు ఉత్పాదక సంస్థ FPOల ద్వారా కొనుగోలు చేయబడిన ఉత్పత్తులకు గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ చేయడము, వాల్యుయేషన్, అలాగే మార్కెటింగ్ సౌకర్యం కల్పించడము, ఇవన్నీ కూడా ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం మీద ఈ FPOకి సంబంధించి కాకినాడ జిల్లాలో రివాల్వింగ్ ఫండ్ నిమిత్తము 2 కోట్ల రూపాయలు, అలాగే 20 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ నిమిత్తం 3 కోట్ల రూపాయలు, అలాగే ఈ సీడ్ క్యాపిటల్ ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకునే మహిళలకి మొదట విడతగా 40,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్, అలాగే సక్రమ నిర్వహణ జరిగిన తర్వాత వాళ్ళకి 2వ విడతగా 75,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 80,000 మంది మహిళల్ని మనం లఖపతి దీదీలుగా గుర్తించడం జరిగింది. ఇలాంటి ఆర్థిక వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మహిళలు మరియు మహిళా రైతులు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగడానికి అవకాశం ఏర్పాటు చేసినటువంటి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషను మరి కాకినాడ జిల్లాలో మహిళల్లో పేదరికాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
1: స్వయం సహాయక సంఘం అనేది కేవలం ఒక సముదాయం మాత్రమే కాదు, అది మహిళల జీవితాన్ని మార్చే ఉద్యమం. స్వయం ఉపాధి మహిళల స్వాభిమానానికి దర్పణం. వివిధ పథకాల ద్వారా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతతో నేడు గ్రామీణ మహిళలు అసాధారణమైన ప్రతిభను కనబరుస్తూ, సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునికతను ఆహ్వానిస్తూ తాము కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో లఖపతి దీదీలుగా అవతరించి ప్రగతి పథంలో దిగ్విజయంగా ముందుకు సాగుతూ మహిళా శక్తిని యావత్ ప్రపంచానికి చాటుతున్నారు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ N. వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి. శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి BN. పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇఫవాణి

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా వివరాలు, సినిమా పాఠం మన అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా విద్యా సమాచారం గురించి విందాం. ఏఐఏపీ గెట్ 2026 వివరాలు చూద్దాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీ

దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్ కాలేజీలు సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆయుర్వేదం, యునానీ, సిద్ధ హోమియోపతి వైద్య కోర్సుల్లో MD MS కోర్సుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ AIAPGET 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక అర్హతల విషయానికి వస్తే BAMS, BUMS, BSMS, BHMS, గ్రేడెడ్ BHMS డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితోపాటు 7 ఇంటర్న్షిప్ పూర్తిగా కలిగి ఉండాలి. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30/7/2026. దరఖాస్తులకు సవరణ తేదీలు 1/8/2026 నుంచి 2/8/2026. ఇక పరీక్ష తేదీ 22/8/2026. వెబ్సైట్ exams.nta.nic.in వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని, ఎందుకంటే రేపు ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది కనుక అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తును ఆన్లైన్ ద్వారా పంపించవలేను. ఇక ఉద్యోగ సమాచారం. SVIMS TTD తిరుపతిలో 236 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వివరాలు చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం TTD పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ SVIMS తిరుపతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన బ్యాక్లాగ్ రెగ్యులర్ స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇక మొత్తం పోస్టుల సంఖ్య 236. ఖాళీ వివరాలు చూసుకున్నట్లయితే బ్యాక్లాగ్ ఖాళీలు 24, రెగ్యులర్ ఖాళీలు 212. అర్హత చూసుకుందాం. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BSc నర్సింగ్లో ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితోపాటు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితోపాటు జనరల్ 3 సంవత్సరాల జనరల్ నర్సింగ్ కోర్సు GNM, 6 నెలల మిడ్వైఫరీ ట్రైనింగ్ పూర్తి చేసి మెడికల్ కాలేజ్ లేదా టెర్సరీ కేర్లో ఆసుపత్రిలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. మరొకసారి చూద్దాం అర్హత. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BSc నర్సింగ్లో ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితోపాటు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఆ అర్హత లేకపోతే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితోపాటు జనరల్ 3 సంవత్సరాల జనరల్ నర్సింగ్ కోర్సు GNM కోర్సు, 6 నెలల మిడ్వైఫరీ ట్రైనింగ్ పూర్తి చేసి మెడికల్ కాలేజీ లేదా టెర్సీరియరీ కేర్ ఆసుపత్రిలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఇక వయసు విషయానికి వస్తే 1/7/2026 నాటికి కనీసం 18 సంవత్సరముల నుంచి 42 సంవత్సరాలు మించకూడదు. 18 సంవత్సరాలు పూర్తి కావాలి, 42 సంవత్సరాలు మించకూడదు. ఇక వేతనం నెలకు 38,720 రూపాయల నుంచి 118,390 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 15/07/2026, అంటే ఈ నెల 15 తారీఖు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 10/8/2026, August 10 లాస్ట్ డేటు. వెబ్సైట్ SVIMS STPT.NIC.in APNIC.in వెబ్సైటును పూర్తిగా సందర్శించి ఎవరైతే అర్హత గలరో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇవి ఈనాటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం.

మీరు విన్న ఈ పాట సెవెన్ బైజీ బృందావన కాలనీ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర పాడిన పాట. కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పులుల గురించిన కొన్ని వివరాలు విందాం. ప్రతి సంవత్సరం జూలై 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ టైగర్ డే లేదా గ్లోబల్ టైగర్ డేగా జరుపుకుంటారు. అసలు ఈ పులి గురించి మాత్రమే ఎందుకు చెప్పుకోవాలి? భూమి మీద ఎన్నో కోట్ల జీవరాశులున్నాయి, అది పులి ప్రత్యేకత ఏమిటి? పులికే అంతర్జాతీయంగా ఎందుకు గుర్తింపు ఉంది? అటువంటి విషయాల గురించి తెలుసుకుందాం.

పులులు జంతురాజ్యంలో అత్యంత శక్తివంతమైన మాంసాహార జీవులు. అటవీ ఆవరణ వ్యవస్థలో వీటి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి శాకాహార జంతువులు సంతతిని అదుపులో ఉంచుతుంది, ఆహార గొలుసును సమన్వయం చేస్తుంది. అక్రమ రవాణా వేట కారణంగా పులులు జనాభా గణనీయంగా తగ్గిపోవడంతో అంతరించిపోయే దశలో ఉన్న పెద్ద పులుల సంరక్షణకై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ పులుల దినోత్సవం అనగానే మనకు ఒకంత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే పులుల సంఖ్య పెరగాలని, అంతరించిపోయే జంతువుల జాతి నుంచి వాటి పేర్లను తొలగించే రోజు రావాలని మనం కోరుకుంటూ ఉంటాం. అదృష్టం కొంది, మన దేశంలో పులులు సింహాలు చిరుతల సంఖ్య బాగా పెరుగుతుంది. అందుకు ఎన్నో కారణాలు చెప్పవచ్చు. అయితే ఈ ప్రత్యేక రోజును పులులకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ప్రాజెక్ట్ టైగర్. తరిగిపోతున్న పులులను సంరక్షించడానికి తీసుకున్న పథకం పేరే ఈ ప్రాజెక్ట్ టైగర్. 1972 తీసుకున్న వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం 1972 నుంచి పులిని జాతీయ జంతుగా మన భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.

ఈ చట్టం ప్రకారమే 1973 నుంచి ప్రాజెక్టు టైగర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2010 రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జరిగిన టైగర్ సమ్మిట్ వేదికగా జూలై 29 అంతర్జాతీయ పులుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ సదస్సులో పాల్గొన్న 13 2022 నాటికి తమ దేశాల్లో పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యం పెట్టుకుంది. ఇక భారతదేశంలో పులుల సంరక్షణకు తీసుకున్న చర్యలు, అసలు ఎన్ని పులులు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం పులులలో దాదాపు 70% పైగా పులులు మన భారతదేశంలోనే ఉండడం విశేషం. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి, ఈ 2 సరిహద్దుల్లో విస్తరించి ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగరు, శ్రీశైలం సాగరు రిజర్వ్యూ దేశంలోనే అతి పెద్ద పులుల అభయారణ్యంగా పొందడం జరిగింది. పులుల గురించి కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. మన మనసులకు వేలిముద్రలు, ఫింగర్ ప్రింట్స్, వేరువేరుగా ఉన్న 2 పులులకు శరీరంపై ఉండే చారలు ఒకేలా పొరపాటునగానే ఉండవు. పులులు చాలా చక్కగా వేగంగా ఈదగలవు. పులులు దాదాపుగా ఒంటరిగా జీవించడానికే ఇష్టపడతాయి. పులి గర్జన దాదాపు 3 కిలోమీటర్లకు పైగా అంత దూరం వినపడుతుంది. ఇక 2017 7వ అంతర్జాతీయ పులుల దినోత్సవం నాడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం, బంగ్లాదేశు, నేపాల్ వంటి దేశాలతో పాటు పులులు లేని దేశాలైన ఇంగ్లాండు, యునైటెడ్ స్టేట్స్ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. డబుల్స్ టైగర్ ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. దీని గురించి అవగాహన పెంచడానికి అనేక కంపెనీలు భాగస్వామ్యం కావడం విశేషం. భారతదేశంలో ప్రతి 4 ఒకసారి పులుల సంఖ్యను, అడవిలో ఉండేటువంటి పులుల సంఖ్యను లెక్కించడం జరుగుతుంది. అయితే వీటి సంఖ్య 2006 2010 2014 2018 పులులు ఉన్నట్లు అంచనా. అయితే చివరిగా 5వ అఖిల భారత పులుల అంచనా సెన్సస్ ప్రకారం భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య 3167 నమోదు కావడం జరిగింది. ఇది ఈనాటి అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు మనం తెలుసుకున్నాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంటు సమావేశాలపై సమీక్షా కార్యక్రమం విందాం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నివారణ సవరణ బిల్లు 2026 లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. వందేమాతరానికి జనగణమనతో సమానమైన చట్టబద్ద రక్షణ కల్పించే బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ప్రపంచ పులుల జనాభాలో దాదాపు 70% పులులు భారతదేశంలోనే ఉండటం దేశ ప్రజలందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శనతో ఇప్పటి వరకు 12 పతకాలు గెలుచుకున్నారు. ఇక వార్తల వివరాలు. పరీక్షల్లో అక్రమాలను మరింత కఠినంగా అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నివారణ సవరణ బిల్లు 2026 లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు దోషుల ఆస్తులను స్వాధీనం చేసుకునే నిబంధనలను ఈ బిల్లులో చేర్చారు. అక్రమాలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు రాష్ట, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని బిల్లు నిర్దేశించింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తేదీ నుంచి 2 నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలి. ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత 3 నెలల్లోపు విచారణ ముగించాలి అనే కాలపరిమితులను కూడా ఈ చట్టం నిర్దేశించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, చట్టాన్ని మరింత కఠినతరం చేయడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ఈ సవరణలు తీసుకువచ్చామని తెలిపారు. విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పార్లమెంటులో అనుచిత పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ, విద్యార్థుల నిరసనల్లో ఎటువంటి కాల్పులు జరగలేదని, కేవలం బాష్పవాయువు మాత్రమే వినియోగించారని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిందని జితేంద్ర సింగ్ వివరణ ఇస్తూ,
1: సబ్సే పహలీ బాత్ తో యే కే జబ్ వో కహతే కే గృహ మంత్రి జీ నే గోలీ చలానే కా ఆదేశ్ దియా ఔర్ ఉసే ఆథెంటికేట్ కర్నే మే నాకామ్ హై తో సబ్సే పహలీ బునియాదీ బాత్ కే కహీ భీ గోలీ చలానే కా ఆదేశ్ కోయి మంత్రి నహీ దేతా వో మ్యాజిస్ట్రేట్ దేతా హై ఎస్డీఎం దేతా హై డీఎం దేతా హై హమ్ సబ్ విధాయక రహే హై సాంసద్ రహే హై హమారే అనుభవ్ మే హై ఇస్కా అర్థ యే హువా కే ఉన్హే సార్వజనిక జీవన్ కా భీ అనుభవ్ మే అభావ్ హై.
0: ఈ బిల్లు ఆమోదం అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ సవరణతో వందేమాతరానికి జాతీయ గీతం, జనగణమనతో సమానమైన చట్టబద్ద రక్షణ కల్పించనున్నారు. వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారిపై గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఈ బిల్లులో ఉంది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ, ఈ సవరణ కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదని, భారతదేశ స్వాతంత్ర పోరాటం ఆదర్శాల పట్ల దేశ సమిష్టి నిబద్దతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. 1971లో తీసుకువచ్చిన జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం ద్వారా జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం, జనగణమనకు గౌరవాన్ని పరిరక్షించే నిబంధనలు అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహించారు. పులుల సంరక్షణపై అవగాహన పెంపొందించడం, వాటి సహజ ఆవాసాలను పరిరక్షించటం, అడవుల్లో పులుల సంఖ్య తగ్గుదలను అరికట్టడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి ప్రేమికులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పులుల జనాభాలో దాదాపు 70% పులులు భారతదేశంలో ఉండటం దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, పరిరక్షణ కార్యకర్తలను ఆయన అభినందించారు. స్థానిక సమాజాలను మరింత బలోపేతం చేయటం, మానవ వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించటం పట్ల కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. ఇక పులుల సంఖ్య పెరగడం భారత అటవీ సంపద ఆరోగ్యాన్ని, సంరక్షణపై దేశం చూపుతున్న ప్రత్యేక దృష్టిని ప్రతిబింబిస్తోందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. పులులు వాటి ఆవాసాలు

లను పరిరక్షించటంతో పాటు అడవులపై ఆధారపడి జీవించే సమాజాల జీవనోపాధికి కూడా కేంద్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన చట్టాలపై పరిశీలన జరుపుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ గడువును పార్లమెంటు 2026 శీతాకాల సమావేశాల చివరి వారంలోని తొలి రోజు వరకు పొడిగిస్తూ లోక్సభ ఆమోదం తెలిపింది. జేపీసీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ పీపీ చౌదరి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024 అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాలు సవరణ బిల్లు 2024లను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని పొడిగించే తీర్మానాన్ని సభలో ఈరోజు ప్రవేశపెట్టారు. లోక్సభ రాష్ట శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానాన్ని అమల్లోకి తీసుకురావటం ఈ రెండు బిల్లుల ప్రధాన ఉద్దేశం. భారత నౌకాదళం కోసం కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తున్న 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నౌకల్లో 7వదైన మచిలీపట్నం యుద్ద నౌక ఈరోజు జలప్రవేశం చేసింది. ఈ యుద్ద నౌక సముద్ర గర్భ పర్యవేక్షణ, జలాంతర్గామి వ్యతిరేక యుద్ద కార్యకలాపాలు, తక్కువ తీవ్రత కలిగిన సముద్ర భద్రతా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు మైన్ వార్ఫేర్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నౌక తీర రక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు సముద్ర భద్రతా పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక నౌకాశ్రయ నగరం మచిలీపట్నం పేరు ఈ యుద్ద నౌకకు పెట్టడం విశేషమని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. మచిలీపట్నం నగర చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఈ నౌక నిలుస్తుందని, దేశ సముద్ర ప్రయోజనాల పరిరక్షణలో భారత నౌకాదళం నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో 80% పైగా స్వదేశీ తయారీ భాగాలు వినియోగించడం ద్వారా భారత నౌకా నిర్మాణ పరిశ్రమ సామర్థ్యం గణనీయంగా పెరిగినట్టు స్పష్టమవుతోందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 2వ తేదీన దేశవ్యాప్తంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ యాత్రను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల పాటు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే ఈ జాతీయ ఉద్యమానికి మై భారత్ వేదిక నాయకత్వం వహించనుంది. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ ఆన్లైన్ వేదిక ముఖ్య ఉద్దేశం. మాదక ద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో యువతను ఏకం చేయటం, అవగాహన కల్పించటం, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించటం, ప్రజల నిరంతర సహకారాన్ని ప్రోత్సహించటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లాస్గో నగరం వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్ విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ పతకాల వర్షం కురిపిస్తున్నారు. మరిన్ని పతకాలు సాధించే అవకాశాలను కూడా నెలకొల్పుతున్నారు. మహిళల 69 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించింది. దీంతో భారత్ ప్రస్తుతం 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు కలిపి మొత్తం 12 పతకాలను గెలుచుకుంది. ఇక పురుషుల 60 కిలోల క్వార్టర్ ఫైనల్స్ టాప్ స్కోర్ అథ్లెట్ సచిన్ అద్భుత ప్రదర్శన చేశారు. బోట్స్వానాకు చెందిన ట్రెజర్ మోరిమోపై 5-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. దీంతో భారత్కు మరో పథకం ఖాయమైంది. పురుషుల 80 కిలోల విభాగంలో అంకుష్ కూడా సెమీఫైనల్కు చేరుకుని సెమరో పథకాన్ని ఖాయం చేశారు. మహిళల 70 కిలోల విభాగంలో అరుంధతి చౌదరి, మహిళల 51 కిలోల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో సాక్షి సెమీఫైనల్కు చేరుకున్నారు. ఈ కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల షాట్పుట్ ఫైనల్కు భారత ఆటగాళ్లు టాప్స్ డెవలప్మెంట్ అథ్లెట్ తజేందర్ పాల్ సింగ్ తూర్, ఖేలో ఇండియా అథ్లెట్ సమీర్ దీప్ సింగ్ గిల్ అర్హత సాధించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నివారణ సవరణ బిల్లు 2026 లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. వందే మాతరానికి జనగణమనతో సమానమైన చట్టబద్ద రక్షణ కల్పించే బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా నీ ప్రేమకై చిత్రం కోసం రాజేష్ చిత్ర పాడిన పాట, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

తర్వాత పైసా వసూలు చిత్రం కోసం అనుప్ రూబెన్స్ జితిన్ రాజ్ శ్రీకావ్య చందన పాడిన పాట

మీరు ఇంతవరకు చిత్రమందిరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలోనూ, అనంతరం 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతామాలిక. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే పాటలు వినే కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా చూద్దాం. న్యాయపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలీల గారు, గీతామాలిక కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు కోరుతూ, అలీబాబా 40 దొంగలు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయాలని ఉత్తరం ద్వారా తెలియచేశారు. వీరి కోసం వీరు కోరుకున్నటువంటి సినిమా నుంచి వీరు కోరుకున్నటువంటి పాటను వినిపిద్దాం.

తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయ గారు కూర్చున్నారు. బెంగాల్ టైగర్ చిత్రం నుంచి పాటను వినాలనిపించి, మరి వీరి కోసం బెంగాల్ టైగర్ చిత్రం నుంచి పాటను వినిపిద్దాం.

మీరు వింటున్నారు 101.5 మెగాహెడ్జ్ పై ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసారం చేస్తున్నటువంటి గీతామాలిక. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే పాటలు వినే కార్యక్రమం ప్రసారం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చూద్దాం. తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, రాణా ప్రతాప్, యామిని, భవ్యశ్రీ, చైత్రికాశ్రీ, సుధారామయ్య గారు కూర్చున్నారు. సుమంగళి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలంటూ ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి వీరి కోసం సుమంగళి చిత్రం నుంచి పాటను ప్రసారం చేసి వినిపిద్దాం.

తర్వాత రంగారెడ్డి జిల్లా ఏగలవ్య నగరం నుంచి బిజిలి వెంకటేష్ కృష్ణ సూర్యకళ రేఖా చంద్రకళ రవీంద్ర కుమార్ సాయి ప్రకాష్ సాయి కుమార్ శ్యామల వెంకటేష్ విజయ్ కుమార్ నరసింహరావు వసుంధర లావణ్య రితిక భానుశ్రీ రింకీ భవ్యశ్రీ బేబీ దేవేందర్ శోభారాణి అశోక్ బాబు గారు కోరుచున్నారు. విచిత్రబంధం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీలమ్మ పాడిన అందమైన జీవితం అనేటువంటి పాటను మా కోసం ప్రసారం చేయాలని ఉత్తరం ద్వారా తెలియచేశారు. మరి వీరి కోసం వీరు కోరుకున్నటువంటి విచిత్రబంధం చిత్రం నుంచి పాటను వినిపిద్దాం.

తర్వాత సికింద్రాబాద్ బురిదిగడ్డ ఆర్యనగర్ సమాజ శ్రోతలు కోరుచున్నారు. కె సక్కుభాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అవిలేష్ గారు జాకీ చిత్రం నుంచి పాటను ప్రసారం చేసి వినిపించాలని ఉత్తరం ద్వారా తెలియచేయడం జరిగింది. వీరి కోసం వినిపిద్దాం మరి పాటను.

కార్యక్రమంలో చివరిగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర గారు కూర్చున్నారు. గీతామాలిక కార్యక్రమంలో ఇల్లాలి కోరికలు అనే చిత్రం నుంచి బాటలు వేరైన అనేటువంటి పాటను మా కోసం ప్రసారం చేయాలని ప్రసారం చేసి వినిపిద్దాం.

మీరింతవరకు గీతామాలిక కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం ప్రసారం విన్నారు. తిరిగి వచ్చే మంగళవారం బుధవారం అప్పటి వరకు శ్రోతలు రాసినటువంటి ఉత్తరాల ద్వారా వారు కోరుకునే పాటలను ప్రసారం ఉంటుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై మా ప్రసారాలు వినవచ్చు, లేదా న్యూస్ ఆన్ ఏఏఆర్ అనే యాప్ ద్వారా కూడా మేము ప్రసారం చేసేటువంటి కార్యక్రమాలు చక్కగా వినవచ్చు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

రాగం తానం పల్లవి. గానం శ్రీమతి వీరగంట లలితా చంద్రశేఖర్. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్. మృదంగం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. కీరవాణి రాగం ఖండజాతి త్రిపుట తాళం. రెండు కలల పల్లవి ఎత్తుగడ. సమం నుంచి మూడు అక్షరములు వదిలి. పదగర్భం ఆరు అక్షరములు. పల్లవి సాహిత్యం సరిగమ పదని పాడేద వాగ్దేవి గీర్వాణి.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాగం, తానం, పల్లవి, గానం శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్, వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా మిషమ్మ చిత్రం కోసం ఏఎం రాజా పి లీలా పాడిన పాట విందాం.

మీరు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికి దక్షిణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.